ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, అక్టోబర్ నెల 8వ తారీఖు, గురువారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05. నేను మీ రోజీ. మీరు వింటున్నారు అర్చన. ఈనాటి అర్చన క్షేత్రదర్శనిలో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం కర్ణాటకలోని బాదామిలో ఉన్న బనశంకరీదేవి ఆలయ విశేషాలు. లోకంలో కరువు కాటకాలు ఏర్పడినప్పుడు సమస్త జీవరాశికి ఆహారాన్ని అందించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు మహర్షులు అమ్మవారిని శరణువేడిన ఘట్టాలు మనకు ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఒకనొక సందర్భంలో మహర్షుల అభ్యర్థన మేరకు ఆ తల్లి వనదేవతగా ఆవిర్భవించిన ప్రదేశమే ఇది. ఆ తల్లిని ఇక్కడి స్థానికులు బనశంకరిగా

ఆకాశవాణి వివిధ భక్తి కేంద్రం, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. అమ్మవారి లీలా విశేషాలకు అద్దం పట్టే ఆలయాలు చాలా ఉన్నాయి కర్ణాటకలో. అందులో వనశంకరి అమ్మవారి ఆలయం ఒకటి. కొబ్బరి చెట్ల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. ఇరువైపులా ప్రాచీన నిర్మాణాలు మనల్ని ఆనాటి కాలంలోకి తీసుకెళ్తాయి. ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళే కంటే ముందు మన దృష్టిని ఒక కోనేరు ఆకర్షిస్తుంది. అనేక స్తంభాలతో కూడిన ప్రాకార మండపాలను కలిగి ఉన్న ఈ పుష్కరిణి నిర్మాణం ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడుతుంది. ఇంతకీ ఆ పుష్కరిణి పేరేంటో తెలుసా? హరిద్ర తీర్థం. పొడవైన ప్రాకారాలను కలుపుతూ విశాలమైన సింహద్వారం. ఆ సింహద్వారాన్ని దాటి లోపల అడుగు పెట్టగానే గర్భాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. చాలా పురాతనమైన ఆలయాలలో మాత్రమే కనిపించే రాతి స్తంభాలు ఈ ఆలయంలో చూస్తాం. ఈ స్తంభాలపై అనేక హస్తాలతో ప్రమిదలను పట్టుకున్నట్టుగా కనిపించే శిల్ప నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది.

కర్ణాటకలోని బనసింగిరి ఆలయ సమీపంలో ఉన్న మరో నిర్మాణం కూడా మన దృష్టిని ఆకర్షిస్తుంది. మూడు అంతస్తులుగా కనిపించే ఆ నిర్మాణం, దాని పైభాగంలో స్తంభాలతో కూడిన మరో నిర్మాణం. దాన్ని పరిశీలిస్తే ఒకప్పుడు ఇక్కడ కోట నిర్మాణం ఉండేదని, కోటకు సంబంధించిన కాపలాదారుల కోసం అది నిర్మించారని అర్థమవుతుంది. ఈ ఆలయ నిర్మాణాన్ని గమనిస్తే ముఖమండపం, అర్ధమండపం, గర్భాలయం అనే విభాగాలతో నిర్మితమై ఉంటుంది. గర్భగుడిలో అమ్మవారు సింహాసనంపై ఆసీనురాలై ఉంటారు. తన పాదాల కింద అసురుల శిరస్సులను తొక్కిపెట్టి ఉన్న రూపంలో అద్భుతంగా కనిపిస్తారు. అష్టభుజాలతో విరాజిల్లే అమ్మవారి మూర్తిని నల్లరాతితో మలిచారు. ఒకవైపు ఉగ్రశక్తికి ప్రతీకగా కనిపిస్తూనే మరోవైపు ప్రసన్న వదనంతో భక్తులను అనుగ్రహిస్తున్న ఆ దివ్యమంగళ స్వరూపం ఎంత చూసినా తనివి తీరదు.

బాదామిలో ఉన్న వనశంకరీ దేవి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నారు ఈనాటి క్షేత్రదర్శిలో. తిలకారణ్యం అనే పేరుతో పిలువబడే ఈ ప్రదేశంలో వనశంకరి అమ్మవారు ఆవిర్భవించడానికి ఒక కారణం ఉంది. కరువులో ఉన్న ఆ ప్రాంత ప్రజల ఆకలి తీర్చడానికి అమ్మవారు నేరుగా తరలివచ్చారు అని స్థలపురాణం చెబుతుంది. వనశంకరి అమ్మవారిని స్థానికులు వనశంకరిగా కొలుస్తారు, అలాగే శాకాంబరీదేవిగా సేవిస్తూ ఉంటారు. శాకాంబరీదేవిగా సేవించడానికి బలమైన కారణం ఉంది. దుర్గమాసరుడు అనే రాక్షసుడు తన పూర్వీకులకు దేవతల వల్ల ఎదురవుతున్న పరాజయాలను జీర్ణించుకోలేకపోతాడు. దేవతల శక్తికి కారణం యజ్ఞయాగాలని గ్రహించి వాటిని నిరోధించాలంటే వేదాలు దేవతలకు అందుబాటులో లేకుండా చేయాలి అని బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేసి వేదాలన్నీ తన ఆధీనంలోకి వచ్చేలా చేసుకుంటాడు. అప్పుడు దేవతలు, మహర్షులు వేదాలు మర్చిపోతారు. యజ్ఞయాగాలు నిలిచిపోయి దేవతలు బలహీనులవుతారు, మహర్షులు అయోమయంలో పడిపోతారు, లోకంలో కరువు కాటకాలు ఏర్పడతాయి. అందులో అందరూ ఆకలితో అలమటిస్తూ ఉంటారు. అప్పుడు ఇంద్రాది దేవతలు ఆదిపరాశక్తిని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ తల్లి వారిని కరుణించి ప్రతీ ప్రదేశాన్ని వనంగా మార్చింది. అందుకే ఈ అమ్మవారిని శాకాంబరిగా కొలుస్తారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. బనశంకరి ఆలయాన్ని బాదామి చాళుక్యులు నిర్మించినట్టుగా చరిత్ర చెబుతుంది. అందుకు సంబంధించిన ఆనవాళ్లు ఆలయంలో కనిపిస్తాయి. రెండో జయసింహ ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. బాదామి చాళుక్యులు విశేష పర్వదినాల్లో అమ్మవారి ఆలయాన్ని దర్శించేవారు. చాళుక్యుల కుటుంబంలో ఏ శుభకార్యం చేపట్టినా ముందుగా అమ్మవారి దర్శనం చేసుకుని తొలి ఆహ్వానం ఆ తల్లికి అందజేసేవారు. ఇక యుద్ధాలకు వెళుతున్నప్పుడు, అలాగే తిరిగి వచ్చాక తల్లికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించేవారు. కరువు కాటకాల నుండి మాత్రమే కాదు, శత్రువుల బారి నుండి కూడా అమ్మవారు తమని కాపాడుతుందని చాళుక్యులు విశ్వసించేవారు. బనశంకరి అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువైందని ఒక బలమైన విశ్వాస కారణంగా ఆ తల్లి వైభవం ఏమాత్రం తగ్గకుండా ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించేవారు. అదే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.

బాదామిలో బాదామి చాళుక్యులు నిర్మించిన బనశంకరి ఆలయ విశేషాలు వింటున్నారు. జనవరి ఫిబ్రవరి మాసాల్లో కర్ణాటకలోని బనశంకరి ఆలయంలో 12 రోజుల పాటు జాతర జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తారు. ఆ రోజుల్లో జరిగే విశేషమైన అలంకారాలను చూసి తీరాల్సిందే. జాతరలో భాగంగా జరిగే రథోత్సవం మరింత విశిష్టమైనది. ఈ రథోత్సవంలో భక్తులు వందలాదిగా పాల్గొంటారు. గ్రామంలోని ప్రజలంతా ఆలయం దగ్గరే ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అమ్మవారి దర్శన అనంతరం భక్తులు ప్రదక్షిణా మార్గంలోని కేదారేశ్వర స్వామి మందిరాన్ని, శ్రీచక్రంతో కూడిన సహదేవిని, వినాయక హనుమాన్, వీరభద్ర కాలభైరవ ఆలయాన్ని దర్శించుకుని వారి ఆశీస్సులను కూడా అందుకుంటారు. ఈ ఆలయంలో కార్తీక ఆశ్వయుజ మాసంలో రాతి స్తంభాల దీపాలను వెలిగిస్తారు.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. బనశంకరి ఆలయ తలుపులను ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి కుప్పిళ్ళికి రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. కుప్పిళ్ళి నుంచి బాదామి చేరుకోవడానికి బస్సులు, స్థానిక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఆశ్వయుజ మాసంలో రాతి దీపస్తంభాలను తిలకించాలి అంటే ఆ తల్లి దర్శనం తప్పక చేసుకోవాల్సిందే. ఇదండి ఈనాటి క్షేత్రదర్శిని.

0: ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం సమయం 6:50. ఇప్పుడు చింతనం. మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 15వ భాగం వింటారు. అందిస్తున్నవారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.
1: మన ఈరోజు భీష్మ ధర్మదుల సంభాషణలో 15వ ప్రశ్న సమాధానంగా ఇలా తెలుసుకుంటున్నాం. ధర్మదుల వారు ఇలా అడిగారు పితామహులను చూసి, ఓ పితామహ, బ్రహ్మ హత్యకైనా నిష్కృతి ఉన్నది కానీ మిత్రద్రోహి అయిన కృతజ్ఞుడికి ప్రాయచిత్తం లేదని చెప్పారు. మీరు చెప్పారు కదా, మనిషి పుట్టినవాడు కృతజ్ఞత అనే గుణాన్ని అలవర్చుకోవాలని, తన మేలు కోరే మిత్రుల శ్రేయస్సు కోరుతుండాలని చెప్పారు. నిజమే, కృతజ్ఞుడైన వ్యక్తి మిత్రుడిని హత్య చేయడానికి కూడా వెనుతీయడు. అయితే అటువంటి వారిని గమనించాలి కదా. మిత్రద్రోహులను గుర్తించడానికి వీలైన విషయాలు తెలియచేయవలసిందిగా ప్రార్థన అని భీష్ముల వారిని ధర్మదులు అడిగారు. అప్పుడు భీష్ములు ఇలా అంటున్నారు, ఓ ధర్మానందన, కృతజ్ఞుడు, మిత్రద్రోహి, కులఘాతకుడు, పాపాత్ముడు అయిన అధమ పురుషులను సజ్జనుడు దూరంగా ఉంచాలి గాని దగ్గరికి చేరనీయకూడదు. పాలు తాగి రొమ్ముపై గుద్దేవారి సంగతి ఎలా ఉంటుందో తెలియజేసి ఒక కథ నీకు చెబుతాను విను అని కథాత్మకంగా ఇలా చెబుతున్నారు భీష్ముల వారు ధర్మదుల వారికి.

గౌతముడు అనే ఒక విప్రుడు ఉన్నాడు. వాడి కురల వృత్తిని వీడి ఒక బోయ వనితతో సంసారం చేస్తూ వేటాడుతూ మాంసాహారిగా జీవించసాగాడు. డబ్బు సంపాదించాలనే కోరికతో ఒక పర్యాయం వాడు ఒక వ్యాపారుల బృందంతో దేశాంతరం బయలుదేరాడు. త్రోవలో అడవి వచ్చింది. అడవిలో ఒక మదగజం వారి మధ్యకు వచ్చి చీకాకు పెట్టింది. అంతా చల్లా చెదురైపోయారు. గౌతముడు ఉత్తర దిక్కుగా వెళ్ళి ఒక మర్రి చెట్టు క్రిందను చేరాడు. అక్కడికి ఒక పెద్ద కొంగ వచ్చింది. దాని పేరు నాడీ జంగుడు. దాని నివాసము ఆ చెట్టే. భార్యతో ఉంటున్నది. అయ్యా, ఏమిటి ఇలా వచ్చారు? మీ స్థితి ఏమిటి అని అడిగింది. గౌతముడు తన గోడు చెప్పుకున్నాడు. ఆ కొంగ గౌతముడితో, అయ్యా భయం లేదు, ముందు ఆకలి బాధ తీర్చుకో అని చెప్పి మంచి విందు చేసింది. విశ్రమించేందుకు పక్కా ఏర్పాటు చేసింది. కబుర్లతో రాత్రి గడిపింది. మరునాడు ఉదయమే నాడీ జంగుడు గౌతముడికి ఒక సలహా ఇచ్చాడు. అయ్యా, నాకు మిత్రుడు విరూపాక్షుడు అనే రాక్షసరాజు ఉన్నాడు. నీవు ఆ దైత్యపతి వద్దకు ఇలా నేను పంపానని చెప్పు. వెళ్ళు, నా మిత్రుడు అని చెప్పితే చాలు, విరూపాక్షుడు నీ దారిద్ర్యాన్ని తీరుస్తాడు. గౌతముడు నాడీ జంగుడు చెప్పిన గుర్తులను బట్టి విరూపాక్షుణ్ణి సందర్శించాడు. తన మిత్రుడు పంపిన మనిషి అని చెప్పగానే విరూపాక్షుడు అత్యంత స్నేహంతో గౌతముణ్ణి ఆదరించాడు. గౌతముడి స్వభావం, మాటలు, ముఖక వెలుపలు చూస్తే మాత్రం అతనికి ఎందుకో ఒక మంచి అభిప్రాయం కలగలేదు. వీడు ఎవడు అధముడిగా నీచుడుగా నా కంటికి కనిపిస్తున్నాడు. సరే, ఏమైతేనేమి, నా మిత్రుడు పంపాడు కదా నాడీ జంగుడు, కనుక నాకు మిత్రుడే అని భావించి అతని చరిత్ర యావత్తు విని భోజన భాజనాదులు ఏర్పాటు చేసి బంగారు పళ్ళెలములో మణి మాణిక్యాలు రాసులుగా పోసి ఇచ్చాడు. వాటినన్నిటినీ కష్టపడి మోసుకొని తిరిగి వచ్చాడు గౌతముడు ఈ మర్రి చెట్టు వద్దకు. నాడీ జంగుడు గౌతముడిని చూసి సంతోషించాడు. తన రెక్కలతో శ్రమ పోయేటట్లు వీచి భోజనం పెట్టి హాయిగా నిద్రపో స్వామి అని తాను కూడా నిద్రించాడు. గౌతముడు పడుకున్నాడే గాని నిద్ర పట్టలేదు. ఈ పూట ఆహారం అయితే సమకూరింది. మరి రేపటి సంగతి చూసుకోవాలి కదా. ఈ కొంగ బాగా బలిసి ఉన్నది. చూశారా వాడి దుష్టబుద్ధి, మాంసం చాలా ఉన్నట్టుంది. ఏమరిచి నిద్రించే సమయంలోనే దీని సంగతి తేల్చుకుంటే మంచిది అని అనుకున్నాడు ఆ పాపాత్ముడు. ఆ ద్రోహి వెంటనే లేచాడు. ద్రోవతి ఎగగట్టాడు. ఒక పెద్ద కట్టె చేతితో పట్టుకున్నాడు. రెండు చేతులు ఎత్తి కట్టితో కొట్టి ఆ కొంగను చితకబాదాడు. ఈకలన్నీ లాగివేశాడు. పొట్ట చీల్చి ప్రేగులు మొదలైనవన్నీ లాగి పారేసి మాంసపు ముద్దను చేసి భుజం మీద వేసుకుని పోతున్నాడు. అక్కడ విరూపాక్షుడికి ఎందుకో ఒక పీడ కల వచ్చింది. లేచి కూర్చున్నాడు. నా ప్రియసకుడు నాడీ జంగుడు ఎలా ఉన్నాడో అనుకున్నాను. తక్షణమే సేవకులను పంపాడు. వారు వెళ్ళి గౌతముడిని నాడీ జంగుడి మృత శరీరంతో సహా తీసుకుని వచ్చి ముందు నిలబెట్టారు. గౌతముడి చేతులు పెడవిరిచి కట్టి తెచ్చారు ఈ దుర్మార్గుడి యొక్క చేష్టలు. ఇలా జరిగినందుకు విరూపాక్షుడు చూశాడు. సంగతి అర్థమైంది. ఛీ, ఈ కృతజ్ఞుడిని నా కళ్ళ ముందు నుండి తీసుకొని పోండి అని గర్జించాడు. వీడిని ముక్కలు ముక్కలు చేసి ఆ మాంసాన్ని తినండి అని ఆజ్ఞాపించాడు విరూపాక్షుడు. రాజా, ఈ కృతజ్ఞుడి మాంసాన్ని తింటే మాకు ఆ పాపము వస్తుంది, మాకు ఆ పని చెప్పకండి అన్నారు సేవకులు. మీరు తినండి, తినకపోతే పోండి, ఏమైనా చెయ్యండి, నా ముందరి నుండి తీసుకుని పోండి అని కసిరాడు. సేవకులు గౌతముణ్ణి ఊరి బయటకు తీసుకుని వెళ్ళారు. కత్తులు పెట్టి నరికి పోగులు పెట్టారు. కాకులకు గ్రద్దలకు వేశారు. కుక్కల గుంపు ఒకటి వచ్చి ఆ మాంసాన్ని తినబోయినాయి. కానీ వెంటనే వెనక్కి తగ్గాయి. ఆకలితో నకనకలాడుతున్నప్పటికీ కుక్కలు కూడా కృతజ్ఞుడైన గౌతముడి మాంసాన్ని ముట్టుకోలేదు. అందుకే చెప్పాను, కృతజ్ఞుడైన వ్యక్తిని దూరంగా ఉంచాలి అని. తిన్న ఇంటికి వాసాలు లిక్కిపెట్టే వ్యక్తి మిత్రద్రోహి కంటే ఏరు దాటిన వెనక తెప్పను తగలబెట్టినట్టు రకం. అటువంటి వారి ముఖాన్ని చూడడం కూడా పాపమే అని ఈ విధంగా ఒక ఉదాహరణ పూర్వకమైన కృతజ్ఞుల లక్షణాలు ఎటువంటివో కూడా అద్భుతమైన

0: అనగా ఒక లోకంలో సమాజంలో ఉన్నటువంటి మిత్రద్రోహుల కంటే కృతజ్ఞులైనటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని ఒక అద్భుతమైనటువంటి ఒక కథామూలకంగా భీష్ముల వారు ధర్మరాజుకు చెప్పినటువంటి మనం ఇంతవరకు ఈ యొక్క 15వ ప్రశ్న సమాధానాన్ని తెలుసుకున్నాం. స్వస్తి.
1: మీరు ఇంతవరకు మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన సందేశమాలిక 15వ భాగం విన్నారు. అందించిన వారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఈరోజు 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన థైరాయిడ్ క్యాన్సర్ అనే అంశం గురించి డాక్టర్ సింహాద్రి సౌమ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852 23240852 23595092 ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు. గమనిక విన్నారు.
2: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని, ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం 10:00 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ 10వ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత మొబైల్ కాంగ్రెస్ 10వ సంచికను ప్రారంభిస్తారు. ఇది టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక ఆవిష్కరణల్లో భారత్ సాధించిన విశేష ప్రగతిని ప్రదర్శించడంతో పాటు సహకారం, పెట్టుబడులు, జ్ఞాన మార్పిడికి గ్లోబల్ వేదికను అందిస్తుంది. హద్దులు లేని విస్తరణ అనేది ఐఎంసీ 2026 ఇతివృత్తం. ఇది డిజిటల్ ఆవిష్కరణలు, తదుపరి తరం అనుసంధానత, సాంకేతికత ఆధారిత వృద్ధిలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలను ప్రతిబింబిస్తుంది. నిన్న ప్రారంభమైన ఈ 4 కార్యక్రమాన్ని టెలికమ్యూనికేషన్ల శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం ఆవిష్కరణలు, తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాలు, సాంకేతికత ఆధారిత ఆర్థిక వృద్ధి, సమాజంలో అందరికీ డిజిటల్ ప్రాప్యత, సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. ఐఎంసీ 2026 గ్లోబల్ టెక్నాలజీ నాయకులు, విధానకర్తలు,

పరిశ్రమ నిపుణులు, స్టార్టప్లు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తెచ్చింది. 2026 ఎడిషన్లో 5G, 6G, తదుపరి తరం ఏఐ నెట్వర్కులు, సెమీకండక్టర్లు, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ తయారీతో సహా 9 ప్రధాన రంగాలు ఉంటాయి. అలాగే స్మార్ట్ మొబిలిటీ, స్టేడియం అనుభవాలు, పారిశ్రామిక రోబోటిక్స్, రవాణా సాంకేతికత అనే 4 కొత్త రంగాలకు కూడా తమ దృష్టి విస్తరిస్తుంది. ఈ కార్యక్రమానికి 100కు పైగా దేశాల నుండి 150,000 మందికి పైగా ప్రతినిధులు, 500 మంది భాగస్వాములు, 600 స్టార్టప్లు, 900 మంది ఆలోచనాపరులు హాజరవుతారు. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడానికి, పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడానికి ప్రతిపాదించిన 5 సూత్రాల సంస్కరణల ప్రణాళికలపై చర్చిస్తారు. ఈ సంస్కరణలు చిన్న వ్యాపారాలకు పరిపాలనాపరమైన అడ్డంకులు తొలగించి ప్రక్రియలను సులభతరం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ 5 సూత్రాల ప్రతిపాదనలో ప్రక్రియల సంస్కరణలు, నిర్మాణ సంస్కరణలు, వ్యాపారం చేయడం సులభతరం చేయడం, సేవల ఎగుమతులు, ఈ కామర్స్ అంశాలు ఉన్నాయి. కొనుగోలుదారులు, విక్రేతల మధ్య ఆటోమేటిక్ ఇన్వాయిస్ మ్యాచింగ్, ఐటీసీ క్లెయిమ్ ప్రక్రియల్లో కాగితం పనిని తగ్గించడం, చిన్న పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ దాఖలు చేసే సంఖ్యను తగ్గించడం, చిన్న వ్యాపారాలకు బహుళ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల అవసరాన్ని తొలగించడం వంటి కీలక మార్పులు ఇందులో ప్రతిపాదించారు. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన 56వ సమావేశంలో సామాన్యులు, రైతులు, ఆరోగ్యరంగం, కార్మిక ఆధారిత పరిశ్రమలకు ఉపశమనం కలిగించేలా పన్ను రేట్ల హేతుబద్ధీకరణకు కౌన్సిల్ ఆమోదం తెలియజేసిన సంగతి తెలిసిందే. గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీసే నాన్ మార్కెట్ విధానాలను నియంత్రించడానికి, అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తూ అమెరికా, 13 ఇతర దేశాలతో కలిసి భారత్ సంయుక్త మంత్రివర్గ ప్రకటనపై సంతకం చేసింది. 2026 సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో విస్కాన్సిన్లో మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల చర్చల అనంతరం USTR ఈ ప్రకటన విడుదల చేసింది. సంతకం చేసిన 15 దేశాల ప్రతినిధులు మాట్లాడుతూ, మార్కెట్లను దెబ్బతీసే విధానాలను అంతం చేయడం ద్వారా మాత్రమే స్వదేశీ పరిశ్రమలు, కార్మికులు, ఆర్థిక వ్యవస్థలను రక్షించుకోగలమని అన్నారు. దీనికి సమాచార మార్పిడి, సమన్వయ చర్యలు చాలా అవసరమని ఉద్ఘాటించారు. సంతకం చేసిన దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, పోలాండ్, తుర్కియే, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం, భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతతో దేశాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమగ్ర వైమానిక దాడుల శక్తిని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు. ఎక్సర్సైజ్ వాయుశక్తి, ద్రోణధాన్, ప్రస్తుతం జరుగుతున్న తరంగ్ శక్తి వంటి బహుళపక్ష విన్యాసాల ద్వారా ఐఏఎఫ్ తన పోరాట పటిమను నిరంతరం పరీక్షించుకుంటోందని చెప్పారు. యుద్ధ సంసిద్ధతతో పాటు విపత్తులు, సంక్షోభ సమయాల్లో సమాజానికి సేవలందించడంలో వైమానిక దళం ఎల్లప్పుడూ ముందుంటుందని వైమానిక దళాధిపతి గుర్తు చేశారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్యతత్వాన్ని పెంపొందించడానికి ప్రధాని మోదీ ఆలోచనల మేరకు రూపొందించిన 2వ విభాగపు సదస్సు రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ 2 రోజుల సదస్సు 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుంది. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ ద్వారా పోషకాహారం, ప్రాథమిక విద్యను అందించడం, చిన్నపిల్లల సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం,
చట్టపరమైన సంస్థాగత చట్రాల ద్వారా

0: మహిళల భద్రతను నిర్ధారించడం, సంక్షేమ పథకాల ద్వారా మహిళా సాధికారతను పెంచడం ఉన్నాయి. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలు తమ అనుభవాలు, ఉత్తమ విధానాలు పంచుకుని నివేదికలు సమర్పిస్తాయి. ముగింపు సమావేశంలో ఈ కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీకి సమర్పిస్తాయి. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు విస్తీర్ణం పెరగడం, సానుకూల పంట పరిస్థితులు, కొత్త పంట దిగుబడులు మార్కెట్లకు రావడం వల్ల ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనివల్ల ప్రధాన వినియోగ మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల నుండి కొత్త ఉల్లి దిగుబడులు ప్రారంభమయ్యాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మండీల్లో ఉల్లి సగటు ధర క్వింటాలుకు 4,030 రూపాయల నుండి 3,475కి, అంటే దాదాపు 13% తగ్గింది. వినియోగదారులకు తక్కువ ధరకే అందించడానికి ప్రభుత్వం రైలు రవాణా కాందా ఎక్స్ప్రెస్ ట్రక్కుల ద్వారా 2,00,000 క్వింటాళ్లకు పైగా ఉల్లిని 123 నగరాలకు సరఫరా చేసింది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత ఆటగాళ్లు మానుష్ షా, దియా చితాలే చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్లో రుమేనియాకు చెందిన ఎడ్వర్డ్ ఐఎన్ఎస్కు బెర్నాడెట్ జోడీపై 11-9, 13-11, 11-3 తేడాతో విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరిన మొదటి భారత మిశ్రమ డబుల్స్ జోడీగా నిలిచారు. అయితే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో మానవ్ ఠక్కర్ 0-3 తేడాతో ఫ్రాన్స్కు చెందిన అలెక్సిస్ లెబ్రూన్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల డబుల్స్ రౌండ్ ఆఫ్ 16లో దియా చితాలే, యశస్విని ఘోర్పడే జంట చైనా జోడీ చేతిలో 2-3 తేడాతో ఓటమి పాలయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో భారత్ మొబైల్ కాంగ్రెస్ 10వ సంచికను ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతుంది. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటులో భారత జంట రొమేనియాపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం. థైరాయిడ్ క్యాన్సర్ డాక్టర్ సింహాద్రి సౌమ్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో థైరాయిడ్ క్యాన్సర్ ఈ అంశం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడానికి డాక్టర్ సింహాద్రి సౌమ్య గారు మన ఆకాశవాణి స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సింహాద్రి సౌమ్య గారు.
1: నమస్కారం అండి.
0: ఇవాళ రేపటి సమాజంలో డయాబెటీసు, హైపర్ టెన్షను, అంటే షుగరు, బీపీ అంటుంటారు కదా, ఇది దాదాపుగా ఏ కుటుంబాన్ని టచ్ చేసినా ఉంది అని చెప్తుంటారు. వాటితో పాటు క్యాన్సర్ కూడా విపరీతంగా కనబడుతుంది. చాలామందిలో ఇప్పుడు ఎక్కడైనా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు

0: డాక్టర్ గారిని కలిసి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్టేషన్ తీసుకోవడానికి గంటల తరబడి లైన్లో నిలబడేసిన పరిస్థితి ఉంది. అయితే థైరాయిడ్కి సంబంధించిన క్యాన్సర్ కూడా వింటూ ఉంటాము, ఇది ఎందుకు వస్తుంది, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి?
1: సో నార్మల్గా థైరాయిడ్లో వచ్చే వాపులు, స్వెల్లింగ్స్ అన్నీ థైరాయిడ్ క్యాన్సర్ కాదండి. సో మామూలుగా మనకి థైరాయిడ్ పెరిగేది అనేది మనకి కొన్నిసార్లు ప్యుబర్టీ అంటే యవ్వన వ్యవస్థలో ఒకటిను, తర్వాత ప్రెగ్నెన్సీ, లాక్టేషన్, ఆ టైమ్స్లో మన బాడీ ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది, రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది థైరాయిడ్. థైరాయిడ్ హార్మోన్ మన మామూలు మెటబాలిజంకి ఫంక్షన్కి కావాల్సిన హార్మోన్ అది. ఆ టైంలో థైరాయిడ్ గ్రంథి అనేది ఈ మూడు గ్రూప్స్లో, ప్యూబర్టీను, ప్రెగ్నెన్సీ, లాక్టేషన్లో పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట.
0: అంటే వాటి రిక్వైర్మెంట్,
1: ఆ రిక్వైర్మెంట్ ఉండే కొద్దీ అది థైరాయిడ్ కాస్త స్వెల్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే మనం ఏ టైమ్స్లో ఎప్పుడెప్పుడు థైరాయిడ్ స్వెల్లింగ్ అనేది చూడగలుగుతామో మాట్లాడుకుందాము.
0: సామాన్యంగా గమనిస్తుంటాం డాక్టర్ గారు, డబల్ చిన్ వచ్చిందని, గొంతు లావ్ అయిపోయితే వాడు క్యాన్సర్ ఉందేమో అని అన్న సందర్భాలు కూడా ఉంటాయి.
1: సో ఇవి ఈ టైంలో వచ్చేవి మేము క్యాన్సర్స్ అనవండి, అది జస్ట్ ఫిజియలాజికల్ అనమాట. ఇంకొన్ని ప్లేసెస్లో ఏంటంటే అయోడిన్ డెఫిషియన్సీ ఉన్న వాటిల్లో కూడా మల్టీనాడ్యులర్ గైటర్స్ అనేవి చూస్తాం. ఇవి దీస్ ఆర్ బినైన్ కండిషన్స్, నాన్ క్యాన్సరస్ అంటాం అనమాట, ఇదర్ ఫిజియలాజికల్ ఆర్ మల్టీనాడ్యులర్ గైటర్స్. థైరాయిడ్ క్యాన్సర్ ఎప్పుడు సస్పెక్ట్ చేస్తామంటే మగవారిలో థైరాయిడ్ స్వెల్లింగ్ అనేది ఇస్ అన్కామన్, దాన్ని ఎప్పుడు ఏజ్లో వచ్చినా డౌట్తో చూస్తాం. ఓకే, ఆడవారిలో ఈ ప్రెగ్నెన్సీ, లాక్టేషన్, ప్యూబర్టీ ఈ కాకుండా మామూలుగా ఒక థైరాయిడ్ నాడ్యూల్ అనేది గొంతు ముందు ఒక గడ్డ పెరుగుతూ ఉంటుందన్నమాట. అది ర్యాపిడ్గా పెరిగినా అంటే సైజు కొన్ని నెలల్లోనే ఫాస్ట్గా పెరుగుతుంది, లేకపోతే ప్రెజర్ సిమ్టమ్స్ అంటాం, గొంతులో అంటే మన మాటలో మార్పు వస్తుంది, స్వరంలో మాట మార్పు రావడం, మనకి మింగడానికి కష్టం అవ్వటం, ప్లస్ మనం శ్వాస తీసుకున్నప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది అనే సౌండ్, స్ట్రైడర్ అంటాం, వీజింగ్, స్ట్రైడర్ అంటాం మేము, యా వీజింగ్, నాయిజీ బ్రీదింగ్, శబ్దంతో బ్రీద్ వస్తుంది అన్నమాట. ఇవన్నీ
0: కొన్నిసార్లు పిల్లి కూతలు సౌండ్ కూడా వస్తుంది,
1: అలాంటి సౌండ్స్ వచ్చినప్పుడు అది డెఫినెట్గా నార్మల్ స్వెల్లింగ్ కాదు. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఉంటుంది ఒక మల్టీనాడ్యులర్ గైటర్ ఉంటుంది, అది పర్వాలేదు ఫాలో అప్ అంటాం, అది మాత్రం సడన్గా పెరుగుతున్నా, ఈ మాత్రం ప్రెషర్ సిమ్టమ్స్ ఏవైనా వచ్చినా అంటే మనం మళ్ళీ సేమ్ ఇదే మింగటానికి కష్టం, శ్వాస తీసుకోవడానికి కష్టం, మాట మార్పు, ఇవన్నీ సైన్స్ అండి. ఇన్ జనరల్ అన్ని క్యాన్సర్స్ లాగా ఇవి కూడా 5-10% హెరిడిటరీ ఉండొచ్చు. మెడ్యులరీ కార్సినోమా థైరాయిడ్స్ అంటాం, అంటే వంశపారంపరంగా వస్తాయి వీళ్ళకి, చిన్న వయసులో వస్తాయి, ఎర్లియర్గా వస్తాయి అన్నమాట. మేము అంటే 5-10 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కూడా చూస్తాం ఈ హెరిడిటరీ సిండ్రోమ్స్ ఉన్న వాళ్ళలో మాత్రమే. వీళ్ళకి ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్తో పాటు చిన్న చిన్న గడ్డలు, ఒళ్ళంతా గడ్డలు ఉండటము, స్కిన్ మీద కెఫెలెట్ స్పాట్స్ అంటాం, మెంటూ సిండ్రోమ్లో ఇవన్నీ చూస్తామన్నమాట, న్యూరోఫైబ్రోమాస్. ఇది సిండ్రోమ్స్తో ఉన్నప్పుడు ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్ ప్లస్ కోలాన్ క్యాన్సర్ రెండు జబ్బులు కలిసి ఉంటాయి, అలాంటి వాళ్ళలో కూడా మేము సస్పిషన్తో చూస్తాం.
0: డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ క్యాన్సర్ని నిర్ధారించడానికి ఏదైనా పరీక్షలు ఉన్నాయా?
1: బేసిక్ ఇన్వెస్టిగేషన్ అండి, ఫస్ట్ అల్ట్రాసౌండ్ నెక్ అడుగుతాం. సో అల్ట్రాసౌండ్ నెక్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, సాలిడ్ నాడ్యూల్స్ అని, చిన్న చిన్న క్యాల్సిఫికేషన్స్ అని, ఇంక్రీస్డ్ వాస్క్యులారిటీ అని. బేసిక్ ఇన్వెస్టిగేషన్తో మనకి థైరాయిడ్ స్కోరింగ్ అని ఇస్తారు వాళ్ళ అల్ట్రాసౌండ్లో, దాంతోనే మనం నిర్ధారించగలుగుతాం ఒక ఐడియా వరకు. తర్వాత ఒక సూది పరీక్ష అడుగుతాం, FNAC, ఫైన్ నీడల్ ఆస్పిరేషన్ సైటాలజీ. అందులో పాపులరీ కార్సినోమాస్ కానీ కొన్ని ఇలాంటివి చెప్పొచ్చండి, చెప్పేసేయచ్చు.
0: డాక్టర్ గారు, FNAC చేసేటప్పుడు చాలా మంది భయపడతారు, ఆ స్థలంలో మనము నీడిల్ పెట్టి చిన్న పీస్ని బయటకు లాగినప్పుడు అది ఫ్లేరప్ అయిపోయి ఇంకా తీవ్రతరమయ్యే అవకాశం ఉందంటారు, అది ఎంతవరకు నిజం?
1: అది అపోహ అండి, చాలా మంది ఉంది. మనం ఎలా నిర్ధారిస్తాం ఇదేనా లేకపోతే క్యాన్సరేనా లేకపోతే ఇంకేమన్నానా? ఎందుకంటే నాన్ క్యాన్సరస్ స్వెల్లింగ్స్ అనుకోండి, వాటిని మనం ఫాలో అప్ చేయొచ్చు. కొన్ని వాటిల్లో చిన్న నాడ్యూల్ ఉంది, అది నాన్ క్యాన్సరస్ అంటే దే డోంట్ రిక్ సర్జరీ అనేది అవసరం పడదు, ఫాలో అప్ మీద పెడతామన్నమాట, మళ్ళీ రండి 6 మంత్స్ తర్వాత ఎప్పుడో అది 1 ఇయర్కి చూసుకుందామని. ఇది మనకి ప్రూఫ్ ఉందా లేదా అనే దానికి ఒక ప్రూఫ్. అలాగే మెడ్యులరీ కార్సినోమా థైరాయిడ్ అనే వాటిలో ట్యూమర్ మార్కర్స్, బ్లడ్ టెస్ట్ అడుగుతామన్నమాట డిజీజ్ బర్డెన్ తెలుసుకోవడానికి, CEA అని, కాల్సిటోనిన్ అనే రక్త పరీక్షలు.
0: ఇప్పుడు T3, T4, TSH అనే థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్లు చేయిస్తుంటాం కదా డాక్టర్,
1: అవునండి,
0: దాంట్లో ఏమైనా తేడాలు గమనించినట్లయితే అది థైరాయిడ్ క్యాన్సర్ గా అనుమానించే అవకాశం ఉందంటారా?
1: లేదండి, T3, T4, TSH అనేది మనకి ఫంక్షనల్ స్టేటస్ ఆఫ్ ద థైరాయిడ్ చెప్తుందే తప్ప దీన్ని క్యాన్సర్ రిస్క్, ఇది క్యాన్సరా కాదా అనేది చెప్పదండి. మనకి థైరాయిడ్ క్యాన్సర్ లో రెండు విధాలుగా

0: ఉపయోగపడుతుంది టీఎస్హెచ్. ఒకటి ఏంటంటే అది ఫంక్షనింగ్ నాడ్యూల్ అంట, అంటే హైపర్ ఫంక్షనింగ్, హైపర్ థైరాయిడ్లో కూడా కొంతమంది క్యాన్సర్ వస్తుంది. అలాగా వన్ వే అదొకటి. ట్రీట్మెంట్ పరంగా ఎలాగా అంటే థైరాయిడ్కి సర్జరీ అయిపోయాక ఇవన్నీ టీఎస్హెచ్ మీద ఆధారపడే క్యాన్సర్లు. సో వాళ్ళకి సప్లిమెంటేషన్ ఇచ్చినప్పుడు టీఎస్హెచ్ని తొక్కుంచుతాం, లోవర్ రేంజెస్లో పెడతామన్నమాట మనం థైరాయిడ్ సప్లిమెంట్ చేసేటప్పుడు. సో అలా మనకి ట్రీట్మెంట్ మానిటర్ చేయడానికి కూడా తర్వాత అదొకటే టెస్ట్ అడుగుతాం మేము, టీఎస్హెచ్.
1: డాక్టర్ సౌమ్య గారు, ఈ థైరాయిడ్ క్యాన్సర్ అని నిర్ధారించబడింది అనుకుందాము, అప్పుడు ఏ రకమైన చికిత్స అందుబాటులో ఉంది? అంటే చాలామంది థైరాయిడ్ రాగానే అది తీసేస్తేనే అయిపోతుంది, ఎక్టోమి థైరాయిడ్ తీసేస్తే సర్జరీ చేస్తే సమస్య పోతుంది అంటారు, అది
0: అవునండి? అవును, ఈ థైరాయిడ్ క్యాన్సర్లో పాప్యులరీ కార్సినోమా థైరాయిడ్ అని, దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరబుల్ క్యాన్సర్ దట్ మ్యాన్ క్యాండ్ హ్యాస్ అనమాట. మాది ఒక సేయింగ్ ఉంది, నీ కర్మం ఇప్పుడు ఒక క్యాన్సర్ నువ్వు చూస్ చేసుకోవాలి అని దేవుడు అడిగితే ఏం చూస్ చేసుకుంటావు అంటే పాప్యులరీ కార్సినోమా థైరాయిడ్ ఇవ్వు దేవుడా అని అనాలంట. ఎందుకంటే అది మోస్ట్ ఫేవరబుల్, మోస్ట్ క్యూరబుల్, వన్ ఆఫ్ ద మోస్ట్ క్యూరబుల్ క్యాన్సర్స్ ఇన్ మ్యాన్ కైండ్. అలాగే థైరాయిడ్లో ద మోస్ట్ అగ్రెసివ్ క్యాన్సర్ నోన్ టు మ్యాన్ కైండ్ కూడా ఉంది, దాన్ని ఎనాప్లాస్టిక్ కార్సినోమా థైరాయిడ్ అంటాం. దాన్ని ఏ చికిత్స దాన్ని పూర్తిగా నయం చేయలేదు, అంత అగ్రెసివ్ అది. సో పాప్యులరీ కార్సినోమా థైరాయిడ్, ఫాలిక్యులర్ కార్సినోమా థైరాయిడ్లో ట్రీట్మెంట్ ఏంటంటే థైరాయిడ్ గ్రంథిని మొత్తం తీయడం, అదొకటే ట్రీట్మెంట్. దాని మించి ఆ ఫైనల్ రిపోర్ట్ని బట్టి ఏమన్నా ఉంటే I-131 థెరపీ అని ఉంటుంది, అయోడిన్ మందు ఒకటి తాగాలండి, దట్స్ ఆల్. దీంట్లో దానికి మించి ఉండదు ఈ రెండు రకాల్లో. దీంట్లో కీమోథెరపీలు అవి ఏమీ ఉండవు, రేడియేషన్స్ అనేది ఈ రెండు రకాల్లో ఉండదు. తర్వాత థైరాయిడ్ టాబ్లెట్ అనేది సప్లిమెంటేషన్, మీకు ఇందాక అనుకున్న మనం అనుకున్నట్టు టీఎస్హెచ్ని సప్రెస్ చేసేటట్టు హయ్యర్ డోసెస్ ఆఫ్ థైరాయిడ్ టాబ్లెట్ పెడతాం.
1: అంటే నిజంగా చెప్పాలంటే థైరాయిడ్ గ్లాండ్ తీసినంత మాత్రాన పెద్ద సమస్య ఏమి రాదు,
0: రాదు.
1: కేవలం ఆ థైరాక్స్ ఏదైతే థైరాయిడ్ గంధి ఇవ్వాల్సిన థైరాక్సిన్ మట్టుకు మనం
0: సప్లిమెంట్ చేస్తాం, లిటిల్ హయ్యర్ డోసెస్ లో ఇస్తాం.
1: మామూలుగా వింటుంటాం డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ ఎక్టమీ చేసిన తర్వాత థైరాయిడ్ తీసుకోవాల్సిన మెడిసిన్ జీవితాంతం తీసుకోవాలి అంటారు, అది ఎంతవరకు నిజమో?
0: జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుందండి, థైరాయిడ్ తీసిన తర్వాత జీవితాంతం తీసుకోవాలి. ఎందుకంటే మన బాడీలో థైరాక్సిన్ ప్రొడక్షన్ చేసేది ఈ గ్రంథి మాత్రమే. సో థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంటేషన్ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుంది.
1: ఇలా సర్జరీ కాకుండా కేవలం మందుల ద్వారానో లేదంటే ఇమ్యూనోథెరపీ ద్వారానో లేదంటే రేడియేషన్ ద్వారానో తగ్గించే అవకాశం ఉందంటారా?
0: సో ఈ రేడియేషన్ ద్వారా అంటే ఇందాక మనం అనుకున్న ఎనాప్లాస్టిక్ కార్సినోమా, ద మోస్ట్ అగ్రెసివ్ క్యాన్సర్ నోన్ టు మ్యాన్ కైండ్, అందులో చాలా వరకు సర్జరీ అనేది కుదరదు. అది ఎందుకంటే చుట్టుపక్కల ఉండే స్ట్రక్చర్స్, అంటే మన ట్రెకియా, మన విండ్ పైప్ని, మన నెక్లో వేరే రక్త కణాలని, స్కిన్ అన్నిటినీ తినేస్తుంది అనమాట. సర్జరీ చేయలేము మోస్ట్లీ వాళ్ళు వచ్చే టైంకి. అలాంటి వాళ్ళకి రేడియేషన్ ఇస్తామన్నమాట. ఇంకే కొన్ని కైండ్స్ ఆఫ్ మెడ్యులరీ కార్సినోమా థైరాయిడ్లో బియాండ్ మీడియాస్టైనల్ నోడ్స్ కానీ, అలా కొన్ని ఇండికేషన్స్కి మాత్రమే రేడియేషన్ అనేది రిజర్వ్ చేస్తాం. వెరీ ఫేవరబుల్ డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్ అంటామన్నమాట, ద వెరీ ఫేవరబుల్ వాటికి మాత్రం ఇవి యూజువల్గా వాడమండి. ఈదర్ సర్జరీ అయిపోయాక I-131 థెరపీ అంటాం. ఈ I-131 థెరపీ వాడడానికి కూడా యూజువల్గా ఏంటంటే థైరాయిడ్ చాలా అయోడిన్ ఇస్తే అదే లాక్కుంటుంది, అంతా అదే గ్లాండే లాగేసుకుంటుంది అనమాట. సపోజ్ వాళ్ళకి మరి I-131 థెరపీ థైరాయిడ్ గ్లాండ్ ఉన్నప్పుడు పనిచేయదు ఈ వెల్ డిఫరెన్షియేటెడ్లో. సో ఫస్ట్ థైరాయిడ్ తీసిన తర్వాత అప్పుడు థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది వాళ్ళు థైరాయిడ్ క్యాన్సర్ విత్ బోన్ మెట్స్తో వస్తారు, అంటే బోన్ పాక్ స్టేజ్ 4, అప్పుడు కూడా మనం థైరాయిడ్ తీసి I-131 థెరపీ ఇస్తామన్నమాట. వాళ్ళు అంటే ఇమీడియట్, అంటే వాళ్ళు కొంచెం లైఫ్ స్పాన్ బాగానే ఉంటుంది వాళ్ళు, దే క్యాన్, మనం ఇన్ని డోసెస్ అని మాత్రమే ఇవ్వగలము ఒక లైఫ్ టైంలో I-131. దే విల్ డూ వెల్ ఫర్ సమ్ ఇయర్స్.
1: డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడకుండా ఏదైనా వ్యాక్సినేషన్ ఉందంటారా?
0: వ్యాక్సినేషన్ అయితే లేదండి. అండ్ కొన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్లో టార్గెటెడ్ థెరపీస్ కూడా ఉన్నాయి, టార్గెటెడ్ థెరపీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎనాప్లాస్టిక్లో, మెడ్యులరీలో. ఇవన్నీ రికరెంట్, మనం అప్ ఫ్రంట్ కేసెస్లో వాడం, రికరెన్స్ వచ్చిన వాళ్ళలోనే వాడతాం.
1: ఇలా థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడిన వారు ఏ రకమైన జాగ్రత్తలు నిత్య జీవితంలో తీసుకోవాలంటారు?
0: సో ఒకసారి ట్రీట్మెంట్ అంతా అయిపోయాక, ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా వస్తారండి 20s-30s వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటేనండి, ట్రీట్మెంట్ అంతా అయిపోయాక ఒత్తి థైరాయిడ్ హార్మోన్ మీద ఉంటారు కదా, వాళ్ళు మనలాగే నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు.

0: చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని, కానీ దే క్యాన్ లీడ్ అ వెరీ నార్మల్ లైఫ్ లైక్ ఆల్ ఆఫ్ అస్. వాళ్ళకి స్పెసిఫిక్ అని చెప్పము, ఓన్లీ థింగ్ ఇస్ హెల్దీ లైఫ్, సెడెంటరీ వద్దు, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి, డైటరీ హ్యాబిట్స్. అంతకు మించి వీ విల్ నాట్ పుట్ దెమ్ ఎట్ ఎక్స్ట్రీమ్, ఇవి రిస్క్ ఏమి చెప్పమన్నమాట వాళ్ళకి.
1: అందరికి చెప్పిన ఆరోగ్యకరమైన జీవన
0: శైలి వీళ్ళకి కూడా చెప్తాము. కొంతమందికి ఏంటంటే స్క్రీనింగ్ ఇంకాస్త జాగ్రత్తగా చేయాలి, మెడ్లరీ కార్సినోమా అవన్నీ అంటే ఏంటంటే నెక్ నోడ్స్ కి మనం సర్జరీస్ చేయటం కానీ అలాంటివి ఉంటాయన్నమాట.
1: సో ఒకసారి పరీక్ష చేసుకుని నిర్ధారించిన తర్వాత ఆ ఏ టైప్ అనే దాన్ని నిర్ణయించుకొని దానికి అనుకూలంగా సర్జరీయా, కీమోథెరపీయా, రేడియేషన్.
0: థైరాయిడ్ లో కీమో ఉంటుందండి, ఇదర్ రేడియేషనా, I-131 థెరపీయా, టార్గెటెడ్ థెరపీస్ ఉంటాయి కొన్ని, ఇవి మాత్రమే. థైరాయిడ్ లో మనం యూజువల్ గా కీమోథెరపీస్ అనేవి వాడం.
1: అలా చికిత్స చేసుకున్నట్లయితే శేష జీవితాన్ని అంటే తర్వాత జీవితాన్ని కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంది,
0: అవకాశం ఉంటుంది వెల్ డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్ లో.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం.
0: నమస్కారం అండి.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన థైరాయిడ్ క్యాన్సర్ అనే అంశం గురించి డాక్టర్ సింహాద్రి సౌమ్య గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు మీకెంతో ఇష్టమైన జనరంజని. జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే హలో వివిధ భారతి hyd@gmail.com అనే ఈమెయిల్ అడ్రస్కి మీకు నచ్చిన పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకు ఒక సందేశాన్ని అయితే పంపించండి. మీకు నచ్చిన పాటని మేము వినిపిస్తాము.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు జనరంజని. మొదటగా అభినందన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. ఆత్రేయ సాహిత్యానికి ఇళయరాజా సంగీతం. కోరిన శ్రోతలు చౌటుపల్లుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, పృథ్వీనారాయణ.

జనరంజనిలో తర్వాతి పాట అమరజీవి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోరస్ పాడిన పాట. వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం. కోరిన శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుండి ఎలుగందల మార్కండయ్య, లక్ష్మి, దివ్య, సేను, చిను. మరి మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే HELLO VIVI DBHARATHI HYD@gmail.com అనే ఈమెయిల్ అడ్రస్కి పాట వివరాలు తెలియజేస్తూ, మీ వివరాలు తెలియజేస్తూ ఒక ఈమెయిల్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము వినిపిస్తాం.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే అన్ని ఇంద్రియాలకల్లా కళ్ళు చాలా ముఖ్యం అని. అయితే ఈరోజు వరల్డ్ ఐస్ సైటే సందర్భంగా ఈరోజు ప్రసారం అయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీకు గనక ఏమైనా సందేహాలుంటే నేత్ర సంరక్షణపై డాక్టర్ తొలుకునూరి లింగంగౌడ్ గారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లో 040 జత చేసి 23240852 23240852 23595092 అనే నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు. హలో డాక్టర్.

0: التكشفونين كاريكريم بلو.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
0: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో తర్వాతి పాట ఏజెంట్ గోపి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట. ఆరుద్ర సాహిత్యానికి సత్యం సంగీతం. కోరిన శ్రోతలు పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్.

0: బనారస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో ఇప్పుడు మీరు వినబోయే పాట అనుబంధం చిత్రం నుంచి. సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట, వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం. కోరిన శ్రోతలు చిన్నతమ్ముల గ్రామం నుండి శివకోటి శేఖర్, వరలక్ష్మి, సుధీర్, వైష్ణవి, మహాలక్ష్మి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలి అంటే కళ్ళు కావాలి. కంట్లో చిన్న నలుసు పడితేనే తట్టుకోలేవు. అలాంటిది కంటికి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మరి అలాంటి సమస్యల గురించి మీకేమైనా సందేహాలు ఉంటే, మీరు గనక తెలుసుకోవాలి అనుకుంటే వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటి చూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ఈరోజు

0: 2 గంటల 15 నిమిషాల నుండి 3 గంటల వరకు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0400 జత చేసి 2320852 2320852 2959 5359 2 అనే ఫోన్ నంబర్లకి కాల్ చేసి మీ సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో తర్వాతి పాట బంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం. కోరిన శ్రోతలు సనత్ నగర్ నుండి శ్రీనివాసులు, శ్రీదేవి, శేషగిరి, సుభద్ర, నర్సయ్య, జ్యోతి.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మీరింతవరకు జనరంజనిలో మీరు కోరిన పాటలు విన్నారు. తిరిగి 8:15 మళ్ళీ జనరంజనిలో మీరు కోరిన పాటలు వింటారు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15. ఇప్పుడు శ్రోతలు లేఖలు మరియు ఈమెయిల్స్ ద్వారా కోరిన పాటలు వింటారు జనరంజనిలో.

జలరంజనిలో ఇప్పుడు మీరు వినబోతున్నారు సూర్యవంశం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత ఆలపించిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం. కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: శ్రోతలకు మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఈరోజు 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085522, 2324085353, 2955509323 అనే ఫోన్ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ తలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మంచి మంచి పాటలతో సమయం తెలియకుండా గడిచిపోతుంది కదా. మరి ఇప్పుడు జనరంజనిలో రౌడీ అల్లుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సిరివెన్నెల సాహిత్యానికి బప్పిలహరి సంగీతం. కోరిన శ్రోతలు నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్.

జనరంజనిలో ఇప్పుడు వచ్చేస్తోంది ఆత్రేయ సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతం అందించిన ఒక ఆపాత మధురం. మంచివాడు చిత్రం నుంచి ఘంటసాల సుశీల ఆలపించిన పాట కోరిన శ్రోతలు ఆర్ఎస్ఆర్ మూర్తి ముసరాంభాంగ్ నుండి.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో శ్రోతలు లేఖలు మరియు ఈమెయిల్స్ ద్వారా పంపిన పాటలు వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే HELLO VIVI DBHARATHI HYD@gmail.com అనే మా మెయిల్ అడ్రస్కి పాట వివరాలు తెలియజేస్తూ మాకు ఒక మెయిల్ పంపించండి. ఇప్పుడు మీకోసం వినిపించేస్తున్నాం రౌడీ గారి పెళ్ళాం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రసరాజు సాహిత్యానికి బప్పి లహరి సంగీతం. కోరిన శ్రోతలు గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో చూడాలని ఉంది చిత్రం నుంచి స్వర్ణలత, ఉదిత్ నారాయణ పాడిన పాట. వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి మణిశర్మ సంగీతం. కోరిన శ్రోతలు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కోరుతున్నారు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852 23240852 39555 ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు.
2: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం 10:00 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి మీరు వింటున్నారు జనరంజని. శ్రోతలు లేఖలు, ఈమెయిల్స్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. HELLOVIVIDBHARATHIHYD@gmail.com అనే మెయిల్ అడ్రస్కి పాట వివరాలు తెలియజేస్తూ మాకు ఒక మెయిల్ పంపించండి. మీరు అడిగిన పాటని మేము వినిపిస్తాం. ఇప్పుడు మరణ మృదంగం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. వేటూరి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం. కోరిన శ్రోతలు కృష్ణా జిల్లా పడన నుండి అప్పలరాజు.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. ఇప్పుడు జనరంజనిలో శ్రీనివాస కళ్యాణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి కేవీ మహాదేవన్ సంగీతం. కోరిన శ్రోతలు కానుగల గోపాల్ కడతాల్ రంగారెడ్డి జిల్లా నుంచి.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: జనరంజనిలో చివరిగా 16 వయసు చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన పాట వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం. ఇది మా వివిధ భారతి శ్రోతలందరి కోసం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ బలం, యువతలోని నైపుణ్యాలే అని, దానివల్లనే హైదరాబాద్ జీసీసీలు ఆవిష్కరణలకు ప్రముఖ కేంద్రంగా మారిందని ఐటీ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. డిఈ షా ఇండియా 30వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన, ఆ సంస్థ 3 దశాబ్దాల ప్రస్థానం తెలంగాణ మానవ వనరులపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని వెల్లడించారు. సామాజిక బహిష్కరణలపై నిజామాబాద్లోని బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ బృందానికి బాధితుల నుంచి ఫిర్యాదులందాయి. కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వాగతం పలకగా, గ్రామాభివృద్ది కమిటీలపై అరాచకాలపై బాధితులు, ప్రజా సంఘాల నాయకులు లిఖితపూర్వకంగా మౌఖికంగా కమిషన్కు వివరించి విజ్ఞాపనలు అందించారు. తెలంగాణలో వాయు నాణ్యత మెరుగుదలకు ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం తెలియజేశారు. సెక్రటేరియట్లో నిర్వహించిన సమావేశంలో సిపిసిబి ఆమోదించినటువంటి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలోని పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈరోజు సేవ్ డెమోక్రసీ పేరిట చలో లోక్ భవన్ నిర్వహిస్తున్నారు. నెక్లెస్ రోడ్ నుండి లోక్ భవన్ వరకు జరిగే ఈ భారీ ప్రదర్శన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననుండగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. అమెరికాకు చెందిన కొలరాడో డెన్వర్ యూనివర్సిటీ భారత్లోనే తొలి ప్రాంగణాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు యూజీసీ నుంచి అనుమతి పొందింది. 2027 ఆగస్టు నుంచి బిజినెస్, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో తరగతులు ప్రారంభించి గ్లోబల్ ఎడ్యుకేషన్ కంపెనీ ఎమిరిటస్ భాగస్వామ్యంతో నాణ్యమైన విద్యను అందించనుంది. విద్యుత్ వినియోగదారులపై 1,000 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ భారాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు చేపడతామని, ప్రజలపై ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు పెరగడం, కొత్త పంట మార్కెట్లకు రావడంతో ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ నుండి కొత్త దిగుబడులు ప్రారంభం కావడంతో ప్రధాన మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది. చైనా స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు మానుష్ షా, దియా చితాలే చరిత్ర సృష్టించారు. క్వార్టర్ ఫైనల్స్లో రొమేనియాకు చెందిన ఎడ్వర్డ్ అయోనెస్కు బెర్నాడెట్ జోడీపై విజయం సాధించి డబ్ల్యూటీటీ గ్రాండ్ స్మాష్ సెమీఫైనల్స్కు చేరిన మొదటి భారత మిక్స్డ్ డబుల్స్ జోడీగా నిలిచారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. నేను మీ రోజీ. వెల్కమ్ టు మార్నింగ్ మస్తీ. ఈరోజు మార్నింగ్ మస్తీలో ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది. ఊరి పేరు భైరవ కొన చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట, శ్రీమణి సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతం.

ముఖారవిందాన్ని ఇనుమడింపు చేసేవి కళ్ళు. ఆ కళ్ళని జాగ్రత్తగా ఆరోగ్యంగా కాపాడుకోవాలి. మరి ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్లో మనం వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. మీరు మీ సందేహాలు నివృత్తి చేసుకోవాలి అంటే 040 STD కోడ్ జత చేసి 23240852 2324085359 5359 ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ అనే అంశం గురించి డైరెక్ట్గా డాక్టర్ తలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు.

మార్నింగ్ మస్తీలో నెక్స్ట్ సాంగ్ ద పారడైజ్ చిత్రం నుంచి జంగరెడ్డి ప్రభా పాడిన పాట కాసర్ల శ్యామ్, సాహిత్యానికి అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మార్నింగ్ మస్తీ వింటున్నారు మీ రోజుతో. ఇప్పుడు ఇరుముడి చిత్రం నుండి డప్పు శ్రీను ఆలపించిన పాట. చౌడం శ్రీనివాసరావు సాహిత్యానికి, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.
2: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా అలా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:15 దాటి 54 సెకండ్లు. మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ, నేను మీ రోజీ. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రం నుంచి శేఖర్ చంద్ర ఆలపించిన పాట, రెహమాన్ సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. నెక్స్ట్ మీకోసం వచ్చేస్తుంది దేవరా సినిమా నుంచి శిల్పారావు పాడిన పాట. రామజోగేశ్ శాస్త్రి సాహిత్యానికి, అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో

0: వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 23240852, 23240853, 29550923 అనే నెంబర్లకి కాల్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ మస్తీ. ఇప్పుడు మీరు వింటారు హిట్ 3 చిత్రం నుండి సిత్ శ్రీరామ్, నూతన మోహన్ పాడిన పాట. కృష్ణకాంత్ సాహిత్యానికి, మిక్కీ జెమేయర్ సంగీతం.

0: ఫ్రాన్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:30. మార్నింగ్ మస్తీలో ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది విరూపాక్ష చిత్రం నుంచి కార్తిక్ పాడిన పాట, కృష్ణకాంత్ సాహిత్యానికి, అజనీష్ లోకనాథ్ సంగీతం.

0: ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలను నేరుగా డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ఓ అద్భుతమైన కార్యక్రమం హలో డాక్టర్. మరి ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2304085239 2304085239 అనే ఫోన్ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు, మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. నేను బటర్ఫ్లై అంటూ సుభాషిణి పాడిన పాట మీ ముందుకు వచ్చేస్తుంది. విశ్వనాథన్ సన్స్ మూవీ నుండి రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

మార్నింగ్ మస్తీలో నెక్స్ట్ సాంగ్ మెకానిక్ రాకీ నుండి మంగ్లీ పాడిన పాట. సుద్దాల అశోక్ తేజ సాహిత్యానికి జేక్స్ బెజాయ్ సంగీతం.

డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085252 2324085353 2955059023 అనే ఫోన్ నెంబర్లకు కాల్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. నేను మీ రోజీ. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట వింటారు. శ్రీహర్ష ఈమని సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కళ్లకు కాటుకందము కానీ కనుచూపు మరీ ముఖ్యం. కాబట్టి ఈరోజు వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మరి ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాలి అంటే మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085252, 2324085353, 2955092 అనే నెంబర్లకి కాల్ చేసి కంటి సమస్యల గురించి మీకేవైనా సందేహాలు ఉంటే డాక్టర్ గారితో నేరుగా మాట్లాడి మీ సందేహాల్ని తీర్చుకోవచ్చు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు మార్నింగ్ మస్తీ. మార్నింగ్ మస్తీలో నెక్స్ట్ సాంగ్ లెనిన్ చిత్రం నుండి. ఎస్ఎస్ తమన్ శ్రీకృష్ణ పాడిన పాట. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి తమన్ సంగీతం.

0: మార్నింగ్ మస్తీలో చివరిగా స్కంద చిత్రం నుండి సిద్ శ్రీరామ్ సంజన పాడిన పాట రఘురామ్ సాహిత్యానికి యశస్తమంత్ సంగీతం.
1: There's something about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby. If you're looking for mine with golden heart, then baby, try me.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 11:04 దాటి 39 సెకండ్లు. కొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటారు.

శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా ఫోన్ ఇన్ కార్యక్రమంలో మరి ఈ అంశంపై కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగం గౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, ఇంకో నెంబర్ 2324 0853, మరొక నెంబర్ 2955 0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ ఈ అంశం గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగం గౌడ్ గారితో మాట్లాడవచ్చు. తప్పక గుర్తుంచుకోండి, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం.

గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. నేను మీ అశోక్. క్వీన్ ఆఫ్ ద హమ్మింగ్. మధురమైన గాత్రంతో ది క్వీన్ ఆఫ్ టోన్గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్న గాయనివని, విలక్షణ శృతి విన్యాసంతో సంగీతాభిమానులను ఉరుతొలగించిన రంగీలాపని, మత్తు కైపు వలపు శృంగార కలబోత ఆమె పాట, హుషారు చలాకీ కొంటితనం సమ్మేళితం ఆమె గానం, పరుగు పరుగు పాయలోన పాలనురుగ తీరు ఆమె గాన మాధుర్యం, కుచ్చికుచ్చి పాటల కోలనమ్మ, దక్షిణాది ఉత్తరాది చలనచిత్రాల సంచలన చిత్రాలలో మైమరిపించే ఎవర్గ్రీన్ గీతాలతో ఏరువాకలా సాగిన ఆమె సినీ గీతాల ప్రస్థానం ఓ ప్రత్యేకం. కేవలం 22 సంవత్సరాల కెరియర్ మాత్రమే, కానీ 10,000కు పైగా సినీ గీతాలు ఆమె గలం నుంచి జాలువారాయి, సంచలన నిలయాలుగా మారాయి. ఆమె స్వరపీటిక ఘనత అలాంటిది మరి. ఆమె ఎవరు కాదు, గాయని స్వర్ణత. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో పాటల పరంగా సినీ జీవిత విశేషాలు తెలుసుకుందాం. ఆల్ టైమ్ హిట్ సాంగ్స్తో పాటుగా

3 సంవత్సరాలుండే పాటలు పాడటం మొదలుపెట్టి 14 ఏళ్లకి కమ్మని గానమాధుర్యంతో ప్రదర్శనలిచ్చి తన ప్రతిభను కనపరిచారు స్వర్ణలత గారు. ఉద్దండులైన సంగీత సామ్రాజ్యాలు ఒకవైపు, ప్రజాదరణ పొందిన గాయనిమణులు మరోవైపు అయినప్పటికీ సంగీతంలో శిక్షణ తీసుకుని తన సినీ పాటల ప్రయాణాన్ని మొదలుపెట్టి అనతి కాలంలోనే అగ్రదర్శకుల స్వరకల్పనలో వైవిధ్యమైన గానాలాపనతో హమింగ్ క్వీన్గా ప్రత్యేక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేశారు స్వర్ణలత గారు. గాయనిగా ఆమె కెరీర్ ఎలా మొదలైంది, ఏ సినిమా పాటలతో పాపులర్ అయ్యారు, ప్రోత్సాహం ఎవరు అందించారు, ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు, మూడు సంవత్సరాలుండే పాటలు పాడటం మొదలుపెట్టి 14 ఏళ్లకి కమ్మని గానమాధుర్యంతో ప్రదర్శనలిచ్చి తన ప్రతిభను కనపరిచారు స్వర్ణలత గారు. ఉద్దండులైన సంగీత సామ్రాజ్యాలు ఒకవైపు, ప్రజాదరణ పొందిన గాయనిమణులు మరోవైపు అయినప్పటికీ సంగీతంలో శిక్షణ తీసుకుని తన సినీ పాటల ప్రయాణాన్ని మొదలుపెట్టి అనతి కాలంలోనే అగ్రదర్శకుల స్వరకల్పనలో వైవిధ్యమైన గానాలాపనతో హమింగ్ క్వీన్గా ప్రత్యేక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేశారు స్వర్ణలత గారు. గాయనిగా ఆమె కెరీర్ ఎలా మొదలైంది, ఏ సినిమా పాటలతో పాపులర్ అయ్యారు, ప్రోత్సాహం ఎవరు అందించారు, ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు, అన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM వివిధ భారతి.

గుర్తుకొస్తున్న కార్యక్రమంలో గాయని స్వర్ణలత పాడిన పాటలు వింటూ ఆమె సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తమిళం, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, పంజాబీ, బాడిగ లాంటి భాషల్లో వినసం పైన కలకాలం నిలిచేలా పాటలు పాడిన స్వర్ణలత ఇప్పటి తరానికి కూడా సుపరిచితమే. ఎందుకంటే ఆమె పాడిన పాటలు సంచలనం రేపిన నేపథ్యం అలాంటిది. మరి అలాంటి ఆల్ టైమ్ వండర్ఫుల్ సాంగ్స్ పాడారు ఆమె. సోషల్ మీడియాలో ఇంకా కూడా బోల్డ్ అండ్ వ్యూస్ వస్తున్నాయి ఆమె పాడిన పాటలకు. ముక్కాల అనే పాట ప్రేమికుడు సినిమాలోని మరి స్వర్ణలత పాడినటువంటి ఆ హుషారైన గీతం దుమ్ము రేపింది ఆ రోజుల్లో, ఇప్పటికీ అంతే.

పడే అవకాశాన్ని స్వర్ణలతకు ఇచ్చారన్నమాట 1987లో మలయాళ సినిమాకు. ఆమె గొంతులో ఉన్న వైవిధ్య భిన్న పార్శ్వాలను గమనించిన మూవీ మేకర్స్ ఆమె పాట కోసం క్యూలు కట్టారు, సక్సెస్ అయ్యారు. ఆమె పాట కూడా చిందులు వేయించింది.

మూవీ సాంగ్స్ కెరీర్ పరంగా తనకు సంగీతం పట్ల అభిమానం, పాటల పట్ల ఆసక్తిని గమనించిన అప్పటి ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ గారు గానగంధర్వులు యేసుదాస్తో కలిసి

0: ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు గుర్తుకొస్తున్నాయి స్పెషల్ సింగర్ స్పెషల్లో భాగంగా మేటి గాయనిమణి స్వర్ణలత సినీ కెరీర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె గలములోంచి ఉబికి వచ్చిన కమ్మటి గీతాలను వింటున్నాం. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు ఒక రకంగా చెప్పాలంటే గాయనిమణి స్వర్ణలత గారు ఓ వరమే అని చెప్పవచ్చు. సంగీత దర్శకులకైతే ఇంకా మంచి అవకాశం స్వర్ణలత గారి గానం రూపంలో కలకాలం చరిత్ర నిలిచిపోయేలా కాలం కలిసి వచ్చింది. ప్రయోగాలకు కెరాఫ్ అడ్రస్గా ఆమె గానం నిలిచింది. దర్శకులు రామ్ గోపాల్ దర్శకత్వం చేసినటువంటి రంగీలా మూవీ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. అందులో స్వర్ణలత గారి గలం నుంచి వచ్చిన పాటలు సరికొత్త రసానందాన్ని కలిగించి మోస్ట్ పాపులర్ అయ్యాయి ఆ పాటలని కూడా. అలా కొద్ది కాలంలోనే ఉత్తమ నేపథ్య గాయనిగా అవార్డు అందుకునే స్థాయికి ఎదిగిపోయారు స్వర్ణలత గారు. 1994 ఏఆర్ రెహమాన్ కంపోజిషన్లో కరుత్తమ్మ సినిమాలో స్వర్ణలత గారికి పాడిన మరి ఆమె అద్భుతమైనటువంటి గలంలోంచి వచ్చిన పాటలకు గాను ఆమెకు బెస్ట్ ఫిమేల్ సింగర్గా అవార్డు దక్కింది. అదొక గొప్ప విశేషం. అంటే వచ్చిన కొద్ది కాలంలోనే జాతీయ స్థాయిలో అవార్డు పొందడం అనేది ఆమె కెరీర్కి ఒక మచ్చుతునక అని చెప్పవచ్చు.

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోనే కాక బాలీవుడ్లు సైతం సమ్మోహనపరిచే కానామృతంతో ఓ ఊపు ఊపేశారు స్వర్ణత గారు. తన కెరీర్ పీక్ స్టేజ్లోకి రావటానికి సంగీత దర్శకులే కారణం. అందులో రెహమాన్ జోడీతో చేసిన సినిమాలు, ఆమె పాడిన పాటలు అన్నీ కూడా ఆల్ టైమ్ హిట్స్గా నిలిచాయి. అలాగే ఇళయరాజా స్వరకల్పనలో దాదాపు 300కు పైగా పాటలు పాడారు. అందులో చాలా వరకు సూపర్ హిట్ సాంగ్స్ అవ్వటం, ఇంకా కూడా ఆ పాటలన్నీ జనాలను ఒక రకమైనటువంటి కైపెక్కించడం, మత్తుగొలిపే విధంగా ఉండటం, అందుకని ఇంకా ఎక్కువ వ్యూస్ ఇంకా వస్తూ ఉండటం ఆమె ప్రతిభకు తారకాణమని చెప్పవచ్చు. అలాగే వందే మాత్రం శ్రీనివాస్ కంపోజిషన్లో దాదాపు 100కు పైగా పాటలు పాడారు. అలాగే మణిశర్మ సంగీతంలో కూడా చిరస్థాయిగా నిలిచే పాటలు పాడారు. ఇక ఇళయరాజా గారి స్వరకల్పనలు మరి చాలా పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందులో ఒకటి మనం మచ్చుకు తీసుకుందాం, దళపతి సినిమాలో ఆమె పాడిన పాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి FM. శ్రోతల గమనిక, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, ఇంకో నెంబర్ 2324-0853, మరొక నెంబర్ 2955-0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో గుర్తుకోసనే కార్యక్రమంలో సింగర్ స్పెషల్గా ఈరోజు ప్రముఖ నేపథ్య గాయనీయమణి స్వర్ణలత గారి

సినీ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె గలం నుంచి జాలువారిన అమృతం లాంటి పాటలు మనం వింటున్నాం. అయితే మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ వందే మాతరం శ్రీనివాస్ గారిది ఒక ప్రత్యేకమైనటువంటి మార్క్. తన సినిమాలో స్వర్ణలత పాడిన పాటలు విశేష ఆదరణ పొందాయి. అడవిలో అన్న సినిమాలో అద్దాల మేడకు అనే పాట, మా ఆయన బంగారం సినిమాలో తెల్లచీర, ఆయుధం సినిమాలు మేఘాలే, స్వయంవరం సినిమాలో కీరవాణి రాగంలో లాంటి ఎన్నో పాటలు ఎప్పటికీ వీణులు విందును ఆనంద పరవశంను కలిగిస్తూనే ఉన్నాయి. అలాగే వస్సై రామలంబ సినిమా ఓ సెన్సేషన్, పాటలైతే ఉర్రు తొలగించాయి. అందులో స్వర్ణలత గారు పాడిన పాటలు మరి ఒక ఎత్తు. టైటిల్ సాంగ్ అయితే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో వినండి.

హీరో వెంకటేష్ గారు ఇతర హీరోయిన్లతో కలిసి నటించి విజయం సాధించిన అనేక చిత్రాలలో స్వర్ణలత గారు మెస్మరీ చేసే ట్రాక్స్ పాడి అదరగొట్టారు. సూర్యవంశంలో చెలకు చెలకు అనే పాట, పెళ్లి చేసుకుందాంలో ఓ లైలా, ప్రేమించుకుందాం రా అనే సినిమాలు, పెళ్లి కల వచ్చేసిందే బాల, ప్రేమంటే ఇదేరా ఆ సినిమాలు, ఇందాకే విన్నారు కదా నైజాం బాబులు, కలుసుందాంరా సినిమాలు, వచ్చిందే పాలపిట్ట, జయం అనదేరా సినిమాలు, మెరిసేటి జావిలు నువ్వే, వాసులు ఇందాక విన్నారు కదా, పాటకు ప్రాణం పల్లవి అంటూ ఇలా ఎన్నో సూపర్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.

టాలీవుడ్లో 1990 నుండి 2012 వరకు చిన్న పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరికీ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ను పాడారు స్వర్ణలత గారు. నరసింహనాయుడు సినిమాలు, నాదిర్దిన్న, దేవుళ్ళు సినిమాలు, నీ ప్రేమ కోరే అనే పాట, అలాగే సిరుల నొసగు అనే రెండు పాటలు కూడా ఎంత ప్రజాదరణ పొందాయి అందరికీ తెలిసిందే. సఖీ సినిమాలో, అలాగే పోస్ట్ మ్యాన్ సినిమాలో మనుషుల్లో అనే పాట, తర్వాత ఒకే ఒక్కడిలో ఎరుబాక సాగుతున్నద ప్రేమికుల రోజు సినిమాలో ప్రేమ అనే పాట, నిర్ణయంలో ఓ పాపలు ఐ లవ్ యూ అనే పాట, అలాగే పరదేశిలో కూడా ఒక పాట పాడారు. ఇవన్నీ కూడా ఆమెకు మంచి పేరు తేవటమే కాక ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచేలా, విన్న ప్రతిసారి ఒక రసానందం కలిగేలా, ప్రతి ఒక్క పాట కూడా నిత్య చైతన్యంగా ఉండేలా ఉన్నటువంటి పాటలు అన్నమాట. అలాగే కాకుండా ఇంకా చాలా చాలా పాటలు పాడారు. అయితే ఇక చిరంజీవి గారిది మరొక స్థానం అని చెప్పొచ్చు. చిరంజీవి గారి సినిమాలు ఆమె పాడినటువంటి కొన్ని పాటలు అయినప్పటికీ అవన్నీ కూడా అదరగొట్టాయన్నమాట. చూడాలని ఉంది సినిమాలు, రామ్మ చిలకమ్మ ఎంతటి సెన్సేషన్ క్రియేట్.

సినిమా పాటల పరంగా 10 భాషలు తనదైన విశేష గుర్తింపే కాకుండా తక్కువ కాలంలోనే ఎన్నో అవార్డ్స్ను అందుకోవడం ఆమె అసాధారణ ప్రతిభకు తార్కాణం. తమిళనాడు ప్రభుత్వంచి కలై మామని పురస్కారంతో పాటు ఉత్తమ గాయనిమణిగా పలుమార్లు అనేక అవార్డులు గెలుచుకున్నటువంటి గొప్ప గాయనిమణి స్వర్ణలత గారు.

ఎంతో కెరీర్ ఉన్న సురలత గారు ఒక వింత వ్యాధితో తారాలోకంలో పాటలు పాడేందుకు వెళ్లిపోయారు. కాని ఆమె గాత్రంతో, ఆమె గానంతో మనల్ని ఓలాడించిన, ఆమె గలం నుంచి జలజల పారిన ఆ నృత్యాలు లాంటి పాటలు మాత్రం ఎప్పటికీ సజీవంగా, నిత్య నూతనంగా, చైతన్యంగానే ఉంటాయి.

0: ఇది ఇవాళ్ళ సింగర్ స్పెషల్ హమ్మింగ్ క్వీన్ స్వర్లత గారి సినీ పాటల ప్రయాణం. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్. ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోల సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆజ్ నయీ దిల్లీ కే యశోభూమి మే ఇండియా మొబైల్ కాంగ్రెస్ కే 10వే సంస్కరణ కా ఉద్ఘాటన్ కియా. ఇస్మే దూరసంచార్, డిజిటల్ కనెక్టివిటీ ఔర్ ప్రౌద్యోగికీ నవాచార్ మే భారత్ కే ఉల్లేఖనీయ ప్రగతి కో దిఖాయా జా రహా హై. 4 దివసీయ ఇస్ సమ్మేళన్ కీ శురువాత్ కల్ హుయీ థీ. ఇస్ వర్ష కా విషయ హై సీమాఓ సే.

విందాం అమృత గీతం. అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. 10 కాలాల పాటు అలరిస్తూనే ఉంటే అది కమ్మని పాట అవుతుంది. మాధుర్యాన్ని నింపుతూ మదిని పరవశింపజేస్తుంటే ఆ పాట మైమరచే గీతమవుతుంది. అదే పాట రసానందంలో తేలియాడేలా సరికొత్త అనుభూతిని కొత్త చైతన్యంతో పులకరింపచేస్తుంటే సాహిత్య విలువలతో తరింపచేసే ఆ పాట అమృత గీతమవుతుంది. 1988 ప్రభు, కార్తీక్, అమలా, నిరోషాల అందరూ కలిసి నటించినటువంటి ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ ఘర్షణ. ఇళయరాజా మ్యూజిక్ మాయాజాలానికి కళ్ళు మూసుకుని చెవులకు మరి పని చెప్పారు అందరూ కూడా. అంతలా అద్భుతమైనటువంటి పాటలు అందులో. మణిరత్నం దర్శకత్వంలో ఇదొక గోల్డెన్ స్టోన్ అని చెప్పవచ్చు. వాణి జయరామ్ గలం నుంచి వచ్చిన ఒక పాట ఒక బృందావనంలో అమృత వర్షన్లా ఉంటుంది పాట. ఇక సాహిత్యమైతే తేలిక పదాలే, కానీ ఒక వయసులో ఉన్న యువతి ఆలోచనలు ఎలా ఉంటాయో అక్షరాలతో మాలగుచ్చి ఎదను కోలాహలంతో ముంచేశారు కవి. నా పలుకు తేనె కవితలే, నా కులుకు చిలుక పలుకులే, నే కన్న కలల మేడ నందనం. అలాగే నే మనసు పడిన వెంటనే ఓ ఇంద్రధనస్సు పొందునే వాటే లిరిక్స్. దట్ ఈజ్ రాజశ్రీ కళం. సంగీతంలో ప్రయోగాలు,

అమృత గీతం వింటున్నాం. 1986లో కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ విజయం సాధించిన సినిమా స్వాతిముత్యం. కమలహాసన్ ఏమీ తెలియని అమాయక పాత్రలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఇక రాధిక కూడా అంతేలా జీవించారు తన పాత్రలు. వీరిద్దరి మధ్య కల్మషం లేని ప్రేమ ఒక రూపంలో మరి వివరించాలంటే, వారి ప్రేమను వ్యక్తం చేయాలంటే కవి డాక్టర్ సి నారాయణరెడ్డి గారు అద్భుతంగా తన పాట రూపంలో రాశారు. అండాదండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే, గుండే లేని మనుషుల్లే నేను కొండా కోనల కుదిలేశాడా అని కథానాయక పరిస్థితిని వివరిస్తాడు. అలాగే ఓదార్పును ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేలా చుట్టూ ఉన్న చెట్టు చేమ తో బుట్టువులింక నీకమ్మ అని ఒక సందేశాన్ని ఇస్తారు. ధైర్యాన్ని నింపుతారు. నీకంత తోడు ఉన్నారు అని భరోసా ఇస్తారు. అలాగే ఇళయరాజా గారు కూడా మరి స్వరపరిచినటువంటి ఆ పాట రాగం మధ్యమావతి. ఆ మధ్యమావతి రాగం తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే కదా, హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. అలాగే సంగీత వాయిద్యాల ప్రయోగం కూడా సరికొత్తగా చేశారు ఈ సినిమాలో. బాలు చానకి గారిల గానామృతం మరువలేము.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం అమృత గీతం. మరి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది, శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగం గౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం పెట్టారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 ఇంకో నెంబర్ 2324085 మరొక నెంబర్ 2955 0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటి చూపు సమస్యలు, నేత్ర సంరక్షణ దీని గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా అటెండ్ చేసుకోండి. మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మనం వింటున్నాం అమృత గీతం కార్యక్రమం. మరొక అమృత గీతం విందాము. తెలుగు సినీ సాహిత్యంలో ఒక్కొక్కరిది ఒక్కో మహాప్రస్థానం. అందులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది సువర్ణాధ్యాయం. ప్రతి పాట సందేశమే కాకుండా ప్రబోధం, చైతన్యం, ఇలా ఎన్ని చెప్పిన తక్కువే. జీవిత సారాన్ని తెలిపాయి ఆయన పాటలు, వినోదంతో పాటు కూడా. 2000 అక్కినేని నాగార్జున, సిమ్రాన్ జంటగా తెరకెక్కిన ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ నువ్వు వస్తావని పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. సంగీత దర్శకులు ఎస్సి రాజ్కుమార్ గారి మెలోడీ స్వరాలతో అదరగొట్టారు. సిరివెన్నెల గారి తన కళాన్ని కదిలిస్తూ మరి పల్లవిలోని అనంత భావాన్ని

చెప్పారన్నమాట, పాటల పల్లకివై ఊరేగే చెరగాలి, కంటికి కనపడవి నిన్నెక్కడ వెతకాలి. అలాగే నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది కానీ తన రూపు తానిప్పుడు చూపించలేనంది అంటూ జ్ఞానోదయమే కాదు వాస్తవాన్ని చెప్పారు. పాట నేపథ్యం ఏమైనా సరే కానీ నిజ జీవిత సత్యాన్ని రంగరించి రాశారు. మరి సంగీతం కూడా అలాగే ఉంటుంది, జలజలా పారే గోదారిల కనువిందు చేసేలా వీణులు విందు లాంటి అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది విన్న ప్రతిసారి.

సాహిత్యం అంటే అలా ఉంటుంది. మరో అమృత గీతం విందాం. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ చూడాలని ఉంది. చిరంజీవి గారి హిట్ లిస్టులో ఇదో మైల్ స్టోన్. పాటలని కూడా ఓ రేంజ్లో కిక్కిచ్చాయి. అందులో వేటూరు గారు కలకత్తా మహానగరాన్ని వర్ణిస్తూ దేశకీర్తిని పొగిడారు. హరిహరన్ గానం ఆహో చెప్పలేము. ఒక చరణంలో వందే మాతరమే అన్న వంగా బూతలమే మిన్న జాతీయే గీతిరా అంటూ ఆ ప్రాంతంలో పుట్టిన వారి చరిత్రను సృష్టించిన వారి నాయకులను ఆ పాటల్లో మనులుగా ఒదిగించారు. పాటను హైలైట్ చేశారు. ఆ పాట హైలైట్ కాదు, అది జాతికే ఒక కీర్తిగా హిస్టరీలో క్రియేట్ చేసిందనమాట. తనకంటూ ఆ పాటకంటూ ఒక రికార్డ్ అనేది వచ్చేలా చేశారు మణిశర్మ గారు. అలాగే వేటూరు గారు అద్భుతంగా ఎంతో పరిశోధించి రాశారనమాట. అమృత గీతంగా చివరిగా విందాం.

0: మీరింతవరకు అమృత గీతం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12:30 తెలుగులో వార్తలు.
1: సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు.

0: ఆయన వయసు 75 సంవత్సరాలు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. న్యూఢిల్లీలోని యశోభూమిలో జరుగుతున్న 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. నిన్న ప్రారంభమైన ఈ 4 రోజుల సదస్సు టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ అనుసంధానత, సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన అద్భుత ప్రగతిని చాటి చెబుతోంది. ఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ హద్దులు లేని విస్తరణ అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో మాట్లాడుతూ నరేంద్ర మోదీ సాంకేతిక రంగంలో భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇది ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. దేశంలో టెలికాం రంగం, డిజిటల్ విస్తరణ వేగంగా పురోగమించడానికి ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా నిలిచిందన్నారు.
1: देश के हर जिले तक 5G कनेक्टिविटी पहुंच चुकी है. आज 5.5 लाख से अधिक बेस स्टेशन भारत में है जहां से 5G नेटवर्क ऑपरेट कर रहा और मोबाइल इंटरनेट स्पीड 2022 की तुलना में 10 गुना बढ़ी है.
0: केंद्र समाचार प्रसार कम्युनिकेशन शाखा मंत्री ज्योतिरादित्य सिंधिया మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ప్రతి పౌరుడికి అందాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. చవకైనా అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ వ్యవస్థ ద్వారానే సాంకేతికత వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత్లో 55 కోట్ల కంటే ఎక్కువ మంది 5G వినియోగదారులున్నారని సింధ్యా వెల్లడించారు.
2: That technology must permeate not only the last village but reach every single citizen.
0: ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారతదేశం ఐక్యరాజ్య సమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ గురించిన సమాచారం అందించిన వారికి బహుమతి ప్రకటిస్తూ ఉగ్రవాద సంస్థలకిస్తున్న మద్దతును కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని విమర్శించింది. సెప్టెంబర్ 11, 2001, నవంబర్ 26, 2008 పెహల్గాం ఉగ్రదాడులను ప్రపంచం ఇంకా మర్చిపోలేదని భారత్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్ తరపున కార్యదర్శి రఘుపురి మాట్లాడుతూ కేవలం ప్రకటనల ద్వారా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని, దానికి పాల్పడేవారిపై, ఆర్థిక సహాయం అందించేవారిపై, ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 57వ జీఎస్టీ మండలి సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కొనసాగుతోంది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనితో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జీఎస్టీ వివాదాలను పరిష్కరించడం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను సులభతరం చేయడం, వ్యాపార వ్యయాన్ని, సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన విధానపరమైన సంస్కరణలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. జీఎస్టీ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ 5 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదిస్తుంది. ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారులకు పన్ను నిబంధనల భారాన్ని తగ్గించడం, పరిపాలనాపరమైన చిక్కులు తొలగించడం ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం. భారత వైమానిక దళం ఈరోజు 94వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ఏడాది వేడుకల ఇతివృత్తం భారత వైమానిక దళం అమోఘం, అజేయం, ఖచ్చితం. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి ద్వారా సందేశమిచ్చిన ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైమానిక దళం ఎల్లప్పుడూ అప్రమత్తతతో దేశాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. అస్వస్థతతో స్పృహ తప్పిన ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడడానికి వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వెల్లడించారు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రస్థానంలో హిందీ

మరాఠీ చిత్రాల్లో అద్భుత నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. పరిందా, క్రాంతివీర్, అబ్ తక్ చప్పన్, వెల్కమ్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల ద్వారా ఆయన విశేష గుర్తింపు పొందారు. నానా పటేకర్ మృతిపై సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన విలక్షణ పాత్రలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆయన సమాజ సేవ పట్ల కూడా ఎంతో నిబద్ధత కలిగి ఉండేవారని పేర్కొన్నారు. నానా పటేకర్ ఆకస్మిక మృతి పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సంతాపం ప్రకటించారు. పటేకర్ ఎంతో ప్రతిభావంతుడైన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. భారత చలనచిత్ర రంగానికి ఆయన అందించిన అసమాన సేవలు ఎల్లప్పుడూ స్మరణీయమని ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. నానా పటేకర్ వంటి విశిష్టత, చెరగని గుర్తింపు ఉన్న నటులు చాలా అరుదుగా ఉంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నానా పటేకర్ తన ప్రతి పాత్రలోనూ అద్భుతమైన వైవిధ్యత, సృజనాత్మకత కనబరిచి తరతరాలు గుర్తించుకునే పాత్రలకు జీవం పోశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా నానా పటేకర్ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4 గంటలకు పూణే సమీపంలోని దోంజే గ్రామంలో మహారాష్ట ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన చెన్నైలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు మెట్రో రైల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. చెన్నైలోని 14.6 కిలోమీటర్ల పూనమల్లి వడపళని మెట్రో మార్గాన్ని, అలాగే పళని, పరమకుడి, నామక్కల్, అంబసముద్రం, వెల్లూరు కంటోన్మెంట్ స్టేషన్లలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఉపగ్రహ ప్రసారాలతో సహా అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన, సమానమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ విధానం కింద ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ విభాగంలో ఇప్పటివరకు 3 సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం లైసెన్సులు పొందిన ఆ 3 సంస్థల భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ సంస్థకైతే ఈ భద్రతా పరిశీలన పూర్తవుతుందో ఆ సంస్థ స్పెక్ట్రం కేటాయింపుల తదుపరి దశకు వెళుతుందని స్పష్టం చేసింది. ఈ 3 సంస్థలు ప్రస్తుతం ఒకే విధమైన నియంత్రణ దశలో ఉన్నాయని, కాబట్టి ఈ విధానం వివక్షతతో కూడుకుందని ఉందనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ఫిజీలో ఆస్ట్రేలియా వాతావరణ మార్పులు, ఇంధన శాఖ మంత్రి క్రిస్ బొవెన్తో సమావేశమయ్యారు. ప్రీ కాప్ 31 సదస్సు ప్రాంగణంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో రాబోయే కాప్ 31 సదస్సుకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలపై ఇరుదేశాల నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు లోక్ నాయక్ కోట్లాది మంది ప్రజల గొంతుగగా నిలిచారని హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పిస్తూ స్వాతంత్ర్య సంగ్రామం నుండి సంపూర్ణ విప్లవం వరకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ప్రజాస్వామ్యం, ప్రజా భాగస్వామ్యం, సామాజిక మార్పుకే అంకితమైందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతిక రంగం భారత్ అభివృద్ది చెందుతున్న సామర్థ్యాలకు, తదుపరి తరం నెట్వర్క్ అనుసంధానతకు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ద్వంద్వ నీతిని అవలంబిస్తోందని భారత్ ఐక్యరాజ్యసమితిలో తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రముఖ సినీ నటుడు నానా పటేకర్ ఈ ఉదయం గోవాలో గుండెపోటుతో మరణించారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. శ్రోతలకు ఒక గమనిక, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరెన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగం గౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853, ఇంకో నెంబర్ 2955-0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగం గౌడ్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా ట్యూన్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో.
2: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. స్టూడియో సమయం 12:43 దాటి 22 సెకండ్లు. హీట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం.

మీరు విన్న పాట విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా నుంచి సుభాషిణి పాడిన పాట అది. ఇట్ ఫుట్ కార్యక్రమం మనం వింటున్నాం. మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవాలంటే మనకు తెలిసినటువంటి విద్య కాకుండా నిపుణులు ఏం చెబుతారో, వారి యొక్క సలహాలు ఏంటో, వారు చెప్పిన దాంట్లో నిజమెంత, న్యూట్రిషన్ ఫాళ్ళు ఎలా ఉన్నాయి, పోషకాల విలువలు ఎలా ఉన్నాయి, అవి శరీరానికి ఎంతవరకు మేలు చేస్తాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ చెప్పినటువంటి ఆ సలహాల మేరకు మనం నడుచుకోవాలి. ఎందుకంటే అనేక పరిశోధనలు చేసి వారు ఒక ప్రకటన చేస్తారన్నమాట. ఆ చేసినటువంటి ప్రకటన ఆధారంగా మనము ఏం తీసుకుంటే బాగుంటుంది, ఎలా మనం సమతుల్యం చేయాలి తీసుకున్నటువంటి ఆహారాన్ని అని చెప్పేసి. మనం సాధారణంగా ఏం చేస్తుంటాము అంటే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ ఇష్టమున్న ఆహారాన్ని బాగా తీసుకుంటాం. కానీ అలా కాదు, మనకు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. ఎందుకంటే ఇండైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా అనేక రోగాలకు కారణమయ్యేటువంటి ఆహార పదార్థాలను అవాయిడ్ చేయాలనేది చెబుతుంది అంతర్జాతీయ సంస్థ. అందులో ఒకటి, నూనెలు బాగా వాడకూడదు. ఎంతవరకు వాడాలో అంతవరకే. ఎందుకంటే ఆ నూనెలు వాడడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి మరి అనేక రోగాలకు కారణమవుతుంది. తద్వారా గుండె సంబంధ వ్యాధులు వస్తున్నాయి, అదే దానికి సైడ్ ఎఫెక్ట్స్గా ఇంకా అనేక రోగాలకు కారణమవుతున్నాయి అని చెప్పేసి పరిశోధనలు తేలింది. కాబట్టి వారి యొక్క సలహాలు, సూచనలు, నిపుణులు సూచించే వాటిని మనం తప్పకుండా పాటిస్తూ మన సాంప్రదాయక వంటకాల మీద ఆధారపడి మనం లైఫ్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఇంకా ఇదే అంశం గురించి మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM 102.8 MHz.

మీరు విన్న పాట ది ప్యారడైస్. మూవీ కోసం అనిరుద్ రవిచంద్రన్, సుభాషిణి పాడిన పాట అది. మనం ఈట్ ఫిట్ అనే టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏది తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము అనే అంశం గురించి, ఫలానా ఆహారం తీసుకుంటే ఫలానా అవయవాలు బాగా పనిచేస్తాయి, ఫలానా శక్తి వస్తుంది అని చెప్తూ ఉంటారు. అలాగని చెప్పేసి మనం దాని మీదే ఫోకస్ చేసి ఆ ఒక్క ఆహార పదార్థం, ఆ ఒక్క ఐటమే తీసుకున్నట్లయితే మనకు అన్ని రకాల పోషకాలు శరీరానికి అందవు. శరీరానికి కొన్ని ఆవశ్యకమైన ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ లాంటివి, ప్రోటీన్స్ లాంటివి ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అని ఉంటాయి. ఎసెన్షియల్ అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు, బయట నుంచి వచ్చేటువంటి పదార్థాలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. కొన్ని శరీరమే తయారు చేసుకుంటుంది, కొన్ని యాసిడ్స్, కొన్ని రకాల ప్రోటీన్స్. సో మనకు బయట నుంచి వచ్చేటువంటి ప్రోటీన్స్ మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు, ఫలానా అని చెప్పేసి కాకుండా మనం సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకుంటే శరీరానికి కావలసినటువంటి శక్తి వస్తుంది, అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. ఉదాహరణకు మెదడు, తర్వాత ఉదాహరణకు రక్తం తయారీకి మనకు ఏ ఆహారం తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన బీట్రూట్, దానిమ్మ, ఇంకా వెల్లుల్లి రక్తాన్ని ఇవన్నీ బాగా శుభ్రం చేసేటువంటి కాబట్టి ఇలా అని అనుకుంటాం. అలాగని చెప్పేసి మనం బీట్రూట్, దానిమ్మ సంబంధించినటువంటి ఏవైతే మనం అనుకుంటున్నామో అవన్నీ ఎక్కువ పాళ్ళలో తీసుకున్నాం అనుకోండి, దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అందుకని నిపుణులు ఎప్పుడు ఏం చెప్తుంటారంటే, ఈట్ ఫిట్ అంటే మనం ఫిట్గా ఉండడానికి మనం తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు మనం బ్యాలెన్స్డ్గా ఉండేటట్టుగా తీసుకోవాలి అని చెబుతూ ఉంటారు. మెదడుకు సంబంధించిన వరకు పసుపు, వాల్నట్స్, ఇంకా ఇవన్నీ కూడా తీసుకుంటే మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని మనకు రకరకాలు చెప్తుంటారు. అలాగే కళ్ళకు సంబంధించినప్పుడు క్యారెట్లు, గుమ్మడికాయ, తర్వాత ఇంకా ఇతరత్ర ఆకుకూరలు తీసుకోవాలని చెప్తుంటారు. అలాగని చెప్పేసి అస్తమానం మన ఆకుకూరలు తీసుకున్నాం అనుకోండి, మన కార్బోహైడ్రేట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇలా అనమాట. అందుకనే నిపుణులు ఏం చెప్తున్నారు, మనం అన్ని రకాలైనటువంటి పోషకాలు శరీరానికి అందాలి కాబట్టి మనం బ్యాలెన్స్డ్గా అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఒకరోజు ఒకటి, ఒకరోజు ఒకటి, ఒక్కొక్కసారి ఒకేసారి అన్నింటినీ వచ్చేటట్టుగా, అన్ని పోషకాలు అందేటట్టుగా కూడా తీసుకుంటారు. సో అది కూడా కరెక్టే, కానీ మనకు నిజానికి ఇంకొంత లేటెస్ట్గా పరిశోధనలు తేలింది ఏంటంటే, మనకు ఏదైతే ఆహారం తీసుకుంటే శరీరానికి సరిపోతుందో అలాంటి వాటిని తీసుకోవాలి. మనం కొత్త రకాలైనటువంటి ఆహార పదార్థాలు వాటి జోలికి వెళ్ళకూడదు, ఎందుకంటే అప్పటికే మన బాడీ ట్యూన్ అయిపోయి ఉంటుంది ఆహార పదార్థాలను తీసుకోవడానికి. సో ఈ విషయం కూడా ఇప్పుడు కొత్తగా పరిశోధన తేలిందనమాట. అలాగని చెప్పేసి ఇప్పుడు మనం కొత్త దానికి వెళ్ళి బాగుంటుంది ఇది తినండి అని చెప్తారు, కానీ అది తీసుకుంటే మనకు ఎలర్జీ వస్తుంది. సో ఇవన్నీ చూసుకొని మనం ముందుకెళ్ళాలి, అప్పుడే మనం ఫిట్గా ఉంటాము, శారీరకంగా కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉంటామనేది నిపుణుల యొక్క సూచన. ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి.

పెద్ద సినిమా కోసం ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీతంలో పాడిన పాట అది. మనం ఈట్ ఫిట్ అంశం గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఫిట్గా ఉండడం కోసము తీసుకునే ఆహారము చాలా చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. మనం తీసుకునే ఆహారం మెదడుపై ప్రభావితం కూడా చూపిస్తూ ఉంటుంది, అలాగే మన ప్రవర్తన కూడా మారుస్తుంది మనం తీసుకునే ఆహారం. సో ఇన్ని రకాల అంశాలు ఉంటాయి. శరీరం పెరగటమే కాకుండా మనకు సంబంధించిన మజిల్స్ ఇవన్నీ పెరగటమే కాకుండా మనసు మీద కూడా ప్రభావితం చూపిస్తాయి మనం తీసుకునే ఆహారాలు. సో ఒక రకమైన ఆహారం తీసుకుంటే మన లక్షణాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. సో ఇవన్నింటిని క్యారీ చేస్తూ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటూ మనం ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగని చెప్పేసి ఆహారం మీదనే దృష్టి పెట్టడం కూడా అంత సరైన పని కాదు. మన దైనందిన జీవితంలో ఆహారం ఒక భాగం కాదు.

కాబట్టి మనం తీసుకునేటప్పుడు ఇది ఎంతవరకు మేలు చేస్తుంది అని ఆలోచించి, మనము అవసరం లేని వాటి జోలికి పోకుండా మనకు అవసరం ఉన్న వాటిని తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కూరగాయలు ఆరోగ్యానికి మంచి చేయడం కాకుండా సంతృప్తిని కూడా ఇస్తాయి. అలాగని కొంతమంది కూరగాయలు ఇష్టం ఉండదు, కొంతమందికి నాన్ వెజ్ ఇష్టం ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి కూరగాయల ద్వారా వచ్చేటువంటి పోషకాలు అందాలి కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఆ మాంసము వంటలలోనే వాళ్ళకి తెలియకుండానే ఈ కూరగాయలను కూడా చొప్పించి అందులో మిక్స్ చేసి వాళ్ళకి తెలియకుండా ఒక కొత్త రకమైన రుచిని ఆస్వాదించేటట్లు చేయాలి. ముఖ్యంగా ఏంటంటే, అనేక రకరకాల రుచి కోసం అనేక రకరకాల కృత్రిమ పదార్థాలను వేయకుండా సహజ సిద్ధమైన వాటిని మాత్రమే వేసుకుని ఆహారం తీసుకుంటే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తద్వారా మెదడు బాగా పనిచేస్తుంది, సరిగ్గా ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఎలాంటి ఆరోగ్యాలు, ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది.

మీరు విన్న ఆ పాట రంభా ఊర్వశి సినిమా కోసం ధనుంజయ సీపన్ పాడిన పాటది. మనం ఈట్ ఫిట్ అనే అంశం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవాలంటే తీసుకునే ఆహారం చాలా చాలా ముఖ్యం. ఇది అందరికీ చెప్పే విషయమే. అయితే తీసుకునే ఆహారము తర్వాత ఈట్ ఫిట్ మనము ఫిట్గా ఉండాలంటే వయస్సు వారీగా మనం తీసుకోవాల్సినటువంటి ఆహారం విషయంలో కూడా మనం జాగ్రత్తలు పాటించాలి. పెద్ద వయసు వాళ్ళు, మధ్య వయసు వాళ్ళు, తర్వాత వయసులో ఉన్నవాళ్ళు, బాల్యంలో, తర్వాత పసిపిల్లలు, ఇలా కూడా మనం వర్గాలుగా విభజించుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా పాటించాలి, అవకాశం కాదు. అక్కడ ఏ వయసులో ఎలా అనేది కూడా మనం విచక్షణ అనేది ఉండాలి. ఇప్పుడు ఇది తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ తీసుకెళ్ళి పసిపిల్లలకు పెట్టామనుకో, సో అలా ఉండదు అన్నమాట. అందుకే

కానీ ఎప్పటికప్పుడు ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసులో తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆ సూపర్ మార్కెట్ ఆహారాలపై వ్యామోహం తగ్గించుకోవాలి. అలాగే జంక్ ఫుడ్ మొత్తమే వాడకూడదు. ఇది కొంతమంది పిల్లల్ని మనం చూస్తూ ఉన్నట్లయితే తీసుకునే ఆహారం వల్ల వాళ్ళ ప్రవర్తనలో చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో కొంతమంది పిల్లలు భయంకరమైనటువంటి అలవాట్లు వచ్చేసి భయంకరమైనటువంటి ప్రవర్తన చూపిస్తుంటారు, కారణం వారు తీసుకున్నటువంటి ఆహారం. అందువల్ల ఆహారం తీసుకునే విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు కూడా సూచనలు చేస్తూ ఉండాలి. అప్పుడే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు, మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. మనం ఫలానా ఈ ఆహార పదార్థం తీసుకోండి అని మనం సజెస్ట్ చేయలేం. కారణం ఏంటంటే అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సమతుల ఆహారం తీసుకోవాలి. శరీరానికి అన్ని రకాల పోషకాలు అవసరం. దాన్ని బట్టే శరీరం అనేది వృద్ధి చెందుతుంది, మనసు బ్రెయిన్ వికసిస్తూ ఉంటుంది, ఆలోచన సరళి మారుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పరిశోధనలో వచ్చినటువంటి మార్పుల ప్రకారము, అంటే వాతావరణంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి, పీల్చే గాలిలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి తగ్గట్టుగా మనం ఆహారం తీసుకున్నట్లయితే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది, ఆయు ప్రమాణం కూడా పెరుగుతుంది. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్ కార్యక్రమం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర స్టూడియోలో సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇండీ కూటమి ఈరోజు చెలో లోక్భవన్ ర్యాలీ నిర్వహించింది. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద బలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ అంశం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ తెలిపారు. దసరా పండగ రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ 7,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్

చేస్తూ హైదరాబాద్లో ఇండీ కూటమి టీపీసీసీ ఆధ్వర్యంలో చలో లోక్భవన్ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామిలతో పాటు సిపిఎం, సిపిఐ, టీజేఎస్, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడాలని నినాదాలు చేస్తూ సాగిన ర్యాలీ రాజ్భవన్కు చేరుకోగానే పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద బలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో జరిగిన డిఈ షా ఇండియా 30వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ సాంకేతిక, ఆర్థిక సేవలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు ప్రధాన గమ్యస్థానంగా మారిందన్నారు. 1996లో హైదరాబాద్లో ప్రారంభమైన డిఈ షా వృద్ధి నగరంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. నియోపోలిస్లో ఏర్పాటు చేస్తున్న సంస్థ కొత్త కార్యాలయానికి స్వాగతం పలుకుతూ రాష్ట్రంలో ప్రపంచస్థాయి సంస్థల విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు. దేశంలో ఓటు హక్కును హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగిస్తోందని, ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు పరిరక్షణకు ప్రతిపక్ష నేతలపై అణిచివేతకు వ్యతిరేకంగా వీధుల నుంచి పార్లమెంటు వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఈ ఉద్యమం కేవలం కాంగ్రెస్ది కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇండియా కూటమి ప్రజల ఉద్యమమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి హరీష్ రావు విమర్శించారు. 5,420 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల భారం, కరెంటు కోతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలను ఆయన ఖండించారు. యాదాద్రి ప్లాంట్కు బొగ్గు కేటాయింపులు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుచేస్తూ ప్రజలపై మోపిన ఛార్జీల భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, కోతలు లేకుండా చూడాలని కోరారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర పోరాటం, సామాజిక సంస్కరణల కోసం జయప్రకాశ్ నారాయణ్ చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ప్రజాసేవ పట్ల ఆయన చూపిన నిబద్ధత, ఆదర్శాలు భావితరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తాయని గవర్నర్ పేర్కొన్నారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలోని వీరభద్రస్వామి గుట్టపై 1,108.27 కోట్ల రూపాయలతో ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధాన ఆలయానికి 598.98 కోట్లు, అనుబంధ అభివృద్ది పనులకు 349.67 కోట్లు, మూసీ ఒడ్డున రోడ్డు నిర్మాణానికి 159.62 కోట్ల రూపాయలు కేటాయిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్లో భాగంగా అచ్చంపేట మండలంలో ఎలివేటెడ్ కారిడార్, సబ్స్టేషన్ నిర్మాణాల స్థలాలను ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ బెంగళూరు ప్రయాణ సమయం 2 గంటలకు తగ్గుతుందని, ప్రాంతీయ అభివృద్దికి తోడ్పడుతుందని తెలిపారు. దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఉపగ్రహ ప్రసారాలతో సహా అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన, సమానమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విధానం కింద ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ విభాగంలో ఇప్పటివరకు 3 సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం లైసెన్స్ పొందిన ఆ 3 సంస్థల భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ సంస్థకైతే ఈ భద్రతా పరిశీలన పూర్తవుతుందో ఆ సంస్థ స్పెక్ట్రం కేటాయింపుల తదుపరి దశకు వెళ్తుందని స్పష్టం చేసింది. ఈ 3 సంస్థలు ప్రస్తుతం ఒకే విధమైన నియంత్రణ దశలో ఉన్నాయని, కాబట్టి ఈ విధానం వివక్షతో కూడుకుని ఉందనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.
భారత్లో బంగ్లాదేశ్ వంటి రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు కాంగ్రెస్

ప్రయత్నిస్తోందని తెలంగాణ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం ప్రతిపక్షాలు రోడ్లకి నిరసనలు తెలపడాన్ని తప్పుపట్టారు. ఎస్ఐఆర్ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నందున రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని, వీధి పోరాటాల ద్వారా వ్యవస్థలను బలహీనపరచవద్దని సుభాష్ హితవు పలికారు. దసరా పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 7,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. వివిధ జోన్ల నుంచి అక్టోబర్ 9, 10, 16, 17 తేదీలతో పాటు తిరుగు ప్రయాణానికి 25, 26 తేదీల్లో హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల నుండి ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పాత జీవో ప్రకారం అదనపు ఛార్జీలు వర్తిస్తాయని, సాధారణ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ తెలిపింది. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ పరిశీలకులు యోగిత రాణా, కలెక్టర్ హరిత కాగజ్ నగర్ జిల్లా కేంద్రంలో సమావేశాలు నిర్వహించారు. ఇప్పటి వరకు 90.3% హియరింగ్ పూర్తయిందని, మిగిలిన ఓటర్ల ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి 10 రోజుల్లో తుది ముసాయిదా జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. తెలంగాణ సర్కిల్ ముఖ్య తపాలా జనరల్ హైదరాబాద్ కార్యాలయం ద్వారా ఇండియా పోస్ట్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 23 మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్ డాక్ అదాలత్ నిర్వహించబడుతుంది. సేవలకు సంబంధించిన సమస్యలను ఈ నెల 14 సాయంత్రం 5:45 లోపు తపాలా లేదా ఈమెయిల్ ద్వారా పంపవచ్చు. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుబాయ్లో అక్టోబర్ 11 జరిగే బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం పాల్గొననుంది. సెబాబ్ అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీడబ్ల్యూయూ కూటమికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గౌలిగూడ సెంట్రల్ బస్ స్టేషన్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బాణం గుర్తు అభ్యర్థులను గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆసిఫాబాద్ గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో ఈ నెల 11 నిర్వహించే 12వ తెలంగాణ రాష్టస్థాయి సబ్ జూనియర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 33 జిల్లాల నుంచి 1500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. పచ్చదనం పెంపుతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి వెంకన్న తెలిపారు. జీడబ్ల్యూఎంసీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో వినాయక కాలనీలో నిర్వహించిన సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లాలో 2026-27 సంవత్సరానికి మద్దతు ధరకు పత్తి కొనుగోలుకు సిద్దంగా ఉండాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్లో దాదాపు 3.56 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాతో 26 జిన్నింగ్ మిల్లులు, 10 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీపీఐ నాయకుడు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సిరిసిల్ల కార్మిక భవనంలో మాట్లాడిన ఆయన, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కమిషన్ ద్వారా ఓట్ల చోరీ జరుగుతోందని విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇండీ కూటమి ఈరోజు చలో లోక్భవన్ ర్యాలీ నిర్వహించింది. యువతలోని నైపుణ్యం, ప్రతిభే తెలంగాణకు అతిపెద్ద బలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ అంశం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యాంగ వ్యవస్థల ప్రక్రియను గౌరవించాలని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ తెలిపారు. దసరా పండుగ రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ 7,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ స్టూడియోలో సమీప 1 గంట 20 నిమిషాలు దాటి 37 సెకండ్లు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ్ భారతి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఒక ఆవిష్కరణ, అనంత విశ్వ రహస్యాలను ఛేదించే మేధోమథన ఫలితం. యావత్ ప్రపంచం నవ నిర్మాణంలో అంతెరగని పాత్ర. మనిషి విశ్వవిజేతగా నిలబెట్టే సైన్స్ చెప్పే వాస్తవ రుజువులు. అలాంటి ఆవిష్కర్తలకు గౌరవ హిమాలయ నగం, నోబెల్ బహుమతి. ఆయా రంగాలలో, శాస్త్రాల్లో, కృషితో పాటు ఆవిష్కరణలు, ప్రయోగాలు, పరిశోధనలు, కొత్త విషయాలు కనుగొన్న వారిని సగౌరవంగా సత్కరించి కీర్తించబడే అత్యున్నత సందర్భం మరి నోబెల్ బహుమతి ప్రకటన, అలాగే బహుమతి ప్రదానోత్సవం కూడా. ఈ సంవత్సరం వైద్య రంగంలో ఆస్ట్రోజెనెటిక్స్లో మరి కొత్త పరిశోధనలకు గాను కార్ల్ డైసెల్ రోత్, పీటర్ హెగ్మ్యాన్, జార్జ్ నాగల్ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ను ప్రకటించిన సందర్భంగా ఈరోజు చైతన్య స్ఫూర్తిలో జార్జ్ నాగల్ గురించి, ఆయన పరిశోధనల గురించి మరి తెలుసుకుందాం. ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ

మీరు విన్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కోసం సాగర్ మేఘ కలిసిన ఇద్దరు కలిసి పాడిన యువల గీతం విన్నారు. అనంత్ శ్రీరామ్ గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శ్రోతలకు ఒక గమనిక, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశంపై ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324082 2324853 2955092 ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణ గురించి నేరుగా డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారితో మాట్లాడవచ్చు. తప్పకుండా అటెండ్ చేసుకోండి. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వరల్డ్ సైట్ డే సందర్భంగా మరి డాక్టర్ గారు వస్తారు. కంటి చూపుకు సంబంధించినటువంటి సమస్యలపై నేరుగా సమాధానం ఇస్తారు డాక్టర్ తొలపనూరి లింగంగౌడ్ గారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో 2026 నోబెల్ అవార్డ్ విన్నర్ ప్రొఫెసర్ జార్జ్ నాగెల్ చేసిన పరిశోధన గురించి మాట్లాడుకుంటాం. ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ, మనిషి మేధాశక్తి పరంగా ఎంత శక్తివంతుడైనప్పటికీ ఏ విషరోగాలు, ఏ ప్రాణాంతక వైరస్లు, వింత రోగాలు ఎలా విజృంభిస్తాయో తెలియదు. కాబట్టి మెడిసిన్ రంగంలో ఎప్పటికప్పుడు పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే ప్రాణరక్షణ కోసం, ప్రజలను కాపాడేందుకు, ప్రకృతి నుంచి మనిషిని రక్షించబడేందుకు. సో అందులో భాగమే నోబెల్ గ్రహీతల యొక్క నిరంతర కృషి.

పరుగు సినిమా కోసం కైలాష్ ఖేర్ సైంధవి పాడిన పాట విన్నారు. మనం చేతిన స్ఫూర్తి కార్యక్రమంలో 2026 నోబెల్ అవార్డ్ విన్నర్ ప్రొఫెసర్ జార్జ్ నాగెల్ గారి జీవిత ప్రస్థానం, అలాగే తను చేసిన పరిశోధనలకు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన మన నోబెల్ ప్రైజ్ పొందినటువంటి విషయం అందరికీ తెలిసిందే. 3 రోజుల క్రితం వైద్య రంగంలో ఆయన చేసినటువంటి విశేష పరిశోధనలు గాను ఈ అవార్డు అందుకోనున్నారు త్వరలో. అయితే 3 రోజుల క్రితమే ప్రకటించినటువంటి నోబెల్ విన్నర్స్లో ఒకరైన జార్జ్ నాగెల్, ప్రసిద్ధ జర్మన్ బయోఫిజిసిస్ట్ అన్నమాట, జర్మనీలోని వార్జ్బర్గ్ విశ్వవిద్యాలయంలో ఆయన ప్రొఫెసర్. ఇంతకీ మరి దేనిపై పరిశోధన చేసి ఏమి ఆవిష్కరించారు, మరి దాని పనితీరు ఏ విధంగా ఉంది, ఆ తర్వాత ఆ పరిశోధన ఫలాలు రానున్న రోజుల్లో దేనిపై ప్రభావితం చూపిస్తాయి, దేనికి ఉపయోగపడుతుంది అనేది కూడా ఆసక్తికర అంశం అన్నమాట. మరి ఊరికే నోబెల్ అవార్డు ఇవ్వరు కదా, ఏ పరిశోధన చేసి ఏమి రుజువు చేశారు, తద్వారా మనకు మానవాళికి ఎలా ఉపయోగపడుతుంది, ఎంత గొప్ప అంశం అది, ఎలాంటి అంటే ఇంతకుముందుకు చేయనిది కొత్తగా ఆవిష్కరిస్తేనే కదా అలా జరిగేది, అవార్డ్స్ ఇచ్చేది. సో ఏంటి ఆయన చేసినటువంటి విశేషమైనటువంటి కృషి, నిజంగా ఆప్టోజెనెటిక్స్ అనేది ఇది కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఉపయోగిస్తారన్నమాట. అందులో భాగంగా ఇది ఒక కొత్త ఆవిష్కరణ, ఇది రానున్న రోజుల్లో చాలా గొప్పగా ఇది వైద్య రంగంలో ఒక కొత్త వింతైనటువంటి రోగాలకు నయం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది అనేది అందరి యొక్క అభిప్రాయం అన్నమాట. సో అందువల్ల ఆయనకు ఈ గొప్ప పరిశోధన చేసినందుకు ఈ ముగ్గురు కలిసి చేశారు కాబట్టి ఆ ముగ్గురికి ప్రకటించారన్నమాట. అందులో వీరి యొక్క కృషి ఎలా ఉంది, ఏం చేశారు అనే అంశం గురించి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మీరు వింటున్న పాట పరదేశీ సినిమా నుంచి.

చైతన్యస్ఫూర్తి కార్యక్రమంలో 2026లో అంటే తాజాగా వైద్యరంగంలో విశేషమైనటువంటి కృషి చేసినందుకు ప్రొఫెసర్ జార్జ్ నాగల్కు నోబెల్ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన పరిశోధనల గురించి, ఆయన చేసినటువంటి కృషి గురించి, ముఖ్యంగా ఆయన నోబెల్ బహుమతి పొందడానికి చేసినటువంటి పరిశోధన ఏంటి, దాంట్లో ఉన్న మతలబ్ ఏంటి, ఆ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తాజాగా ప్రకటించినటువంటి నోబెల్ అవార్డ్స్కి ఎంపికైన వైద్య శాస్త్రవేత్త జార్జ్ నాగల్ తన సహచరులు పీటర్ ఎగ్మాన్లతో కలిసి ఆప్టోజెనెటిక్స్లో ఒక కొత్త పరిశోధన చేశారు, ఒక ఆవిష్కరణ చేశారు కూడా. అయితే దీని ముఖ్య విధి ఏంటంటే కాంతిని ఉపయోగించి నాడీ కణాల, అంటే ప్రత్యేకంగా న్యూరాన్స్ అన్నమాట, అయితే న్యూరాన్స్ మెదడులో ఉంటాయన్నమాట ఇవి, ఈ న్యూరాన్స్ పనితీరును నియంత్రించవచ్చు అంటే కాంతిని ఉపయోగించి

అనే ఒక సరికొత్త విప్లవాత్మకమైనటువంటి అంశాన్ని కనుగొన్నారనమాట. అంతేకాదు, వారి పరిశోధనలో మరొక సరికొత్త విషయాన్ని కూడా కనుగొన్నారు. అది కూడా మెదడుపై ఏమైనా వ్యాధులు వస్తే, ఏమైనా వ్యాధులు దాడి చేస్తే, మెదడులో ఏమైనా కొత్త రోగాలు వస్తే దాన్ని ఏ విధంగా నియంత్రించాలి అనే దానికి కూడా ఉపయోగపడవచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు ఆ వైపు కూడా కృషి చేస్తున్నారన్నమాట. అంత గొప్ప ఆవిష్కరణ చేశారు. ఆ విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. మీరు వింటున్న పాట ఖుషీ సినిమా నుంచి, గానం జీన్ శ్రీనివాస్ హరిణి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. మనం ఈరోజు తాజాగా 2026 సంవత్సరానికి గాను వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణ చేసినందుకు నోబెల్ అవార్డ్స్ను ప్రకటించారు. అందులో అవార్డ్స్ను పొందిన ప్రొఫెసర్ జార్జ్ నాగెల్ గురించి మనం, ఆయన సక్సెస్ జర్నీ, ఆయన చేసినటువంటి కృషి గురించి, ఆయన పరిశోధన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రొఫెసర్ జార్జ్ నాగెల్ మొదట మాలిక్యులర్ ప్లాంట్ ఫిజియాలజీ అండ్ బయోఫిజిక్స్ విభాగంలో పనిచేసేవారు అన్నమాట. ప్రస్తుతం న్యూరోఫిజియాలజీ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మెదడు సంబంధ అరుదైన వ్యాధుల నివారణకు ఆయన తాజా ఆవిష్కరణ ఒక సరికొత్త వెలుగుగా నిలవనుంది అనేది శాస్త్రవేత్తల యొక్క బలమైనటువంటి అంచనా అన్నమాట. అందుకే ఆయన చేసినటువంటి ఆవిష్కరణ గొప్పగా అందరూ ఆశ్చర్యపోయారనమాట. అది ఒక వైద్య రంగంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది అనేది ఒక భరోసా కలిగిందనమాట. ఎందుకంటే మెదడు సంబంధ వ్యాధులు వచ్చినప్పుడు మనకు చికిత్స చాలా కష్టం అనమాట. సో మరి దాన్ని నివారించేందుకు, దాన్ని అరికట్టేందుకు, దాన్ని సమూలంగా నియంత్రించేందుకు ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నారు వైద్య రంగంలో చాలామంది శాస్త్రవేత్తలు. అయితే వారి యొక్క జీవితాలను కూడా పణంగా పెట్టి త్యాగం చేస్తూ ఆవిష్కరణల మీద, పరిశోధనల మీదనే పనిచేస్తూ ఉన్నారనమాట. చాలామంది యొక్క కళ ఏంటి అంటే వారికి ఎలాగైనా నోబెల్ ప్రైజ్ కొట్టాలి, నోబెల్ ప్రైజ్ సంపాదించాలి అనే ఒక కళ ఉంటుందన్నమాట. కళ కోసమని కాదు, కానీ వారి చేసేటువంటి పరిశోధనలో ఒక రిజల్ట్ వస్తే ఆ ఆనందం వేరు, ఆ సంతృప్తి వేరు, ప్రపంచమంతా జేజీలు పలుకుతుంది. అలాంటి వారిలో వీరొకరు. మీరు వింటున్న పాట ఆగడు సినిమా నుంచి, ఎస్ఎస్ తమన్ దివ్య పాడింది.

ప్రొఫెసర్ జార్జ్ నాగల్ తన సహచర నోబెల్ గ్రహీతలతో ఆవిష్కరించిన అంశం ఏంటంటే, ఆప్టోజెనెటిక్స్ అభివృద్ధిలో భాగంగా తన పరిశోధనలో క్లామిడోమోనాస్ అనే ఏకగణ శైవల ఉపరితలంపై నీలిరంగు కాంతిని ప్రవేశపెట్టినప్పుడు దానికి స్పందించిన ఒక ప్రోటీన్ను గుర్తించారన్నమాట. పైగా ఆ కణంలో ఒక మార్గం తెరుచుకుని ఆయాన్లు లోపలికి ప్రవేశించడం ద్వారా విద్యుత్తు సంకేతం జరుస్తుందని కనుగొని చేసి నిరూపించారన్నమాట. అదే ఛానల్ రెడాప్సిన్ అనే ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణ మరి రానున్న రోజుల్లో పక్షవాతం, అంధత్వం, డిప్రెషన్, డైమెన్షియా వంటి మెదడు సంబంధ వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల యొక్క గట్టి అంచనా అన్నమాట. మరి అందుకు గాను ఈ గొప్ప ఆవిష్కరణ చేసినందుకు గాను, అంటే అక్కడ కాంతి ద్వారా కణాలు ఎలా స్పందిస్తున్నాయి, ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి మెదడులో అనేది ఇది ఒక చాలా గొప్ప ఆవిష్కరణ అనమాట. అందుకనే వారికి నోబెల్ బహుమతి వరించింది. వైద్య శాస్త్రంలో మరిన్ని వారు ఆవిష్కరణ చేయాలని, వారిని స్ఫూర్తిగా తీసుకుని యువ శాస్త్రవేత్తలు కూడా ఎదగాలని కోరుకుంటూ, మరి ఇలాంటి పరిశోధన ఆవిష్కరణ ఫలాలే మనందరికీ రక్షణ కాబట్టి మరి వారిని స్ఫూర్తిగా తీసుకుని మనం చైతన్యమవుదాం, మనం ఆ వైపు అడుగులు వేసేందుకు ప్రయత్నాలు చేద్దామనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఇది ఇవాల్టి హార్ట్ఫుల్ కంగ్రెషన్ చెబుతూ మరి ఈ కార్యక్రమం బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్, నమస్తే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట ఇది.

0: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15 దాటి 33 సెకండ్లు. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ ఐసైట్ డే సందర్భంగా కంటిచూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశంపై ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపునూరి లింగంగౌడ్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి కె నీలిమ.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన, సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అటర్స్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అవును, నయనాలు మనకున్న అవయవాల్లో అత్యంత సున్నితమైనవి, ప్రధానమైనవి. నేత్రాలు బాగుంటేనే మనం

0: ప్రపంచాన్ని చూడగలుగుతాం, జయించగలుగుతాం. కానీ మారుతున్న డిజిటల్ యుగంలో కంటి సమస్యలు ఎక్కువవుతున్నాయని, వృద్ధాప్యంలో లేదా వయసు మీద పడే సమయంలో రావాల్సిన దృష్టి సమస్యలు చిన్న వయసులోనే వస్తున్నాయని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇందుకోసమే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, సంరక్షించాలనే ఉద్దేశంతో కంటి ఆరోగ్యం, దృష్టి సంరక్షణపై అవగాహన పెంచడానికి ప్రతి అక్టోబర్ 2వ గురువారం నాడు ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మరి ఈ సందర్భంగా కంటి చూపును ఎలా కాపాడుకోవాలి, కంటి సమస్యలు ఎందుకు ఎక్కువవుతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సంరక్షణ చేపట్టాలనే విషయాల గురించి మనం ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపునూరి లింగంగౌడర్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి కంటి చూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన గురించి మీరు నేరుగా డాక్టర్ తొలపునూరి లింగం గౌడ్ గారిని అడిగి సమాధానాలు పొందొచ్చు. నమస్తే లింగం గౌడ్ గారు.
1: నమస్తే అండి.
0: డాక్టర్ గారు, ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాం, దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి, అసలు ఎందుకు జరుపుకోవాల్సి వస్తుంది?
1: యాక్చువల్గా ఏందమ్మా అంటే, ఇప్పుడు వరల్డ్ సైట్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే, మనం బ్లైండ్నెస్ను కంట్రోల్ చేయాలి, తర్వాత విజన్ ఇంప్రూవ్ చేయాలి, అండ్ ఐ కేర్ సెంటర్స్ ఎక్కువ పెట్టాలని దీన్ని ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ అనే ఒక సంస్థ ద్వారా ఇది ప్రమోట్ చేయబడుతుంది. మెయిన్ ఏంటంటే దీంట్లో అవేర్నెస్ గ్లోబల్గా కంటికి సంబంధించిన రోగాల గురించి అవేర్నెస్ పీపుల్లో క్రియేట్ చేయడానికి, అండ్ టు ప్రమోట్ ది యాక్సెసిబుల్ కేర్ చేయడానికి ఇది ఒక సంస్థ ద్వారా చేయబడుతుంది.
0: డాక్టర్ గారు, ఇప్పుడు చూస్తే సాధారణంగా మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే కంటి సమస్యలు ఏంటండి?
1: యూజువల్గా అమ్మ, మనకు జనరల్గా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, అంటే అద్దాలు పెడితే క్యూర్ అయ్యే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటాయి. తర్వాత కొంచెం పెద్ద ఏజ్ వస్తే క్యాట్రాక్ట్, గ్లకోమా అట్లాంటి వాటితోటి కంటి చూపు, రెటినల్ ప్రాబ్లమ్స్, షుగర్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే వాటి వల్ల చూపు తగ్గే అవకాశం ఉంది.
0: అలాగే ఇప్పుడు కొంతమంది కంట్లో మంట, దురద, ఎర్రబడడం, కళ్ళల్లో నుంచి నీరు కారుతుండ అంటారు, దీనికి కారణం ఏంటి, ఎందుకు ఇలా అవుతుంటుంది?
1: కంట్లో మంట, దురద అనేది చాలా కారణాలు ఉంటాయమ్మా. యూజువల్గా ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువగా డిజిటల్ కంప్యూటర్స్ వాడడము, తర్వాత సెల్ ఫోన్స్ వాడడం వల్ల ఎక్కువగా కంట్లో మంట రావడము. ఎందుకంటే కంట్లో కూడా ఒక లేయర్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఆ లేయర్ ఆఫ్ వాటర్ మనం కంటిన్యూస్గా డిజిటల్ స్క్రీన్స్ చూడడం వలన ఆ లేయర్ ఆఫ్ వాటర్ ఆవిరైపోయి కంట్లో డ్రైనెస్ వస్తుంది. ఈ డ్రైనెస్ వల్ల కంట్లో మంట మండడము, కన్ను దురదలు రావడము, కంట్లో చూపు అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి.
0: ఓకే డాక్టర్ గారు. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: అమ్మా, నేను కే రమేష్ మాట్లాడుతున్నాను అమ్మా. కంటి చూపు కోసం మాట్లాడాలి డాక్టర్ గారితో.
0: మాట్లాడండి డాక్టర్ గారు, వింటున్నారు.
2: సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి.
2: సార్, నేను కే రమేష్ మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుంచి.
1: సార్ చెప్పండి.
2: సార్, అయితే నాకు కంటి చూపు ఇంతకుముందు బాగానే ఉంది సార్, ఈ 4-5 సంవత్సరాల నుంచి బాగా తగ్గిపోయింది. అయితే నేను డాక్టర్కి చూపిస్తే ఏమన్నారు అంటే, నేను నరాల వీక్నెస్ ఉందని చెప్పారు సార నాకు. అతనికి ట్రీట్మెంటే లేదని చెప్పారు.
1: లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు అది కంటి చూపు నరాల వీక్నెస్ అనేది చాలా రకాలు ఉంటుంది. అది ఏ రకం అనేది మనకు తెలిస్తే దానికి ట్రీట్మెంట్ చాలా వరకు
2: బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేక బాగా దెబ్బతింది అని చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ రమేష్ చూపించాను, ఎల్వి ప్రసాద్ చూపించాను, సరోజ కూడా చూపించాను.
1: అట్లాంటి వాటికి అంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువైనప్పుడు అది హైపాక్సిక్ ఏరియాస్ అంటారు. హైపాక్సిక్ ఏరియాస్ మళ్ళీ వాస్క్యులరైజేషన్ అంటే మళ్ళీ బ్లడ్ వెసల్స్ పెరుగుతాయి, వాటికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అని. అది దానివల్ల కూడా పాసిబుల్ కాకుంటే చేయలేని పరిస్థితి ఏముండదు. అది నేను ఎల్బీ నగర్లోనండి. ఎల్బీ నగర్ లాల్ బహదూర్ నగర్, ఎల్బీ నగర్.
2: సార్, మీ నంబర్ చెప్పండి సార్, లాస్ట్ వరకు ఒకసారి కలుస్తాం సార్ మేము.
0: ఓకే అండి, లాస్ట్లో అనౌన్స్ చేస్తామండి. ధన్యవాదాలండి, నమస్కారం. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో మేడం, నేను రామాచారిపురం విజయనగరం నుంచి మాట్లాడుతున్నామ్మా.
0: చెప్పండి రామాచారి గారు.
3: మేడం డాక్టర్ గారు ఒకటి ఇప్పుడు డెలివరీలో సెవెన్

0: మంత్ డెవలర్ ఉన్న వాళ్లకు ఒకటి మెల్లకన్నే కానీ ఒకటి ఆర్పీ వచ్చే అవకాశం ఉందంట, ఎందుకోసం కారణాలు చెప్పండి. ఒకటి రజ్ఞాపతికి రెటోపతికి తేడా ఏంది? ఆర్పీలో
1: రెటినోపతికి ఇంకా దేనికి తేడా ఏమంటారండి?
0: రెటినోపతి రెటినోపతి రెండు ఉంటాయమ్మా, దానికి కూడా ఆప్షన్ ఉందా లేదా?
1: ఓకే అండి.
0: ఒకటి సేవ డెలివరీ అయిన వాళ్ళకు ఒకటి మెల్లకన్న వస్తే కొందరు ఆర్పీ ప్రాబ్లం వస్తుంది, కారణాలు చెప్పండి దయచేసి.
2: కారణాలు అంటే యూజువల్గా ఏంటంటే మనకు
1: సడన్ గా డెలివరీ
2: ప్రెగ్నెన్సీ తొందరగా అంటే నెలల నిండక ముందుకే జరిగినప్పుడు, ప్రీమేచ్యూర్ డెలివరీస్ అయినప్పుడు, యూజువల్గా ఏంటంటే ప్రీమేచ్యూర్ డెలివరీస్ అయినప్పుడు పిల్లలు వీక్గా పుడతారు, తక్కువ బరువుతో పుడతారు. వాళ్ళకి ఏంటంటే ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆక్సిజన్ ఇవ్వడం వలన రెటినోపతి ఆఫ్ ప్రీమేచ్యూరిటీ ROP అనేది ఒకటి డెవలప్ అవుతుంది. సో అట్లాంటి పేషెంట్స్కి ఏంటంటే ఎర్లీ స్క్రీనింగ్ చేసి దానికి ట్రీట్మెంట్ ఉంది, లేజర్ ట్రీట్మెంట్ ఉంది, తర్వాత సర్జరీ కూడా అవసరమైతే సర్జరీ కూడా చేయొచ్చు దానికి. అది రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ. తర్వాత రెండవది మెల్లకన్న ఎందుకు వస్తుంది అంటే, మెల్లకన్న అనేది కంజెనిటల్ తల్లిదండ్రులకు ఉండడం వల్ల, వాళ్ళ పూర్వీకులకు ఉండడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి. రెండవది డెలివరీ అయ్యేప్పుడు యూజువల్గా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి తీస్తారు ఒక్కొక్కసారి అబ్స్ట్రక్టెడ్ లేబర్లో, అట్లాంటప్పుడు కూడా మెల్లకన్ను అంటే తలకు తగిలి కన్నుకు తగిలి మెల్లకన్ను వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తర్వాత మెల్లకన్ను వస్తే దానికి తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం అండి, మల్లికార్జున వనసలు నుంచి మాట్లాడుతున్నానండి.
1: చెప్పండి మల్లికార్జునరావు గారు.
3: సార్ నమస్కారం డాక్టర్ గారు. క్యాట్రాక్ట్ అనేది మనకి జనరల్గా ఎలా తెలుస్తుందండి?
2: క్యాట్రాక్ట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మీరే చెప్పాలి. ఇప్పుడు దానివల్ల ఏంటంటే చూపు మందగిస్తుందండి, దూరం చూపు మందగిస్తుంది దానివల్ల ఒకటి. రెండవది ఏజ్తో పాటు వస్తుంది. యూజువల్గా ఏంటంటే క్యాట్రాక్ట్ ఏజ్తో పాటు వస్తుంది, దానివల్ల చూపు తగ్గిపోతుంది, మందగిస్తుంది దూరం చూపు.
3: అంటే ఇప్పుడు అలా తేడా వచ్చినప్పుడే చెక్కింగ్కి వెళ్ళాలి లేదా ముందే చెక్
2: లేదండి? యూజువల్గా 40 ఇయర్స్ దాటిన తర్వాత డాక్టర్ దగ్గరికి, కండ్ల డాక్టర్ దగ్గరికి ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉండాలి, ఎవ్రీ 1 ఇయర్ ఒక్కొక్కసారి.
3: ఓకే సార్, థ్యాంక్ యూ.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు శరత్, మా పేరు దిల్సుఖ్ మాట్లాడుతున్నాను.
1: చెప్పండి శరత్ గారు.
4: డౌట్ సార్, గుడ్ ఈవినింగ్ సార్.
2: డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్.
4: చిన్న డౌట్ సార్, ఇది డయాబెటిక్ రెటినోపతి మనము షుగర్ కంట్రోల్ ఉన్నా లేకపోయినా వచ్చేస్తుందా, ఇండిపెండెంట్ ఆఫ్ కంట్రోల్, లేకపోతే రాకుండా ప్రివెంట్ చేయొచ్చా సార్?
2: ఒకటి డాక్టర్ గారు, దీన్ని ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి అనేది యూజువల్గా చాలా వరకు మనం తగ్గించవచ్చు. యూజువల్గా ఏంటంటే ఎర్లీ ట్రీట్మెంటు, డయాబెటిక్ ఎర్లీ ట్రీట్మెంట్ అండ్ రెగ్యులర్ ట్రీట్మెంట్, కంట్రోల్డ్ రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటే డయాబెటిక్ రెటినోపతి అనేది చాలా లేటుగా వస్తుంది డాక్టర్ గారు. అదే మనము 15-20 ఇయర్స్ తర్వాత మీరు ఖచ్చితంగా డయాబెటిక్ రెటినోపతి చేంజెస్, మీరు ఎంత రెగ్యులర్గా కంట్రోల్ చేసినా కూడా 20-25 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా డయాబెటిక్ రెటినోపతి అనేది వస్తుంది పేషెంట్స్లో, డయాబెటిక్ పేషెంట్స్లో. ఒకటి, ఎంత బాగా కంట్రోల్ చేసినా, బట్ బాగా కంట్రోల్ చేస్తే కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. అదే మనం కంట్రోల్ చేయకుండా డయాబెటిక్ రెటినోపతి, డయాబెటీస్ కంట్రోల్ చేయలేదనుకోండి, డయాబెటిక్ రెటినోపతి లీడ్స్ టు టోటల్ బ్లైండ్నెస్.
4: డయాబెటిక్
2: దీనికి రెగ్యులర్ అండ్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని షుగర్ నార్మల్ లెవెల్స్లో, ఎప్పుడు నార్మల్ లెవెల్స్లో ఉండే పరిస్థితి తీసుకొచ్చుకోవాలి డాక్టర్ గారు.
4: ఇంకొక చిన్న డౌట్ సార్,
2: చెప్పండి.
4: గ్లాకోమా సింప్టమ్స్ ఏముంటాయి సార్? మనకు
2: యూజువల్
4: రిఫ్రాక్టరీ ఎర్రర్స్ అయితే మనకు విజన్ డిస్టర్బెన్స్ ఉంటుంది. గ్లాకోమాకి ఏముండొచ్చు సార్?
2: గ్లాకోమాకు కన్ను రెడ్ అవుతుంది. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి డాక్టర్ గారు, ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అని, కంజెస్టెడ్ గ్లాకోమా అని ఉంటుంది. ఈ ఓపెన్ యాంగిల్ గ్లాకోమాలో ఏ రకమైన సింప్టమ్స్ ఉండవు, నార్మల్గా ఉంటుంది అది. కానీ అప్పుడప్పుడు కన్ను ఎర్రగవడము, దగ్గర చూపు తగ్గడము, కన్ను స్ట్రెయిన్ కావడము అనేవి ఉంటాయి. యూజువల్గా ఏంటంటే 40 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత కంపల్సరీ గ్లకోమా స్క్రీనింగ్ చేయించుకోవాలి. యూజువల్గా ఒకసారి డాక్టర్ని చూపించుకుంటే మనకు తెలిసిపోతుంది గ్లకోమా ఉందా లేదా అనేది. ఇక నారో యాంగిల్ క్లోజర్ గ్లకోమా అని ఉంటుంది, అది సడన్గా రెడ్నెస్ అవ్వడము, కన్ను ఎర్రగవడము, నొప్పి పెట్టడము, కన్ను బాగా ఎర్రగైపోతుంది, కన్ను నొప్పి పెట్టడము, నీళ్లు గారడము, మనం దూరం చూస్తే కన్ను మూసుకుపోవడం, ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి. కంపల్సరీ దాన్ని మనం డయాగ్నోసిస్ చేయవచ్చు.
4: స్క్రీనింగ్ చేయడమే కదా సార్ ఆన్సర్ దానికి?
2: అంతే, స్క్రీనింగ్ చేసి దాని ట్రీట్మెంట్.

0: ఇచ్చుకుంటే తగ్గిపోతుంది డాక్టర్ గారు.
1: డయాబెటిక్ రెటినోపతి కానీ గ్లోకోమా కానీ స్క్రీనింగ్ చేయించుకోవాలి
0: కంపల్సరీ. 40 ఇయర్స్ తర్వాత కంపల్సరీ కళ్ళ డాక్టర్ని విజిట్ చేయాల్సిందే.
1: రైట్ సార్, థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఓకే.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
3: డాక్టర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్.
0: సార్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
3: సార్, ఇది నేను డాక్టర్ ఏసరం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు నర్సయ్య
0: సార్.
3: సార్, నాది నేను ఒక 1 ఇయర్ నుంచి ఏఎండి అనే డిసీజ్ తో సఫర్ అవుతున్నా సార్. ఏఎండి?
0: ఓకే ఓకే. ఏఆర్ఎండి,
3: ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్.
0: అదే ఏఆర్ఎండి, ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్.
3: ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్.
0: అవును సార్, అవును సార్.
3: ఉంది. దెన్ నేను ఇంజెక్షన్ తీసుకుంటున్నా సార్. ఇది
0: ఓకే.
3: ఇంజెక్షన్ తీసుకున్నా కానీ 3-4 అయిపోయినాయి. బట్ ఏంటంటే దీనికి ఇంజెక్షన్ కి ఇప్పుడు డెఫినెట్ గా క్యూర్ అవుతుందా సార్? ఇది ఎట్లా నా అంటే ఎందుకు వస్తుంది? కొంచెం క్యూర్ అవుతుందా లేదా చెప్పండి సార్.
0: సార్, ఇది ఏజ్ రిలేటెడ్, మీరు దీంట్లోనే ఉంది సార్. ఇది ఏజ్ రిలేటెడ్, అంటే ఏజ్ తో పాటు వస్తుంది సార్. ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్. ఇప్పుడు మనకు బోన్స్ ఎలా అరగిపోతాయో అట్లనే కంటిలో కూడా ఒక మ్యాక్యులా అనేది ఒక సెంటర్ ఉంటుంది. మన బాడీకి మొత్తం బ్రెయిన్ ఎలా సెంటరో కంటికి కూడా సంబంధించింది మ్యాక్యులా అనేది ఒక సెంటర్ ఉంటుంది సార్. దాని దగ్గర ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ అని వస్తుంది. వెట్, డ్రై టైప్, వెట్ టైప్ అని రెండు వస్తాయి. యూజువల్గా ఏంటంటే ఇంజెక్షన్స్ ఫోటాన్ థెరపీ అని కూడా వస్తుంది సార్. అది వాటితోటి యూజువల్గా కంట్రోల్ అవుతుంది, తగ్గించవచ్చు. యూజువల్గా బి కాంప్లెక్స్, విటమిన్స్ అట్లాంటివి తీసుకొని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు సార్.
3: దీనికి ఆపరేషన్ అంటే ఏం లేదు కదా సార్?
0: పెద్దగా లేదు సార్, ఇప్పటికైతే లేదు.
3: ఇంజెక్షన్
0: ఇంజెక్షన్ సిఎన్విఎం అంటే కొరాయిడల్ నియోవాస్కులరైజేషన్ మెంబ్రైన్స్ అని డెవలప్ అయినప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇంజెక్షన్స్ తో కొంచెం వరకు కంట్రోల్ ఉంటుంది.
3: ఓకే ఓకే. అంతేగాని దీనికి వేరే సెపరేట్ ఏం ట్రీట్మెంట్ ఏం లేదు
0: ఇప్పటి వరకు, ఇంకా పెద్దగా డెవలప్ కాలేదు.
2: మీరు వింటున్నారు వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటి చూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి రిటైర్డ్ సివిల్ సర్జన్, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపనూరు లింగం గౌడ్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి కంటి చూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే విషయం గురించి రిటైర్డ్ సివిల్ సర్జన్, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ లింగం గౌడ్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు డ్రై ఐస్, వెట్ ఐస్ అనేసి మీరు ఇప్పుడు అన్నారు, అసలు అంటే ఏంటి, ఇవి ఎందుకు వస్తాయి?
0: డ్రై ఐస్, వెట్ ఐస్ కాదమ్మా, యూజువల్గా ఏంటంటే కంట్లో ఒక లేయర్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఈ లేయర్ ఆఫ్ వాటర్ మనం కంటిన్యూస్గా ఒక డిజిటల్ స్క్రీన్ కానీ కంటిన్యూస్గా చూసినప్పుడు మీద ఫ్యాన్ తిరగడము, ఏసీ ఉండడం వల్ల కంట్లో నీరు ఎవాపరేట్ అయిపోయి కంట్లో డ్రైనెస్ వస్తుంది. ఈ డ్రైనెస్ రావడం వల్ల ఏమవుతుందంటే కంట్లో ఇరిటేషను, దురద రావడము, మంట మండడము, కన్ను చూపు కొంచెం తగ్గడము, ఇలాంటివి జరుగుతాయి. దాన్నే డ్రైనెస్ అంటారు. యూజువల్గా ఇది కంప్యూటర్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళలో వస్తుంది. ఇది కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని. వాళ్ళకి యూజువల్గా ఏంటంటే మేము కంప్యూటర్ ఆన్ అండ్ ఆఫ్ 1-2 అవర్స్ వర్క్ చేసి ఒక డ్రాప్స్ ఉంటుంది. యూజువల్గా కంట్లో కూడా ఆర్టిఫిషియల్ టీయర్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ టీయర్స్ వేసుకొని కన్ను ఒక 5 మినిట్స్ పూసుకొని మళ్ళీ పని చేసుకోమని చెప్తుంటాం, 5-10 మినిట్స్. సో అది యూజువల్గా రొటీన్గా చేసే ట్రీట్మెంట్.
2: ఓకే. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం మేడం.
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు శ్యామ్ సుందర్ అండి, నేను రంగారెడ్డి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి శ్యామ్ సుందర్ గారు.
4: నమస్కారం డాక్టర్ గారికి. నమస్కారం సార్.
0: నమస్తే. నమస్తే సార్, చెప్పండి.
4: సార్, ఈ కన్ను రెటీనా ప్రాబ్లం వచ్చింది, రెటీనా ఆపరేషన్ అయింది, చూపు సరిగా కనబడతలేదు. ఈ బ్రెయిన్ నుంచి ఆప్టిక్ నర్వ్ ఒకటే ఉంటుందా, లేకపోతే ఈ కళ్ళకి రెడ్ ఎర్ర రక్త కణాలు ఎక్కువైనప్పుడు ఇంజెక్షన్ల ద్వారానే క్లియర్ చేయడానికి వస్తుందా, లేకపోతే ఎట్లా సార్? అది
0: బ్రెయిన్కు ఒకటే నర్వ్ అంటే కంటి నుంచి ఒకటే నర్వ్ ఆప్టిక్ నర్వ్ అనేది వెనుకకు బ్రెయిన్లోకి పోతుంది, ఆక్సిపిటల్ కార్టెక్స్కు. ఇక్కడ ఒక కంటి నరం, ఇక్కడ ఒక కంటి నరం, రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రెండు పోతాయి. బట్ యూజువల్గా ఏంటంటే రెటినోపతిలో మనం ట్రీట్మెంట్ సరిగా తీసుకో. హలో
2: చెప్పండి సార్, కంటిన్యూ చేయండి సార్.
0: హలో, దీంట్లో రెటినోపతిలో ఏంటంటే మనం ట్రీట్మెంట్ తీసుకునే దాన్ని బట్టి, మనం ట్రీట్మెంట్ మంచిగా తీసుకుంటే దీంట్లో మైల్డ్, మోడరేట్, సివియర్ డయాబెటిక్ రెటినోపతి ఉంటాయి. అయితే వీటిలో మనము సరిగా ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటే ప్రాలిఫరేషన్ అంటే హైపాక్సిక్ ఏరియాస్ డెవలప్ అయ్యి రెటినాలో కొత్త వెజల్స్ ఫామ్ అయ్యి అవి

0: బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది, విట్రియస్ హిమరేజ్ అంటారు దాన్ని. ఆ విట్రియస్ హిమరేజ్ అట్లాంటి వచ్చినప్పుడు కంప్లీట్ సూప్ పోతుంది. తర్వాత ఇట్లాంటి కండిషన్స్లు ఏంటంటే, విట్రియస్ హిమరేజ్ వచ్చిందనుకోండి, దానికి హిమరేజ్ తీసేసి ఇంజెక్షన్స్ ఇస్తారు, వెజఫ్ యాంటీ వెజఫ్ ట్రీట్మెంట్ అని ఉంటుంది, అట్లాంటివి ఇస్తే కొంచెం చూపు రిస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఎనీహౌ ఏంటంటే, యూజువల్గా కంట్లో రెటినోపతి డెవలప్ అయిందంటే మాత్రం చాలా వరకు చూపు ఉన్న చూపు ఉంచడానికి ప్రయత్నమే కానీ కొత్తగా పెద్దగా చూపు తీసుకొచ్చే ప్రయత్నాలు పెద్దగా జరగవు. రెటినోపతి రాకుండా చూసుకోవడమే బెటర్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ రెటినా విషయంలో.
1: ఓకే సార్. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో మేడం,
1: చెప్పండి.
2: హైదరాబాద్ మాట్లాడే రామాచరణ్ మాట్లాడుతున్నామ్మా.
1: చెప్పండి.
2: ఇప్పుడు డాక్టర్ గారికి నమస్కారం చెప్పండి. సార్ హలో.
0: నమస్తే అండి.
2: నమస్కారం సార్. అయితే ఇప్పుడు రేజీ కట్టిన వాళ్ళకి ట్రీట్మెంట్ వచ్చి కదండి?
0: రేచీ కట్టు ఉన్న వాళ్ళకి ఇంకా రాలేదు సార్ ట్రీట్మెంట్.
2: రాలేదు. ఇప్పుడు ట్రయల్ చేస్తున్నట్టు కదా లండన్, ఇప్పుడు ఎల్పి ప్రసాద్
0: ట్రయల్స్ లో ఉంది అది. అది
2: ఇప్పుడు ఆర్పీ వాళ్ళకే వైద్యం ట్రీట్మెంట్, ఆర్పీ వాళ్ళకే కానీ గ్లూకోమా వాళ్ళకి ట్రీట్మెంట్స్ వస్తున్నాయా?
0: ఆర్పీ వాళ్ళకే చెప్పేది రేచీ కట్టు, గ్లకోమాది రేచీ కట్టు రాదు. ఆర్పీ విటమిన్ ఏ డెఫిషియన్సీస్ అట్లాంటి వాటిల్లో వస్తాయి. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు కంటిలో శుక్లం సెంటర్లో వచ్చింది అనుకో, అది కూడా నైట్ బ్లైండ్నెస్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఆర్పి రెటినైటిస్ పిగ్మెంటస్ అని ఉంటుంది, దానికి కూడా నైట్ బ్లైండ్నెస్, అంటే రాత్రిపూట ఏం కనబడదు, రాత్రి కాగానే వాళ్ళు
2: కదండి.
0: ఇక అది చూపు మొత్తం పోతుంది, చూపు మొత్తం పోతుంది,
2: ఇంకా రాలేదు,
0: ఇంకా పెద్దగా లేదు. అది ట్రయల్స్లో ఉంది, వస్తుంది.
2: కళ్ళు తీసి డౌట్ కింద పైన ఒకడు కింద పెడతారని చెప్పారు కాబట్టి అనుమానం వచ్చి అడుగుతున్నాను.
0: కంటిది కన్ను పెట్టడం, కన్ను పెట్టడం అనేది ఏం లేదండి.
2: గుడ్డు గుడ్డు గుడ్డు బాగా తెలుసు. ఈ నరం అనేది తీసి పక్క సైడ్ ఇప్పుడు మన కన్ను కదండి, కన్నుకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కన్ను పెడతారని డౌట్ వచ్చి అడుగుతున్నాను అనమాట.
0: లేదు లేదు, అట్లాంటి టెక్నిక్స్ ఏం రాలేదండి అట్లాంటి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో డాక్టర్ గారు, ఇందాక మీరు అన్నారు అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రోజంతా కంప్యూటర్ ముందు పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి కొన్ని డ్రాప్స్ మేము సజెస్ట్ చేస్తాము 2 అవర్స్కి ఒకసారి వేసుకోమని. డ్రాప్స్ కాకుండా నేచురల్గా వాళ్ళు వాళ్ళ పని కంప్యూటర్ ముందు చేసుకుంటూ కళ్ళని కాపాడుకునే ఛాన్స్ ఉందా?
0: కాపాడుకోవచ్చమ్మా, ఈ రోజుల్లో అద్దాలు వచ్చినాయి, యాంటీ రిఫ్లెక్టెడ్ కోటింగ్ గ్లాసెస్ రెగ్యులర్గా, అంటే పాయింట్ ఉండి అద్దం పెట్టుకొని రెగ్యులర్గా కంప్యూటర్ చూసుకుంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఎంత ఉన్నా కూడా కన్నుకు ఎక్కువ శ్రమ చేస్తే ఖచ్చితంగా దానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దాన్ని ఏంటంటే మధ్య మధ్యలో స్ట్రెయిన్ కాకుండా కొంచెం రెస్ట్ ఇస్తూ పని చేసుకోవడం బెటర్.
1: డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటారు దీని గురించి,
0: కంప్యూటర్ విజన్ సిండ్రోమ్.
1: ఓకే డాక్టర్ గారు. ఇంకోటి డాక్టర్ గారు, ఇప్పుడు పిల్లల్లో మనం చూస్తున్నాం, ఇంతకుముందు మనం ఇంట్రడక్షన్లో కూడా అనుకున్నాము పిల్లల గురించి మాట్లాడే ముందు, ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్ నా పేరు రాజు, హిమాయత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
1: చెప్పండి రాజు గారు.
3: సార్ నాకు నాకు నాకు చూపు మధ్యలో పోయింది సార్, నాకు యాక్సిడెంట్ అయింది. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు అది యాక్సిడెంట్ లో పోయిందా నాకు వేరే రకంగా పోయిందా తెలియదు, కానీ కాకపోతే చెక్ చేసి చేపించుకున్నప్పుడు మాత్రం స్టాబిలిటీ అన్నారు. స్టాబిలిటీ స్టాబిలిటీ అని అన్నారు. అది మరి ఏనికి సంబంధించిందో ఏమో తెలియదు, కానీ నాకు మాత్రం చూపు ఇంకా తగ్గిపోతూనే ఉంది, ఇంకా తగ్గిపోయింది కూడా మొత్తం. ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయింది. ఇప్పుడు నేను
1: అంటే మీకు ఐ డాక్టర్ చెప్పారండి అది టాబిలిటీ అని?
3: ఐ డాక్టర్ చెప్పినమ్మా, చాలా హాస్పిటల్ తిరిగినాను, కాకపోతే అప్పుడు వాళ్ళు ఇంకా లేదు మందులు లేవు రావు అని ఏదో చెప్పేసినారు వాళ్ళు నాకు. ఇంకా కాకపోతే నా పరిస్థితి చూసి కూడా కొంచెం నాకు అనుమానం వచ్చింది, ఎందుకంటే నేను అన్ని పైసలు నేను ఖర్చు పెట్టుకోలేను అనుకొని కూడా చెప్పిండ్రేమో అనుకున్నా. మీరు గుర్తుపడతారని అనుకుంటా, వేముల్ల శ్రీకాంత్ అని ఉంటారు ఒక వేముల్ల శ్రీకాంత్ డాక్టర్ శ్రీకాంత్ ఈ మెగా సిటీ హాస్పిటల్ చేసింది, ఆయన కూడా చెప్తున్నాడు. ఆయన కొద్ది మంచి మంచి మందులు రాసినాడు, కానీ ఆయన కూడా నాకు మందులు రాయడానికి భయపడ్డాడు. ఇంకా నా పరిస్థితి ఇట్లనే అయిపోయిందమ్మా, ఇప్పుడు కనీసము నా పని నేను చేసుకోవడానికన్నా ఏమన్నా నిలకడగా ఉంటుందా, అది నా బాధ.
1: ఓకే అండి,

0: ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుందా అమ్మ నాకు?
1: డాక్టర్ గారు ఆన్సర్ చేస్తారండి.
2: యూజువల్గా ఏంటంటే, ఇప్పుడు మీకు దెబ్బ తగలక ముందుకు చూపు మంచిగా ఉంది, దెబ్బ తగిలిన తర్వాత చూపు తగ్గింది, అంతేనా?
1: కాలు కట్ అయింది సార్.
2: ఓకే, అయితే ఈ దెబ్బ తగలడం వల్ల ఇప్పుడు కంటికి నరము పోయే రూట్లో కంటికి బోన్స్ ఉంటాయి, ఆ బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, బ్లోఅవుట్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు కంటి నరం అనేది ప్రెషర్ పడుతుంది కంటి నరం మీద, ప్రెషర్ పడి కంటి నరం ఎండుకుపోతుంది, దాన్ని ఆప్టిక్ ఎట్రోఫీ అంటారు. ఆ ఆప్టిక్ ఎట్రోఫీ అయినప్పుడు కంటి నరం ఎండిపోయిన తర్వాత ఆప్టిక్ ఎట్రోఫీ, ఆ ఎట్రోఫీ అయినప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది ఏమి ఉండదు, ఏం చేయలేము దాన్ని, ఇంకా అంతే. దానివల్ల చూపు అనేది తగ్గుతుంది. అయితే ఈ బ్లోఅవుట్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఏంటంటే, ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకొని ఫ్రాక్చర్స్ను సరి చేసుకుంటే కంటి నరం మీద ఎఫెక్ట్ అంటే బరువు పడదు, దానివల్ల ప్రెషర్ పడకుండా ఆ ప్రెషర్ తగ్గించుకుంటే, ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది. లేట్ చేస్తే చూపు పోయే ప్రమాదం ఉంటుంది, అది పోయిన తర్వాత చూపు రాదు.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే అండి, నీరవ్ గారి తల్లి.
1: శుభ మధ్యాహ్నం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తి గుప్తా మాట్లాడుతాను. డాక్టర్ గౌడ్ సార్కి ఇవ్వండి, లింగం గౌడ్ సార్కి ఇవ్వండి.
2: ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, చెప్పండి.
3: అయ్యా సార్ నమస్తే, శుభ మధ్యాహ్నం అండి. నమస్తే సార్ డాక్టర్ గారు.
2: నమస్తే, నమస్తే, చెప్పండి.
3: ఇప్పుడు పంట స్టాక్ చేస్తారు కదా?
2: ఏంటమ్మా?
1: ఏంటండి
2: ఫండస్ ఎగ్జామినేషన్?
3: ఫండస్ ఎగ్జామినేషన్ చేస్తారు, దాని వల్ల ఉపయోగాలు ఏమిటి అదొకటి చెప్పాలి. రెండు, డ్రైవర్స్ అవ్వకుండా ఉండాలంటే తీసుకొచ్చిన జాగ్రత్తలు చెప్పాలి. నేను రేడియోలో వింటాను.
1: ఓకే అండి,
3: ఉంటానండి.
1: ఓకే అండి.
2: ఫండస్ వల్ల, ఫండస్ అంటే ఏంటంటే, లోపల కంటి నరము, తర్వాత విట్రియస్ అంటే కంట్లో కూడా నీరు ఉంటుంది. ఆ కంట్లో ఇప్పుడు మనం యూజువల్గా ఏంటంటే, యాంటీరియర్ సెగ్మెంట్ కంటి ముందు భాగం వరకు మనం ఒక లూప్ ద్వారా చూస్తే తెలిసిపోతుంది. కంటి వెనక భాగం అంటే నల్లపాప వెనక ఉన్న స్ట్రక్చర్స్ లైక్ విట్రియస్, కంట్లో కూడా నీరు ఉంటుంది. ఆ విట్రియస్ చూడడానికి రెటీనా, కొరాయిడ్, ఆప్టిక్ నర్వ్ అనేటివి చూడడానికి ఈ ఫండస్ టెస్ట్ చూస్తాము. ఫండస్ టెస్ట్ వల్ల వీటి కంట్లో ఉన్న ఈ విట్రియస్ కానీ, రెటీనా కానీ, కొరాయిడ్ కానీ, ఆప్టిక్ నర్వ్ కానీ ఎలా ఉన్నాయనేది మనకు తెలుస్తుంది ఫండస్ చూడడం వల్ల.
1: అలాగే ఆయన డ్రై ఐస్ అవ్వకుండా ఉండడానికి ఎలాంటి ప్రొటెక్షన్ చేసుకోవాలి?
2: డ్రై ఐస్ రాకుండా అంటే ఇప్పుడే చెప్పాను నేను, ఏంటంటే ఇప్పుడు మనము ఎక్కడైనా కూడా కన్ను ఆర్పకుండా కంటిన్యూస్గా చూడొద్దు. ఇప్పుడు మీరు సినిమా చూసినా తర్వాత ఏది సినిమా అనే కన్ను ఆర్పకుండా చూడడం వల్ల డ్రై ఐస్ అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువగా ఇప్పుడు మామూలుగా వెలుతురు ఎక్కువ ఉన్న ప్లేసెస్లో, వేడి ఎక్కువ ఉన్న ప్లేసెస్లో, తర్వాత గాలి ఎక్కువ తగిలే ప్లేసెస్లో మనము ఎక్కువగా తిరిగామనుకో, దానివల్ల కంట్లో నీరు అనేది ఆవిరైపోయి కంట్లో డ్రైనెస్ వస్తుంది. ఇవి మనం ఇప్పుడు కన్నుకు ఎక్కువ గాలి తగలకుండా ఉండాలంటే కన్ను అద్దాలు పెట్టుకోవాలి. అద్దాలు పెట్టుకుంటే చాలా వరకు కంటి డ్రైనెస్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఒకవేళ అట్లాంటి డ్రైనెస్ ఏమన్నా వస్తే మనం దానికి లూబ్రికెంట్ డ్రాప్స్ ఉంటాయి, ఆ డ్రాప్స్ వాడుకోవడం వల్ల తగ్గించవచ్చు.
1: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. ప్రపంచ ఐ సైట్ డే సందర్భంగా కంటి చూపు సమస్యలు, నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశం గురించి ప్రముఖ రిటైర్డ్ సర్జన్, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపనూరి లింగం గౌడ్ గారు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2959-55-09-23 ఈ నెంబర్లకు ఫోన్ చేసి కంటి సమస్యల గురించి, అలాగే నేత్ర సంరక్షణపై మీకేమన్నా అవగాహన కావాలంటే ప్రముఖ ఐ సర్జన్, అలాగే ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలపనూరి లింగం గౌడ్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567-4567.
1: హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,

0: మేడం నమస్కారం. మేడం
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
0: నేను నిజామాబాద్ జిల్లా గోనగోపుల మేడం.
1: చెప్పండి.
0: అయితే నా వయసు వచ్చేసి 50 చిల్లర ఉంటుంది. అయితే కంటి చూపు అంటే దగ్గరది చూపు కనిపిస్తలేదు సరిగ్గా. హలో,
1: వింటున్నారు డాక్టర్ గారు? చెప్పండి.
2: చెప్పండి.
0: అయితే కంటి చూపు సరిగ్గా కనిపిస్తలేదు. డాక్టర్ దగ్గర పోయినా పోతే అద్దు రాసిచ్చింది చెకప్ చేసి. రాసిచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి అద్దాలు అనేది ఒక ప్రశ్న. మళ్ళా బస్సు పెట్టుకొని బస్సు దిగేటప్పుడు హెచ్చు తగ్గులు కనిపిస్తలేవు మేడం. అది అంతే విషయం.
2: ఇప్పుడు దీన్ని ప్రెస్బయోపియా అంటే చెత్వారం అని అంటారు. యూజువల్గా ఏంటంటే 40 ఇయర్స్ తర్వాత లేడీస్లో కొంచెం ఎర్లీ ఏజ్లో 38-30.
0: ఇంకొకటి అద్దాలు పెట్టుకున్నాం కదా, బ్లర్ తీసేసిన తర్వాత బయట వస్తువులను చూస్తే బ్లర్గా కనిపిస్తాయి, ఎందుకోసం సార్?
2: అది చెప్తాను. ఇప్పుడు యూజువల్గా లేడీస్లో కొంచెం వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి తొందరగా వస్తుంది ఇది చెత్వారం అనేది. ప్రెస్బయోపియా అంటారు దగ్గర చూపు మాస్క్ అనేది. మగవాళ్ళకి కొంచెం లేట్గా వస్తుంది, 40 ఇయర్స్ దాటిన తర్వాత వస్తుంది చెత్వారం అనేది. దగ్గర చూపు మాస్క, దగ్గర చూపు అంటే సుదిలో దారం ఎక్కించడం, బియ్యంలో రాలేరడం, నెత్తిలో పెయిన్లు చూడడం, పేపర్ చదవడం, సంతకం చేయడం, అట్లాంటి దగ్గర చూపు మాస్క కనబడుతుంది, దాన్ని చెత్వారం అంటారు. దీనికి ఏంటంటే అద్దం, దగ్గర చూపు అద్దం అనేది క్లియర్గా మీకు ఇప్పుడు ఎత్తొంపులు కనబడుతుంది అనుకున్నప్పుడు రెండు చూపులు అద్దం అలవాటు చేసుకోవాలి. మీదికి దూరం చూపు,
0: రెండు చూపులు అద్దం ఉంది,
2: మీదికి దూరం చూపు ఉంటుంది, కిందికి చుక్కలాగా వచ్చి దగ్గర చూపు వస్తుంది. చుక్క లేని కూడా వస్తాయి ఈ మధ్య. అట్లాంటప్పుడు ఏం చేసుకుంటే ప్రోగ్రెసివ్ బైఫోకల్ తీసుకోండి. మీరు బట్టలు మీరు కూర్చునేటప్పుడు అలవాటు చేసుకోండి. మీదికి దూరం చూసుకోవాలి, కిందికి చుక్కల్లోంచి దగ్గరది చూసుకోవడం అలవాటు చేసుకోండి.
0: అంతే అంతే,
2: అది తప్ప వేరే ఏం మార్గం ఏం లేదు దానికి. లేదు నాకు ఓన్లీ దగ్గరదే కావాలనుకున్నప్పుడు దగ్గర అద్దమే తీసుకోండి. దగ్గర మీరు కుట్టుకునేటప్పుడు దగ్గర అద్దం పెట్టుకోండి, అది తీసేసుకొని మీరు బయటకు వెళ్ళేటప్పుడు దూరం అద్దం పెట్టుకోండి అలవాటు కాకపోతే. ఇంకొకటి ఏంటంటే యూజువల్గా పెద్ద అద్దం తీసుకోండి, ఫ్రేము కొంచెం పెద్దది తీసుకొని దూరం మీదికి ఉంటుంది, కిందికి చుక్కలాగా వచ్చే దగ్గరికి కిందికి ఉంటుంది కాబట్టి కొద్దిగా పెద్ద అద్దం తీసుకుంటే మీకు అలవాటు అయిపోతుంది. చిన్న అద్దం చిన్న ఫ్రేమ్ తీసుకున్నారనుకో కొంచెం కష్టం అవుతుంది, ఎత్తొంపులు కనబడుతుంది.
0: ఓకే సార్, థ్యాంక్ యూ.
2: ఓకే.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే అండి,
3: నేను ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వడాగుల గ్రామం నుంచి స్వామి యాదవ్. సారం, నాకు 15 ఏళ్ళ నుంచి ఒక కంటి దిగి చూపు తక్కువ అయింది.
2: చెప్పండి.
3: ఇప్పుడు నాకు వయసు 65 దాకా ఉంటుంది సార్ నేను. అయితే మొత్తం ఇప్పుడు చూపు ఏం లేకుండా పోయింది, లైట్లు లెక్క వచ్చి మెరుగులు మెరుగులు వచ్చి కంటి చూపు మొత్తం చీకటి అయిపోయింది.
2: మెరుగు మెరుగులాగా వచ్చి చూపు పోయింది అంటే రెటీనా, రెటీనా ప్రాబ్లం ఉండి ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే మా భాషలో ఫోటాప్సియా అని అంటారు. ఫోటాప్సియా అంటే ఏంటంటే మీకు వెలుతురు సడన్గా వెలుతురులు కనబడి సడన్గా చూపు పోతుంది, దానివల్ల రెటినైటిస్, రెటినా ప్రాబ్లము, రెటినా డిటాచ్మెంట్ అట్లాంటివి ఉంటే వస్తుంది. మరి దానికి ట్రీట్మెంట్ ఉంది. యూజువల్గా ఏంటంటే దానికి కరెక్ట్ మనము ఇమీడియట్ చూపించుకొని దాన్ని డాక్టర్ గారి దగ్గర రెటినల్ సర్జన్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. లేట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది.
3: వెళ్ళాను సార్, నేను డాక్టర్ మన సరోజిని హాస్పిటల్కి వెళ్ళాను.
2: సరోజిని, ఓకే.
3: ఒక కన్నుకు ఆపరేషన్ చేశారు కానీ అది చూపు రాలేదు. ఇంకొక కన్ను చేస్తామన్నది కానీ అది మిరుగులకి వచ్చి వచ్చి చీకటి అయింది సార్, రెండు మొత్తం కన్నులు డిక్లేర్గా చీకటి అయిపోయింది.
2: అట్లా అంటే దానికి షుగర్ ఒకటి, ఇప్పుడు రెండు కన్నులు ఇన్వాల్వ్ అయినాయంటే షుగరు, షుగర్ ఏమన్నా ఉందా, బీపీ అట్లా?
3: షుగర్ ఏం లేదు సార్, అంతా ఓకే, నార్మలే.
2: మరి అది డాక్టర్ గారు చూసింది, ఒకసారి చూపించాలి. మీరు చూపిస్తే మేమేమైనా చెప్పగలం.
1: మళ్ళీ ఒకసారి మీరు దగ్గరలో ఉన్న ఐ డాక్టర్ దగ్గర,
2: దగ్గరలో ఉన్న ఐ డాక్టరు, మీరు వడాయిగూడెం అంటున్నారు కదా, భువనగిరిలో డాక్టర్ గారు ఉంటారు. భువనగిరిలో ప్రతి ఆదివారం వస్తారు డాక్టర్ గారు, చూపించండి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: సార్ నమస్కారం. సార్
2: నమస్తే అండి.
4: సార్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డిచ్చిపల్లి మండలం మెంట్రాజ్పల్లి ఊరు సార్.
2: చెప్పండి.
4: సార్ ఏం లేదు సార్, కొద్ది రోజుల తర్వాత మా మేడంకు కంటి నుండి కుడి భాగంకు ఇట్లా నీరు వస్తుంది సార్. అయితే డాక్టర్ని సంప్రదిస్తే కూడా వాళ్ళు డ్రాప్స్ రాసిచ్చారు, ఈ మధ్య వాడినాము, తగ్గుతుంది మళ్ళీ, తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నీరు కాడుతుంది.

0: అంటే మళ్ళీ ఒక పది మంది మన ఫ్యామిలీ డాక్టర్ తెప్పిస్తే ఇవి వాడండి అని చెప్పేసి మళ్ళీ డ్రాప్స్ ఇచ్చారు. అంటే వాడిన రోజులు మంచిగా ఉంది సార్, మళ్ళీ తర్వాత మళ్ళీ కాడుతుంది. అయితే మళ్ళీ మన కొద్దిగా ఇది ఏది సిప్రో జిలండి అండ్ కర్బీ మెంట్రిక్లస్ సోడియం ఇవి రెండు కలిపి ఏమన్నారు సార్. అయితే వేస్తున్న కానీ ఒక 2-3 డేస్ తర్వాత పర్వాలేదు, ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా మండుతుంది అని చెప్పేసి మళ్ళీ మా మేడం చెప్తే మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ చూపిస్తే లేదు ఒకటి వేయండి తర్వాత చూద్దామని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు వాడుతున్నాం పర్వాలేదు, మరి మళ్ళీ ఇట్లా 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ ఇట్లా వస్తుంది సార్. ఇది మరి ఏం ప్రాబ్లం సార్? ఇది దయచేసి చెప్పండి సార్ ప్లీజ్.
1: కంట్లో నీరు గారడం అనేది చాలా కారణాలతో వస్తుంది.
0: నంబర్ కొద్దిగా మిన్న చెప్పండి మేడం, అంత స్పీడ్ చెప్తే మేము రాసుకోలేకపోతున్నాం సార్. ఆ ఫోన్ నంబర్ రికార్డింగ్ చేసేసుకొని మేము ఇప్పుడు మేము రాసుకొని మళ్ళీ ఫోన్ ఇస్తున్నాం సార్.

0: ప్రాబ్లం సార్? ఇది దయచేసి చెప్పండి సార్ ప్లీజ్.
1: కంట్లో నీరు గారడం అనేది చాలా కారణాలతో వస్తుంది.
0: కొద్దిగా చెప్పండి మేడం, అంత స్పీడ్ చెప్తే మేము రాసుకోలేకపోతున్నాం సార్. ఆ ఫోన్ నంబర్ రికార్డింగ్ చేసేసుకొని మేము ఇప్పుడు మేము రాసుకొని మళ్ళీ ఫోన్ ఇస్తున్నాం సార్. ఆ ఫోన్ నంబర్ అయినా కొద్దిగా మెల్లగా చెప్పండి సార్ మేడం.
1: కంట్లో నీరు గారడం అనేది చాలా కారణాలతో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్లో నీరు అబ్స్ట్రక్షన్ అంటే కన్ను కూడా కంట్లో వచ్చిన నీరు చిన్న ఈ కొలుకుల దగ్గర, మన భాషలో తెలంగాణ భాషలో కంట్లో కొలుకుల దగ్గర చిన్న రంధ్రాలు ఉంటాయి. ఇట్లా కన్ను రెప్పలు కొట్టినప్పుడు ఆ కొలుకుల నుంచి ఇక్కడ ఒక తిత్తి ఉంటుంది, లాక్రిమల్ శాక్ అంటారు దాన్ని. ఆ శాక్లోకి పోయి అక్కడి నుంచి ముక్కులోకి వెళ్ళిపోతుంది. అదొక రస్తా ఉంటుంది. కంట్లో వచ్చిన నీరు ముక్కులోకి, నోట్లోకి, గొంతులోకి వెళ్ళిపోతుంది. ఈ రస్తా ఏమన్నా మూసుకుపోయినప్పుడు, ఈ రస్తా ఆగిపోయినప్పుడు మనకు యూజువల్గా కంట్లో నుంచి నీరు గారడం అనేది జరుగుతుంది. దీనికి ఆపరేషన్స్ ఉన్నాయి, తగ్గిపోతుంది యూజువల్గా. యూజువల్గా ఏంటంటే మనము సిరింజింగ్ అనే ఒక టెస్ట్ చేస్తాము కంట్లో. రెప్పకు రంధ్రం ఉంటుంది కదా, ఆ రంధ్రం కొంచెం పెద్దగా చేసి ఇంజెక్షన్ ఇస్తాము. అప్పుడు నోట్లోకి నీరు వచ్చింది, ముక్కులోకి, నోట్లో గొంతులోకి నీరు వచ్చిందంటే ఆ రస్తా కరెక్ట్ ఉన్నట్టు, దానికి ఆపరేషన్ అవసరం ఉండదు. అది ఇంజెక్షన్ సిరింజింగ్ చేసినప్పుడు నీరు రావట్లేదు అన్నప్పుడు వెనకకు వస్తాయి. ఆ వెనకకు వచ్చినప్పుడు కంపల్సరీ ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం చుక్కల మందు వేసుకుంటాం కంట్లో, వేసుకున్నప్పుడు ముక్కులోకి వాసన వస్తుంది, ఆ చుక్కల మందు వాసన వస్తుంది. అంటే దాని అర్థమైంది, ఆ రంధ్రం కరెక్ట్ ఉంది కాబట్టే ముక్కులోకి వాసన వస్తుంది, గొంతులోకి దిగింది, ఆ వాసన దిగింది అని చెప్తారు పేషెంట్స్. సో దాని అర్థం ఏంటంటే ఆ రంధ్రం కరెక్ట్ ఉందని, అది వాసన రావట్లేదు అని అన్నప్పుడు తర్వాత ఈ ఇంజెక్షన్ సిరింజింగ్ పరీక్ష చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది అది. అప్పుడు మనం ఆపరేషన్ చేసుకోవాల్సిన, దానికి డాక్రోసిస్టో రైనాస్టమీ అని ఉంటుంది. యూజువల్గా ఏంటంటే ఎండోనేసల్ రైనాస్టమీ యూజువల్గా ఈఎన్టీ డాక్టర్స్ చేస్తారు. కంటి డాక్టర్స్ కూడా మేము కూడా చేస్తాం అది ఆపరేషను. సో ఇది ఈఎన్టీ డాక్టర్స్ చేయొచ్చు, కంటి డాక్టర్ కూడా చేయొచ్చు. చెప్పండి.
2: హలో.
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నిజామాబాద్ డిస్ట్రిక్ట్, ఆర్మూర్ మండలం, మంత్రి గ్రామం. డాక్టర్ సాబ్
1: చెప్పండి.
3: నాకు 60 సంవత్సరాలు ఉంటాయి.
1: చెప్పండి.
3: ఫస్ట్ 2 సంవత్సరాల కింద లెఫ్ట్ ఆపరేషన్ చేయించాను.
1: ఏం ఆపరేషన్ చేయించారు?
3: కన్ను ఆపరేషన్.
1: కంట్లో చాలా ఆపరేషన్లు ఉంటాయి, క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుంటారు.
3: అయితే అర్థం వేశారు.
1: శుక్లం ఆపరేషన్. చెప్పండి.
3: అర్థం వేశాడు. అయితే మళ్ళా తర్వాత ఏమైందంటే ఒక 50 అయినాక మళ్ళా రైట్ సైడ్ చేపించాను. చేపించినాక షుగర్ ఉంది. ఉన్నాక తర్వాత మరి ఆపరేషన్ చేసినాక ఇప్పుడు 8 నెలలు అవుతున్నది మొత్తం కనిపించడం లేదు.
1: మీకు షుగర్ ఉంది కాబట్టి షుగర్ కంట్రోల్ చేసుకోండి. షుగర్ కంట్రోల్ చేసుకున్న తర్వాత రెటినోపతి వచ్చి ఉంటుంది మీకు. కన్ను ఆపరేషన్
3: చేశాడు.
1: ఏమండి,
3: అద్దం కూడా వేశారు సార్?
1: అద్దం వేసినా కూడా కంటిన్న. ఇప్పుడు అద్దం అనేది ఏంది, మనం శుక్లం తెల్ల పొర వచ్చింది కదా, ఆ తెల్ల పొర తీసేసి లోపల అద్దం వేస్తాం అంతవరకే. వెనక శుక్లం, వెనక కంటి నరం పొరలు ఎలా ఉన్నాయనేది మనకు తెలియదు కదా. వెనక కంటి నరం పొరలు అనేది షుగర్ వల్ల దెబ్బతిన్నప్పుడు దానికి వేరే ట్రీట్మెంట్, రెటినల్ సర్జన్ ట్రీట్మెంట్ చేస్తారు. దానికి రెటినోపతి ఇన్వాల్వ్ అయి ఉంటుంది మీకు, అందుకే చూపు తగ్గి ఉంటుంది. చెప్పండి.
3: ఇప్పుడు అద్దము 35,000 చేశారు.
1: చెప్పండి.
3: మళ్ళా తర్వాత ఆయిల్ వేయాలన్నాడు కంట్లి.
1: ఆయిల్ వేయాలని అంటే కంట్లో పొర ఊడిపోయి ఉంటుంది. ఆయిల్ వేయాలన్నారా, ఇంజెక్షన్ ఇవ్వాలన్నారా?
3: ఇంజెక్షన్ ఆయిల్ ఇంజెక్షన్ వేశాడు. దానికి ఒక 50,000 తీసుకున్నాడు.
1: ఓకే, అవుతుంది.
3: 50,000 తీసుకున్నాడు, ఇచ్చాను.
1: చెప్పండి.
3: మరి ఎందుకు మళ్ళా వీళ్ళు కారుతున్నది? ఒకటే నరము, 2 నరాలు ఉన్నాయి. నీకు టాబ్లెట్స్ వాడుతున్నా, డ్రాప్స్ వాడుతున్నా, మరి కనిపిస్తలేదు. 8-9 నెలలు ఆపరేషన్.
1: ఎంత ఉన్నా కూడా ఇప్పుడు శుక్లం అనేది ఏంటంటే, శుక్లం ఆపరేషన్ చేస్తే శుక్లంతో పోయిన చూపు వస్తుంది. కానీ కంటినర వెనక ఉన్న పొరలు, కంటినరానికి సంబంధించిన పొరలు, అవి బ్రెయిన్లోకి పోతాయి. ఆ నరాలు దెబ్బతిన్నప్పుడు ఎవరు చేయగలిగేది ఏం లేదు, వాళ్ళు చేయగలిగినంతా చేస్తారు. ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిందని అంటున్నారు. ఇప్పుడు యూజువల్గా ఏంటంటే రెటినోపతి అని అంటారు, డయాబెటిక్ రెటినోపతి అయి ఉంటుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. ఆ డయాబెటిక్ రెటినోపతి ఏంటంటే పోయిన చూపు పోయింది, ఉన్న చూపు కాపాడడానికే మనం ఏదైనా చేయగలిగేది అంతవరకే.
2: హలో.

0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ గుడ్ మార్నింగ్.
0: అమ్మ సార్, వింటున్నారు, చెప్పండి.
2: చెప్పండి సార్.
1: నమస్తే సార్.
2: చెప్పండి చెప్పండి. నమస్తే.
1: ఇప్పుడు పుట్టుకతో చూపు లేని వాళ్ళకు చూపు చూపిస్తాను, ఎందరో మోసం చేస్తారు కదా సార్?
2: ఏంటండి,
1: శిక్ష విలువ ఉందా సార్?
2: ఏమండి,
0: పుట్టుకతో చూపు లేని వాళ్ళకి చాలా మంది చూపు చేపిస్తామని అంటున్నారు కదా, అలా అవుతుందా, సాధ్యమేనా అని అడుగుతున్నారు.
2: పుట్టుకతో చూపు ఎందుకు పోయింది అనేది చూడాలి. అది చూస్తే తెలుస్తుంది. పుట్టుకతో చూపు పోయేది అనేది చాలా కారణాలతో ఉంటుంది. ఆ కారణాలు ఫైండ్ అవుట్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ పుట్టుకతో చూపు అనేది చాలా రీజన్స్ ఉంటాయి, ఒకటి రెండు కాదు.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీరు రేడియో సౌండ్ తగ్గియాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుందండి. రేడియో సౌండ్ తగ్గించండి. ఓకే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు ఎల్లన్న అండి, మల్కాజ్గిరి ఈ స్థానం నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి సార్.
3: డాక్టర్ గారితో మాట్లాడదాం ఫోన్ చేస్తాను.
0: వింటున్నారు డాక్టర్ గారు,
3: చెప్పండి.
2: నమస్తే. నమస్తే అండి
3: సార్. మనకు జనరల్ గా ఈ కంటి చూపు తగ్గకుండా ఉండాలంటే మనము ఏమేమి జాగ్రత్త తీసుకోవచ్చు సార్? మీరు దాని నిపుణులు కదా, అందుకోసం.
2: కంటి చూపు రాకుండానా,
0: తగ్గకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు?
2: పెరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు యూజువల్గా ఏంటంటే, దానికి తగ్గట్టు అద్దాలు పెట్టుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, టెన్షన్స్ స్ట్రెయిన్ లేకుండా ఉండాలి, గుడ్ స్లీప్ ఉండాలి, మంచి నిద్ర ఉండాలి, టెన్షన్స్ స్ట్రెయిన్ ఉండొద్దు. షుగర్ ఉన్నవాళ్ళు షుగర్కు ట్రీట్మెంట్ తీసుకోవాలి. షుగర్ బీపీ ఏమన్నా ఉంటే, ఏమన్నా సిస్టమిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే కంటి చూపు యూజువల్గా పెరగదు. బట్ ఒకటి ఏంటంటే, కొన్ని కొన్ని కంటి చూపులు ఉంటాయి, అవి నువ్వు ఎంత చేసినా కూడా యూజువల్గా ఏంటంటే ఏజ్తో పాటు పెరుగుతూ ఉంటుంది. అది ఒక ఏజ్ వరకు పెరుగుతూ ఉంటుంది. 21 ఇప్పుడు మయోపియా ఉంటుంది. మయోపియా అంటే అశ్వదృష్టి అని, అది మైనస్ సైడ్ ఉండే దృష్టి. అది 20-21 ఇయర్స్ వరకు పెరుగుతుంది, తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. అది ఒక ఏజ్ ప్రాసెస్, నేచురల్ ప్రాసెస్ ఉంటుంది. బట్ యూజువల్గా ఏంటంటే ఇట్లాంటి మెడిటేషన్, యోగా ఇట్లాంటివి చేయడం వల్ల కొంచెం కంటి చూపు అనేది కొంచెం మనం తగ్గించుకునే అవకాశం ఉంది, కొంచెం వరకు, పూర్తిగా అంటూ పోదు.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా.
4: అయితే సంవత్సరం కంటే ఎక్కువ అవుతుంది మేడం నాకు. ఈ మెడ చుట్టూ ఏందో నాది నాకే అంత సౌండ్ వస్తుంది మేడం. ఒకటి ఇంకా కళ్ళు అంత మాగురు మాగురు కనబడుతున్నాయి. ఎందుకు మేడం?
2: ఎంత ఏజ్ ఎంత అమ్మా మీది, వయసు ఎంత?
4: 53-54 ఉంటాయి సార్.
2: షుగర్ ఏమన్నా ఉందా అమ్మా మీకు?
4: షుగర్ బీపీ ఏం లేదు సార్.
2: ఒకసారి టెస్ట్ చేయించుకోండి అమ్మా, ఎందుకైనా మంచిది. టెస్ట్ చేయించుకోండి, అద్దాలు ఏమన్నా వస్తే అద్దాలు పెట్టుకోండి. షుగర్ ఏమన్నా ఉంటే కూడా ఒకసారి చూపించుకోండి, షుగర్ పరీక్ష చేయించండి. చేయించుకుంటూ అద్దాల పరీక్ష ఒకసారి చేయించుకుంటే అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఏదన్నా ఇప్పుడు ఏజ్ వచ్చినప్పుడు ఒకసారి కొంతమందికి ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకొని ఫుడ్ మాగురు మాగురు కనబడితే దానికి అద్దాలు పెట్టాలమ్మా. అద్దాలు పెడితే ఒకసారి ఆ కండ్లు తిరిగినట్టు కూడా తగ్గిపోతుంది. అది తగ్గకుంటే ఈఎన్టీ డాక్టర్ కూడా ఒకసారి, జనరల్ డాక్టర్కు ఈఎన్టీ డాక్టర్ కూడా ఒకసారి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
2: చెప్పండి
5: సార్. నాకు 60 ఇయర్స్ ఏజ్ ఉంది సార్. అయితే అన్నం తిన్నప్పుడు మాత్రమే ఒక లెఫ్ట్ సైడ్ నుండి కంట్లో నీళ్ళు వస్తుంటాయి సార్. రాదు, ఫుల్ నిండిపోతాయి గుడ్లో. ఒక్కొక్కసారి కారుతూ ఉంటుంది, మళ్ళీ ఒక్కొక్కసారి అవ్వదు. దానికి కారణం ఏమై ఉంటుంది సార్? అంటే ఇంకోటి, నేను ఎక్కువ ఎడమ పక్కనే నమ్ముతూ ఉంటాను, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ సార్?
2: యూజువల్గా ఏంటంటే టూ సైడ్స్ నవ్వులండి, ఎడమ సైడ్ కాకుండా రెండు సైడ్ నవ్వులే ప్రయత్నం చేయండి. ఒకటి, ఇప్పుడు ఆవులించినప్పుడు అట్లా కంట్లో నీరు వస్తుంది. ఎందుకంటే ఈ డక్ట్స్ ఉంటాయి, ఇది ఇప్పుడు మన కంటి నుంచి ముక్కులోకి ఒక నాళం ఉంటుంది. ఆ నాళం అనేది అన్నప్పుడు మనం తిన్నప్పుడు, మనం నవిలినప్పుడు, అది గుట్టుకేసినప్పుడు అది మూసుకుపోయే అవకాశం ఉంటుంది. అది మూసుకుపోయినప్పుడు ఏంటంటే ఆ నీరు వెనకకు వస్తుంది, అప్పుడు కంట్లో నీరు వచ్చే అవకాశం ఉంటుంది. అది రొటీన్గా ఫిజియలాజికల్. మరీ ఎక్కువ నీరు వచ్చి మీకు కంట్లో నీరు గారేంత ఉంటే ఖచ్చితంగా దానికి కంటి డాక్టర్కి చూపించుకోండి.
5: ప్రస్తుతానికి సార్ రీడింగ్ గ్లాస్ వాడుతున్నాను సార్. రీడింగ్ మామూలుగా బైఫోకల్లో వాడుతున్నాను, ఫోటోగ్రే. అయితే నాకు చిన్నప్పుడు ఏమైందంటే సార్, లెఫ్ట్ పైడ్ ఈ కనుబొమ్మ పక్కన దెబ్బ తగిలితే 3 కుట్లు పడినాయి సార్. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ వచ్చిందంటారా అని నాకు డౌట్ వచ్చింది.
2: మోస్ట్లీ చూపు ఏం తగ్గలేదు కదా మీకు,
5: చూపు తగ్గలేదు సార్.
2: ఏం కాదు,
5: కాకపోతే అన్నం

0: మాత్రమే ఈ రైట్ సైడ్ పన్ను నొప్పిగా ఉండడం వల్ల, వదలు ఉండడం వల్ల బాగా ఏదన్నా రాయి లాంటిది వస్తే ప్రాణం పోయినట్టు అయ్యేది కాబట్టి ఎక్కువ అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు కూడా అట్లా పన్ను పైన లెఫ్ట్ లోనే నమ్మలం తినడం అలవాటు అయిపోయింది అని ఎప్పుడో ఒకసారి వస్తాం మళ్ళీ, రోజు రెగ్యులర్ గా రాదు వాటర్.
1: అట్లా ఉంటే అందువల్ల
0: ఇంకా మన కనుచూపు దెబ్బతినే అవకాశం ఉన్నది సార్.
1: అట్లా వాటర్ వస్తే కనుచూపు పోయేంత ప్రమాదం ఏమి ఉండదు. బట్ యూజువల్గా ఏంటంటే ఒక్కసారి కంటి డాక్టర్కి ఒకసారి చూపించుకోండి, ఎందుకైనా మంచిది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేము డిచ్పల్లి నుండి చేస్తున్నాం మేడం.
2: చెప్పండి అమ్మా.
3: కంట్లో నుండి నీళ్ళు గారుతున్నాయి మేడం.
1: ఇప్పుడు
2: మీ వయసు ఎంతమ్మా?
3: 36 ఉంటాయి.
1: కంట్లో నీరు వచ్చి ఇప్పుడు నైట్ కాగానే అతుక్కుపోతుందమ్మా? కన్ను ఏమన్నా రెప్పలు అతుక్కుపోతున్నాయా మీకు?
3: అంత ఇబ్బంది ఏం లేదు కానీ ఇట్లా నిద్ర లేకపోతే ఇట్లా కొంచెం టెన్షన్ వల్ల కూడా నీళ్లు మస్తు గారుతుంది సార్.
1: ఎమోషన్స్తో ఉంటాయమ్మా కంట్లో నీరు గారడం అనేది. ఇప్పుడు మనం ఎక్కువ నవ్వినప్పుడు లేకుంటే ఏదైనా టెన్షన్ పడ్డప్పుడు ఎమోషనల్ టీయర్స్ ఫామ్ అయితే అది సైకలాజికల్, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదమ్మా. బట్ యూజువల్గా ఏంటంటే కంట్లో నీరు ఎక్కువ రావడం అట్లాంటివి ఉంటే ఒక్కసారి పరీక్ష చేయించుకోండి కంటి డాక్టర్కు. చూపు ఏమన్నా ఉంటే దాన్ని చూపు కరెక్షన్ చేస్తే 99% క్యూర్ అయిపోతుంది.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: సార్ నమస్తే. సార్
1: నమస్తే అండి.
4: సార్ నా పేరు ఆంజనేయులు సార్, అనంతపురం జిల్లా గుంతకల్ సార్ మా ఊరు.
1: చెప్పండి
4: సార్. నేను హైదరాబాద్ లో పనిచేస్తున్నాను సార్, పనిచేస్తున్నాను ప్రెసెంట్ కి. అలాగే 6 ఇయర్స్ నుంచి ఒక అంటే డ్యూటీలో సార్ ఒక యాక్సిడెంట్ జరిగి ఫ్లో మీటర్ తగిలింది సార్, అంటే కండరపు పైన. తగిలితే 2020 నుంచి స్టార్ట్ అయింది సార్, బీపీ స్టార్ట్ అయిందంటే నరం మీద. వాళ్ళు ఏమో డాక్టర్లు అడిగితే గ్లూకోమా అంటున్నారు సార్. సరోజిని ఎల్వికి తిరిగినాను సార్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి నరము డ్యామేజ్ ఉందని చెప్పారు సార్.
1: చెప్పండి. గ్లకోమా ఉంటే దాని ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ట్రీట్మెంట్ తీసుకుంటే కంటి నరం అనేది వాపు. ఇప్పుడు కంట్లో కూడా నీరు ఉంటుంది, కంట్లో నీరు వెజల్స్ ద్వారా అంటే అదొక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ద్వారా కంట్లో వచ్చిన నీరు కూడా బయటకు వెళ్ళిపోతుంది. అది కంట్లో నీరు వెళ్ళిపోయినప్పుడు ఇంట్రాక్యులర్ టెన్షన్ అంటే కంట్లో కూడా ఒత్తిడి, ఇప్పుడు బీపీ ఎలాగో శరీరంలో కంట్లో కూడా నీరు ఎక్కువయ్యి కంటి నరం మీద ఒత్తిడి పడి కంటి నరం ఎండుకుపోయే ప్రమాదం ఉంటుంది. దానికి మీరు ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే దాని ట్రీట్మెంట్ ఉంటుందండి, పెద్ద ప్రాబ్లమే ఉండదు గ్లాకోమా.
2: డాక్టర్ గారు, వరల్డ్ ఐస్ సైట్ డే సందర్భంగా మా స్టూడియోస్కి వచ్చి కంటి చూపు సమస్యలు అలాగే నేత్ర సంరక్షణపై మా శ్రోతలు అడిగిన ప్రతి ప్రశ్నకు చాలా అవగాహన కల్పించారు. చాలా ధన్యవాదాలండి మీకు. నమస్కారం.
1: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
5: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
6: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
7: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీరింత వరకు విన్నారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ ఐ సైట్ డే సందర్భంగా కంటి చూపు సమస్యలు నేత్ర సంరక్షణపై అవగాహన అనే అంశంపై ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ తొలుపునూరి లింగంగౌడ్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిచ్చారు. కార్యక్రమ అనుసంధానం శ్రీమతి కె నీలిమ గారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3:01 దాటి 29 సెకండ్లు. ముంబై నుంచి రిలే ప్రసారం ఇప్పుడు తిరిగి మధ్యాహ్నం సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఛాయ్తో హాయ్ కబుల్ కార్యక్రమంతో సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ మిమ్మల్ని పలకరిస్తుంది స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలు అందిన వెంటనే లబ్ధిదారుల ఎంపిక చేపడతామని అన్నారు. 2026-27 సంవత్సరానికి పథకం కోసం 147.99 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా ఇండి కూటమి ఆధ్వర్యంలో చెలో లోక్భవన్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో సేవ్ డెమోక్రసీ పేరుతో భారీ నిరసన చేపట్టారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా జరిగిన ఒక ప్రధాన యత్నంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. సాంకేతికత అనేది సమాజంలోని ప్రతి ఒక్కరికి అందాలనేదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఓటర్లను ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇండియా కూటమి డూ ఆర్ డై పోరాటం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. ఈ అంశాలపై చర్చించేందుకు సమయం ఇవ్వాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో పాటు ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి నియామకాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో పాటు 2023 నియామక చట్టంపైన పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, ఇండీ కూటమి రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ ఆరోపించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణను తప్పుబట్టడం సరికాదన్నారు. మీడియా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపెచ్చుకుని వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచించారు. నిర్మల్లో 2 రోజుల జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్లో 37, భద్రాచలం, మహబూబ్ నగర్లో 36.2 డిగ్రీలు, హైదరాబాద్లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ ఛార్జీల వసూలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. దీనివల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఖరీఫ్ ఉల్లి సాగు పెరగడం, కొత్త పంట మార్కెట్లకు రావడంతో ఉల్లి లభ్యత గణనీయంగా మెరుగుపడిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్త దిగుబడులు ప్రారంభం కావడంతో ప్రధాన మార్కెట్లలో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 5:03 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చాయ్ తో హాయ్ కబుర్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి

0: తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. హాయ్, హెల్లో, గుడ్ ఈవినింగ్ ప్రియమైన శ్రోతలందరికీ, శుభ సాయంత్రం. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. ఎలా ఉన్నారు అందరూ? వేడివేడి చాయ్ తాగుతూ మంచి చాయ్ కానీ కాఫీ కప్ కానీ చేత్తో పట్టుకోండి, అలా రిలాక్సింగ్గా కూర్చోండి. నేను చెప్పే మంచి మంచి కబుర్లు వినడానికి సిద్ధమైపోండి.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: రెడీగా ఉన్నారా చాయ్తో గాని కాఫీతో గాని? మరి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేసుకుందాం. ఒక మంచి మాటతో మన చాయ్తో హాయ్ కబుర్ని కిక్ స్టార్ట్ చేసుకుందాం. మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, కష్టం, సంతోషం, అసలు ఎలాంటి సిట్యువేషన్ అయినా మనల్ని నడిపే ఒక అద్భుత శక్తి ఉంటుంది. ఏంటది ఆలోచిస్తూ ఉండండి, ఆ అద్భుత శక్తి ఏమై ఉంటుందో. ఒక మంచి పాట వినిపిస్తాను, ఆ పాట తర్వాత దాని గురించి చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఓయ్ చిత్రం నుండి తోషి ప్రియ ఆలపించిన పాట విన్నారు. రచన కృష్ణ చైతన్య సురేంద్రకృష్ణ, సంగీతం యువన్ శంకర్ రాజా. నిజంగా నేనేం చెప్పాలనుకున్నానో ఆ పాటలో అచ్చంగా అలాగే ఉంది. రేపటికై కలలు కంటూ ఆశే నీ శ్వాస అయితే రాతే మారిపోదా. నిజమే కదా. మరి నేను ఇందాకల ఒక అదృశ్య శక్తి, అద్భుత శక్తి ఉంది ఏంటో చెప్తానన్నాను కదా. ఏదైనా కష్టం, ఇబ్బంది, అసలు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మనం నడిపే ఒక అద్భుత శక్తి ఆశ. మన ప్రయాణంలో ఒక్కొక్కసారి మనకి ఎంతో ఇష్టమైనవి దక్కకపోవచ్చు, కొన్నిసార్లు వదులుకోవాల్సి రావచ్చు, వదులుకోవచ్చు కూడా, అనుకున్నవి జరగకపోవచ్చు. అయితే అక్కడితో ఆగిపోం కదా, ముందుకు వెళతాం. మన మనసులో ఎక్కడో ఒక చిన్న ఆశ ఉంటుంది, రేపు ఈరోజు కన్నా బాగుంటుంది కదా. అదే మనల్ని నడిపించే డ్రైవింగ్ ఫోర్స్, మన బలం అదే. ఆశ కోల్పోకు, నీ భవిష్యత్తే నీ తిరుగులేని ఆయుధం అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. ఎందుకంటే భవిష్యత్తు అవకాశాలు కాని, పడిపోయిన ప్రతిసారి రేపు అనే కొత్త రోజు సరికొత్త మార్పుతో మనల్ని ఆహ్వానిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కన్నా రేపు ఎప్పుడు బాగుంటుంది. సాధ్యమైనంత వరకు నచ్చని విషయాలుంటే పక్కన పెట్టేయండి, హ్యాపీగా ఉండండి. ఎలా? మన ఆకాశవాణి వివిధ భారతి వింటూ.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: వివిధ భారతిలో వచ్చే మంచి మంచి మాటలు, మనసుకు నచ్చే పాటలు వింటుంటే అంతకన్నా ఇంకేం కావాలి? ఒకటే లైఫ్. సో హ్యాపీగా ఉందాం, ఆనందంగా ఉందాం. ఏమంటారు మరి? ఒక లైఫ్ అంటూ ఊపిరి నుండి మంచి పాట వినిపిస్తున్నాను. ఆ తర్వాత బోలెడన్ని సంగతులు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఊపిరి చిత్రానికి కార్తీక్ ఆలపించిన వండర్ఫుల్ పాట విన్నారు కదా, రచన సీతారామ శాస్త్రి గారు, సంగీతం గోపీ సుందర్. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. స్టూడియోలో సమయం 5:17 దాటి 20 సెకండ్లు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయ తార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. 8 అక్టోబర్ ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే. భారత వైమానిక దళ దినోత్సవం ఘనంగా దేశమంతటా జరుపుకుంటున్నాం. మరి 1932 అక్టోబర్ 8 స్థాపించబడింది భారత వైమానిక దళం. మన త్రివిధ దళాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 4వ అతిపెద్ద వైమానిక దళంగా గుర్తింపు పొందింది. ఎంత గొప్ప విషయం కదా. ప్రపంచంలోనే ద మోస్ట్ పవర్ఫుల్ 4th ఉంది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇక 2026 94వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనమందరం. మన దేశ జాతీయ భద్రతకు కవచంగా నిలుస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఆకాశ సరిహద్దుల్లో రక్షించడంతో పాటు ఎన్నో వైవిధ్యమైన కీలక పాత్ర పోషిస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇక భారత వైమానిక దళం

అధికారిక నినాదం ఏంటో తెలుసా? నభః స్పృశ్యం దీప్తం, అంటే టచ్ ద స్కై విత్ గ్లోరీ, కీర్తి గర్వంతో ఆకాశాన్ని తాకడం అని అర్థం. ఎంత గర్వంగా ఉంటుందో. అసలు వాళ్ళు ఆ నినాదం చెప్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రన్వే అంటే ఎయిర్ స్ట్రిప్ నిర్వహిస్తోంది మన భారత వైమానిక దళం. అది ఎక్కడుందంటే లదాఖ్లో దౌలత్ బేగ్ ఓల్ది ఇక్కడ ఈ ప్రదేశంలో నిర్వహిస్తోంది. అసలు ఊహించగలరా అది ఎంత ఎత్తులో ఉండుంటుందో? సముద్ర మట్టానికి 614 అడుగుల ఎత్తులో ఉందిట. అంతటి -డిగ్రీల చలిలో దట్టమైన మంచుకొండల మధ్య విమానాలను ల్యాండ్ చేయడం అంటే ఆషామాషి కాదు. ఇది మాత్రం ప్రపంచంలో ఒక భారత పైలట్లు, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లకు మాత్రమే సాధ్యం. మరి సెల్యూట్ చెప్పాల్సిందే మన సెల్యూట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సెల్యూట్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్.

ఆకాశం నీ హద్దురా చిత్రానికి స్వీయ సంగీత దర్శకత్వంలో ధనుంజయ్తో కలిసి ఆలపించారు జీవి ప్రకాష్ కుమార్. రచన రామజోగయ్య శాస్త్రి. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ రేడియో నిస్తం పద్మినితో. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2026వ సంవత్సరానికి అధికారిక థీమ్ ఏంటో తెలుసా? ఇన్ఫాలియబుల్, ఇంపర్వియస్, ప్రిసైజ్, అంటే ఎప్పుడూ నమ్మదగినదిగా శత్రువుల దాడులను సమర్థవంతంగా అడ్డుకుంటూ మన దేశంలో చొరబడడానికి వీలులేని రక్షణ గోడగా నిలుస్తూ శత్రువులపై అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉంది మన ఇండియన్ ఎయిర్ఫోర్స్, భారత వైమానిక దళానికి. ఎన్నో అత్యవసర పరిస్థితుల్లో అండగా నిలిచింది త్రివిధ దళాల్లో ఒకటైన మన ఇండియన్ ఎయిర్ఫోర్స్. మరి వీరు అత్యంత గర్వమైన, ప్రౌడెస్ట్ మూమెంట్గా చెప్పే ఒక విషయం ఉంది, అదేంటో తెలుసా? 1999వ సంవత్సరంలో జరిగిన కార్గిల్ యుద్ధం. కార్గిల్ యుద్ధం సమయంలో ఆపరేషన్ సఫేద్ సాగర్, ఇది వాళ్ళు చేసిన అన్నిట్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపరేషన్గా చెప్తారు ఇండియన్ ఎయిర్ఫోర్స్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 18,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో మంచు పర్వతాల్లో ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ఫోర్స్ విజయవంతంగా వైమానిక దాడులు చేసి మన భారత సైన్యానికి అండగా ఉండి అఖండ విజయాన్ని సాధించింది కార్గిల్ యుద్ధంలో. ఇటీవలే దీని గురించి ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది, ఎవరికైనా ఆసక్తి ఉంటే తప్పకుండా చూడండి, చాలా బాగుంది, చాలా విపులంగా కూడా చూపించారు. మనం ప్రశాంతంగా బతకగలుగుతున్నామంటే మన దేశ రక్షణకి కవచంగా నిలుస్తున్న త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, వీ సైనికులే కదా కారణం. జై హో సాహో సైనిక అంటోంది మన ఆకాశవాణి వివిధ భారతి.

0: దేవిశ్రీ ప్రసాద్ స్వీయ రచనా సంగీత దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రానికి శంకర్ మహదేవన్ ఆలపించిన పాట విన్నారు. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. స్టూడియోలో సమయం 5:28 దాటి 47 సెకండ్లు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు.

0: మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: ఒక మంచి సినిమా కబురు చెప్తాను ఇప్పుడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా రణబాలి. దసరా పండక్కి కానుకగా 16వ తారీఖున విడుదలకి సిద్ధంగా ఉందిట ఈ సినిమా. అయితే ఈ సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోందిట. 1876-1878 మధ్యకాలంలో దక్షిణ భారతదేశాన్ని, ముఖ్యంగా రాయలసీమను ఒణికించిన కరువు నేపథ్యంలో ఉండబోతోందిట ఈ రణబాలి. బ్రిటిష్ వారిని ఎదిరించి తన ప్రాంత ప్రజలను కాపాడే యోధుడిగా హీరో విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలి అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారట. వారి భార్యగా రష్మికా మందన్న కూడా మనల్ని అలరించిపోతున్నారు. ఇక ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ది మమ్మీలో, మమ్మీ అనే సినిమా, ఇంగ్లీష్ హాలీవుడ్ సినిమా, అందరికీ గుర్తుండే ఉంటుంది, తెలుగులో కూడా అప్పట్లో డబ్బింగ్ అయింది. అయితే ఈ మమ్మీ సినిమాలో ప్రధాన విలన్ పాత్ర పోషించిన హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వాస్లో ఈ చిత్రంలో బ్రిటిష్ కమిషనర్గా సర్ థియోడర్ హెక్టర్ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారట. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకే రోజు విడుదల కాబోతోంది ఈ రణబాలి. శ్యామ్ సింగరాయ్, టాక్సీవాలా లాంటి సినిమాలను దర్శకత్వం వహించిన రాహుల్ సాంకృత్యన్ ఈ రణబాలిని కూడా డైరెక్ట్ చేశారట. మరి చూడాలి ఎలా ఉండబోతోంది ఈ రణబాలి సినిమా. ఎందుకంటే ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే రష్మికా మందన్న, విజయ్ దేవరకొండ కూడా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఈ సినిమాలో కూడా వారిద్దరూ భార్యాభర్తలుగా నటిస్తున్నారు. వాళ్ళ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండిపోతోంది. మరి వారిద్దరూ కలిసి నటించిన గీత గోవిందం చిత్రం నుండి ఒక మంచి పాట మీ అందరి కోసం.

0: గీత గోవిందం చిత్రానికి సిత్ శ్రీరామ్ అలపించిన పాట విన్నారు. రచన శ్రీమణి, సంగీతం గోపీసుందర్. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మరి ఇప్పుడు చెప్పుకోబోయే కబురు, చెప్పుకోబోయే విశేషం చాలా చాలా ఇంపార్టెంట్. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మన ఐదు పంచేంద్రియాల్లో కళ్ళు కూడా ఎంతో ముఖ్యమైనవి. దేనికదే ప్రాముఖ్యత ఉందనుకోండి. కాకపోతే ఈరోజు ప్రపంచ దృష్టి దినోత్సవం, వరల్డ్ సైట్ డే, ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల 2వ గురువారం జరుపుకుంటున్నారు. మరి ఈరోజు మధ్యాహ్నం కూడా మన ఆకాశవాణి వివిధ భారతిలో హలో డాక్టర్ కార్యక్రమంలో మీరందరూ విన్నారు, చాలా విషయాలు అడిగి మరీ తెలుసుకున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల 2వ గురువారం జరుపుకున్న ఈ కార్యక్రమం ఈ ఏడాది అక్టోబర్ 8న నిర్వహిస్తున్నారు. అయితే మొదటిసారిగా అక్టోబర్ 12, 2000 సంవత్సరంలో ప్రారంభించారట ఈ ప్రపంచ దృష్టి దినోత్సవం. కంటి ఆరోగ్యం, అంధత్వ నివారణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఈ రోజుని, వరల్డ్ సైట్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి 2026వ సంవత్సరంలో దీని థీమ్ ఏంటో తెలుసా? లవ్ యువర్ ఐస్, అంటే మన కంటిని మనం రక్షించుకొని మన కంటిని మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి, కంటి చూపుని ఎలా కాపాడుకోవాలి, ఏం చెప్తున్నారు కంటి వైద్యులు, ఆ విషయం చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మరి ఏం చెప్తున్నారు కంటి వైద్యులు కళ్ళని ఎలా కాపాడుకోవాలంటున్నారో తెలుసా? ముఖ్యంగా ఈ మధ్య చిన్న లేదు, పెద్ద లేదు, ముసలివాళ్ళు లేదు, విద్యార్థులు లేదు, ఎవ్వరూ లేరు. అందరూ స్క్రీన్స్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళే. స్మార్ట్ ఫోన్స్, డిజిటల్ స్క్రీన్స్ వాడకం విపరీతంగా పెరిగిపోవడం వల్ల డిజిటల్ ఐ స్ట్రెయిన్, కంటి అలసట చాలా మటుకు 90% మందిలో కనిపిస్తోందిట. సమీప దృష్టి లోపం వేగంగా పెరుగుతున్నాయట. మనం ఒక్క నిమిషానికి సగటున 12 నుండి 17 సార్లు మన కంటి రెప్పలను ఆర్పుతూ ఉంటాం, అంటే కొడతాం అన్నమాట. అంటే రోజుకి దాదాపు 10,000 సార్లు కంటే ఎక్కువ సార్లు కనురెప్పలు మూసుకొని తెరుస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న పెద్ద అనర్థం ఏంటంటే, ఈ స్క్రీన్లు చూడడం వల్ల మొబైల్ కంప్యూటర్ స్క్రీన్స్ చూస్తున్నప్పుడు కనురెప్పలు కొట్టే వేగం సగానికి పైగా తగ్గిపోయిందంటున్నారు కంటి వైద్య నిపుణులు. అందుకనే మనం గమనిస్తే కళ్ళు త్వరగా ఎండిపోతున్నాయి, డ్రై ఐస్ వస్తున్నాయి. మధ్యాహ్నం డాక్టర్ గారు కూడా దీని గురించి చెప్పారు. మరి ఈరోజు డ్రై ఐస్ రాకుండా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక సూత్రం చెప్తున్నారు కంటి వైద్య నిపుణులు. అదేంటంటే 20-20-20 రూల్. మరి ఈ 20-20-20 రూల్ ఏంటో చెప్తాను ఈ పాటు తర్వాత. మరి తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మన కళ్ళని కూడా మన ప్రాణంలాగే చూసుకోవాలి. మన చుట్టూ ఉన్న అందమైన ప్రకృతిని, మనకిష్టమైన వాళ్ళని, మనకిష్టమైన పనులు చేయాలంటే కళ్ళు స్పష్టంగా కనిపించాలి. మరి ఆ 20-20-20 రూల్ ఏంటో చెప్తానన్నాను కదా, ఏంటో తెలుసా? ప్రతి 20 నిమిషాలకి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకండ్ల పాటు చూడడం. అంటే 20 నిమిషాలు మీరు స్క్రీన్ చూస్తున్నారనుకోండి, కాస్త ఆపి ఒక 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూస్తూ ఒక 20 సెకండ్ల పాటు చూస్తే, ప్రత్యేకంగా ఈ రూల్ని పాటించమని పదే పదే చెప్తున్నారు కంటి వైద్య నిపుణులు. ఇలా చేస్తే కాస్త మెరుగ్గా ఉంటుంది అంటున్నారు. స్క్రీన్ టైం తగ్గించడం, కనురెప్పలను తరచుగా కూడా ఆర్పమని చెప్తున్నారు. ఈ 20-20 ఈ రూల్ పాటించడంతో పాటు కంటికి మేలు చేసే ఆహారం, అంటే విటమిన్ ఏ సిఇ ఎక్కువగా ఉండే క్యారెట్లు, మునగాకు, పాలకూర వంటి ఆకుకూరలకు తప్పకుండా తింటూ మీ ఇంట్లో ఉన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా పెట్టమంటున్నారు. ఇంతేకాదు వీటితో పాటు నిమ్మకాయ, నారింజ వంటి సిట్రస్ పండ్లు కూడా తీసుకోమంటున్నారు వైద్యులు. వీటన్నిటితో పాటు ఇంకొక

మంచి విషయం చేయాలి, అదేంటంటే సరిపోయినంత నిద్ర, సరిపడినంత నీరు తప్పకుండా హైడ్రేటెడ్గా ఉండమంటున్నారు కంటి వైద్య నిపుణులు. వీటన్నిటితో పాటిస్తూ మనం క్రమం తప్పకుండా మన కంటి పరీక్షలు వల్ల దృష్టిలోపాన్ని సరిచేసుకుంటే కళ్ళు ఎప్పుడు బాగుంటాయి అంటున్నారు. వీటన్నిటితో పాటు నేను ఒక రూల్ అని అనగానే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇంట్లో పిల్లలు చాలా మటుకు స్కూల్ నుంచి వచ్చారంటే కంప్యూటర్స్కి స్క్రీన్స్కి అంటుకుపోతూ ఉంటారు కదా, మీరు కూడా ఒక రూల్ పెట్టండి, సరదాగా ప్రయత్నించి చూడండి. అరగంట అరగంట అరగంట రూల్ పెట్టండి. ఏంటంటే అరగంట కంప్యూటర్ కానీ టీవీ కానీ చూసారనుకోండి, ఒక అరగంట ఆడుకొని రమ్మనండి, మళ్ళీ ఓ అరగంట చదువుకోమనండి, ఆ తర్వాత నీకు కావాలంటే మళ్ళీ ఇస్తానని చెప్పండి. ఇది ఒకసారి ప్రయత్నించి చూడండి, వర్కౌట్ అవుతుందేమో. నేనైతే ఇది వర్కౌట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. మరి ఇది ఇవాల్టి చాయ్తో హాయ్ కబుర్లు. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

యముడు చిత్రానికి బాబా సైగల్ ప్రియదర్శిని ఆలపించిన పాట విన్నారు. రచన శశాంక్ వెన్నెలకంటి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాప్ల సమయం 5:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు. 6 గంటలకి హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చిత్రం నుండి శరత్ సంతోష్ శ్రీనిష్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం లియోన్ జేమ్స్, రచన రామజోగయ్య శాస్త్రి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:09 దాటి 17 సెకండ్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సమయం 6:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇండీ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన చలో లోక్భవన్ సందర్భంగా పలువురు మంత్రులను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ఇండీ కూటమి రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. నైరుతి ఋతుపవనాల నిష్క్రమణతో రాష్ట వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలు అందిన వెంటనే లబ్దిదారుల ఎంపిక చేపడతామని అన్నారు. 2026-27 సంవత్సరానికి పథకం కోసం 147.99 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ రైతులకు 60%, బీసీ ఇతర రైతులకు 40% సబ్సిడీ అందిస్తామని తెలిపారు. సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేస్తామని, రైతులు తమకు నచ్చిన ఎంపానెల్ కంపెనీ నుంచి పరికరాలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని అన్నారు. పథకం కింద 37 రకాల వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం కలిగేలా ఎఫ్పీఓల ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రైతుల అభిప్రాయాలను తీసుకుని పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలకు నిరసనగా ఇండీ కూటమి ఆధ్వర్యంలో చలో లోక్భవన్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో సేవ్ డెమోక్రసీ పేరుతో భారీ నిరసన చేపట్టారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో భారీ ఎత్తున కాంగ్రెస్, సీపీఐ శ్రేణులు తరలివచ్చాయి. నిరసన ప్రదర్శన ప్రారంభమైన కొద్దిసేపటికే పోలీసులు జోక్యం చేసుకుని ర్యాలీని అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొన్న మంత్రులు, పలువురు నేతలను అరెస్టు చేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల అధ్యయనం ద్వారా పార్లమెంటరీ విధానాలపై మరింత అవగాహన పెంపొందించుకోవచ్చని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన విదేశీ అధ్యయన పర్యటనలో భాగంగా గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తదితరులు స్విట్జర్లాండ్లోని బెర్న్ పార్లమెంటరీ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్ పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్య సాంప్రదాయాలు, చట్టాల రూపకల్పన, శాసనసభల పనితీరు, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై అధ్యయనం చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి తెలంగాణ మోడల్ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యం, ఏకాగ్రతను మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యమన్నారు. గిట్టుబాటు ధర కల్పన, క్రయ విక్రయాల్లో పారదర్శకతే ధ్యేయంగా అమల్లోకి వచ్చిన జాతీయ మార్కెట్ విధానం ఈనాం ఖమ్మం మార్కెట్లో సత్ఫలితాలనిస్తోంది. ఈ మార్కెట్ విధానంపై రైతులకు అవగాహన పెరిగి అపోహలు తొలగాయి. దేశంలోని అన్ని మార్కెట్ల లావాదేవీలు ఖరీదుదారులకు, కమిషన్ ఏజెంట్లకు, అన్నదాతలకు అందుబాటులో ఉండడంతో అందరూ మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే 2 లక్షల మంది రైతులకు దీని ద్వారా సేవలందించి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఖమ్మం మార్కెట్ ఉన్నత శ్రేణి అధికారి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ప్రప్రథమంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్కెట్లో పేమెంట్ ఇంటిగ్రేషన్ అంటే తూకంను కూడా ఈనాముకు అనుసంధానించి రైతుకు పూర్తి ఖచ్చితమైనటువంటి తూకంను తెలియజేస్తూ వారికి కాంటా చిట్టీలో రేటు, ఖరీదారు పేరుతో సహా రేటుతో సహా మొత్తము వారికి తెలియవచ్చేటట్టుగా మేము చేయడం జరిగింది. రైతుకు చాలా ఉపయోగం.

0: ఉంటుంది.
1: ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఇండీ కూటమి రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణను తప్పుపట్టడం సరికాదన్నారు. ఏఎస్డీ నిబంధనల ప్రకారమే మృతులు, డూప్లికేట్, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తున్నారని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వనపర్తి జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో టీబీ ముక్త్ అభియాన్ భారత్లో భాగంగా టీబీ రహిత గ్రామ పంచాయతీలుగా ఎంపికైన 57 గ్రామాలకు జిల్లా కలెక్టర్ ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
2: మెడిసిన్స్ ఇస్తున్నాం కానీ కొంతమంది వేసుకోరు, వేసుకున్న వెంబడే దగ్గు ఉంటే వన్ వీక్ లో తగ్గిపోతుంది. దగ్గు తగ్గిపోయింది కదా అని మానేస్తారు మెడిసిన్. అలా మానేస్తే లోపల ఉన్న టీబీ ఏమవుతుంది, ఇంకా పెరిగిపోతా ఉంది. ఈ క్యాంపెయిన్ ని కంటిన్యూ చేయాలి. డిఎంఎస్ గారు, మనం ఎవ్రీ విలేజ్ లో వి మస్ట్ అప్రిషియేట్ హూఎవర్ ఇస్ బికమింగ్ టీబీ ముక్.
1: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లిలోని సిఎస్ఐఆర్ సిసిఎంబీ NX3 కేంద్రం భవిష్యత్తులో శాస్త్రీయ పరిశోధనా కార్యకలాపాల విస్తరణకు కీలక కేంద్రంగా నిలుస్తుందని సిఎస్ఐఆర్ సిసిఎంబీ సంచాలకులు డాక్టర్ వినయ్ కె నందికూరి అన్నారు. బొమ్మాయిపల్లిలోని కేంద్రంలో శాస్త్రవేత్తల సమావేశంతో పాటు రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక దిగుబడినిచ్చే వాతావరణ మార్పులను తట్టుకునే పంట రకాలపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కరీంనగర్ జిల్లాను టీబీ ముక్త్ భారత్ జిల్లాగా మార్చడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ,
3: ఏ విధంగా పోలియోని పారదోలినామో అదే విధంగా టీబీని కూడా మరి పారదోలే అవకాశం ఉంది కాబట్టి దానిలో అందరూ పాల్పంచుకోవాలని చెప్పేసి ఈ రోజు పిలుపుని కూడా జరిగింది. తప్పకుండా కూడా కరీంనగర్ జిల్లా మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పేసి 318 గ్రామ పంచాయతీలు కానీ 318 గ్రామ పంచాయతీలు కూడా రాబోయే రోజుల్లో టీబీ ముక్త గ్రామ పంచాయతీలుగా మారుతాయని చెప్పి పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను.
1: వాతావరణం. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణం కన్నా 3-5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ఆదిలాబాద్లో 37, భద్రాచలం మహబూబ్ నగర్లో 36.2 డిగ్రీలు, హైదరాబాద్లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. ఈ రోజు ఉత్తర మధ్య తెలంగాణ నుంచి రుతుపవనాలు వెళ్లిపోతుండగా రేపటికల్లా రాష్ట్రం నుంచి పూర్తి స్థాయిలో నిష్క్రమిస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని రైతు వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి సూచించారు. మహబూబ్ నగర్లో జరిగిన కిసాన్ మేళాలో ఆయన ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తాలతో కలిసి పాల్గొన్నారు. మీడియా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచించారు. నిర్మల్లో 2 రోజుల జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026లో భాగంగా హైదరాబాద్లో డిసెంబర్ 7 నుంచి 3 రోజుల పాటు రక్ష ఎక్స్పో నిర్వహించనున్నారు. డిసెంబర్ 9న ప్రత్యేక ఎయిర్ షో కూడా నిర్వహించనున్నట్లు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. బీఎస్ఎన్ఎల్ 164వ విడత ఫ్యాన్సీ మొబైల్ నెంబర్ల ఈ వేలాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు eauction.bsnl.co.in వెబ్సైట్లో ఉచితంగా నమోదు చేసుకుని వేలంలో పాల్గొనవచ్చు. తమకు నచ్చిన ప్రీమియం మొబైల్ నంబర్ల లభ్యత, వేలం విధానం వివరాలను వెబ్సైట్లో తెలుసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి లాభాలు, బొగ్గు ఉత్పత్తి తగ్గాయని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశమైన అనంతరం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. భూముల రీసర్వీసు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పారదర్శకంగా చేపట్టాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం

0: ప్రారంభానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇండి కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన చలో లోక్భవన్ సందర్భంగా పలువురు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:20 దాటి 10 సెకండ్లు.
2: సరస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7-18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: ఇప్పుడు విందాం RX100 చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి ఆలపించిన పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు విందాం జల్సా చిత్రానికి కేకే ఆలపించిన పాట. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 6:31 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం ఉప్పిన చిత్రానికి శ్రేయా ఘోషల్, జస్ప్రీత్ నాజ్ ఆలపించిన ఈ పాట, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం మా ఇంటి బంగారం చిత్రానికి చిన్మయి శ్రీపాద పుణ్యా సెల్వ ఆలపించిన ఈ పాట.

0: హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్జే చేతన్. మీ ఫేవరెట్ వెన్నెలా ప్రోగ్రాంలు ఈవినింగ్ కాగానే చేతన్ ఏం చెప్తాడు, ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తాడు అని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మన లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది, ఫిట్నెస్ గురించి ఉంటుంది, హెల్త్ గురించి ఉంటుంది, మెంటల్ హెల్త్ గురించి ఉంటుంది, అండ్ ఆల్సో అబౌట్ రిలేషన్షిప్స్. అంతా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కాబట్టి మీరు హాయిగా ఫోకస్డ్గా వినండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది, అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవాళ నేను సెకండ్ పేరెంటింగ్ లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మీ పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, ఈ టాపిక్పై మాట్లాడుతున్నానండి. ఒకప్పుడు అన్ని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఇంట్లో ఎంతమంది పిల్లలు పుట్టినా ఎక్కువ మంది ఉండేవారు, కాబట్టి పిల్లల పెంపకం కూడా పెద్ద కష్టంగా ఉండేది కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంటి పనులు, పొలం పనులు చేసుకున్నా పిల్లల పెంపకం మొత్తం అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యలే చూసుకునేవారు. మన ముందు జనరేషన్ మొత్తం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగినవారు, కానీ ఇప్పుడు అలా కాదు. గ్రాండ్ పేరెంట్స్ ఎక్కడో ఊళ్ళల్లో ఉంటే పిల్లలు పేరెంట్స్ దగ్గర సిటీల్లో పెరుగుతున్నారు. అమ్మమ్మ నాన్నమ్మలే ప్రేమ కూడా పెద్దగా దక్కడం లేదనే చెప్పాలి. కానీ పిల్లల పెంపకంలో ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ పాత్ర ఉండాలి అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనం చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. ఒక జనరేషన్ ముందు నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే ఇంకా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వెస్టర్న్ కల్చర్ అంటారో మరి ఈస్టర్న్ కల్చర్ అంటారో, కల్చర్ ఏదైనప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ ఫ్యామిలీస్ ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి. వలస వెళ్లాల్సి వస్తుంది, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు చాలామంది. పేరెంట్స్ని కూడా తీసుకు వెళ్ళలేరు, ఒక పార్ట్నర్ని అయితే ఒప్పుకుంటారు, వీసా ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే ఊళ్ళల్లో నుంచి వచ్చే వాళ్లకు సిటీలో స్థిరపడేదాకా టైం పడుతుంది. మరి వాళ్ల తల్లిదండ్రులు అక్కడ ఒక్కసారి ఊర్లో ఇన్ని సంవత్సరాలు పొలం పని చేసో ఏ ఒక వర్క్ చేసో అక్కడే ఉండిపోయి అక్కడ అలవాటు పడిపోతారు, పిల్లలతో పాటు రాలేరు. వాళ్ళ ఊరిపైన వారి ఇంటిపైన వాళ్లకు మమకారం ఉంటుంది. రోజు కొన్ని అలవాట్లు అయి ఉంటాయి, వాళ్ళని చూడడం, వీళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, అలా మాట్లాడడం, జీవితం అలా సాగిపోతూ ఉంటుంది. సడన్గా రీలొకేట్ కావాలంటే ఆ పెద్దవాళ్ళు కూడా రీలొకేట్ కాలేరు. ఈ కొత్తగా మ్యారీడ్ కపుల్స్ లేదా ఈ చిన్నపిల్లలున్న కపుల్స్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది, వృత్తిరీత్యా వెళ్లాల్సి వస్తుంది, జాబ్ డబ్బు కాబట్టి దే హ్యావ్ టు మూవ్. ఆర్మీ ఫ్యామిలీస్, మిలిటరీలో ఉన్న వాళ్ళకైతే ఇవి ఇంకా ఏంటంటే చాలా తరచుగా అవుతూ ఉంటాయి. ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉన్నా కానీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్లాల్సి వస్తుంది. స్కూల్స్ మారుతూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే కల్చర్ షాక్ ఉంటుంది, కొత్త కల్చర్, డైవర్స్ కల్చర్ ఇవన్నీ చూస్తారు, దాంతో ఎంతో నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే పెద్దల పర్యవేక్షణ చాలా మటుకు ఉండదు. ఈ కాలంలో చూస్తే మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ ఆర్ వర్కింగ్, హస్బెండ్ వైఫ్ ఇద్దరు పని చేస్తేనే ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు చూసుకోవాలి, అది పిల్లలకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి స్కూల్స్లో వేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దాని తర్వాత వాళ్ళని ఇంకో కంట్రీకి పంపాలి, ఇలాంటివి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కాబట్టి బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్, ఒక నానీని పెట్టుకుంటారు, ఇంకెవరినో పెట్టుకుంటారు. బట్ జస్ట్ అండర్స్టాండ్, ఇదేంటి అంటే ఒక ఆబ్లిగేషన్ కింద అప్పటి వరకు పని పూర్తయితుంది, పబ్బం గడుపుకునే పనే. కానీ క్యాన్ అ నానీ బి అ గ్రాండ్ పేరెంట్? నో, దట్ పర్సన్ క్యాన్ నెవర్ బికమ్ అ గ్రాండ్ పేరెంట్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915122709. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎందుకు పెరగాలో ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ చెప్తాడు. పిల్లలకు కేవలం ఒకవైపు గ్రాండ్ పేరెంట్స్ కాదు, రెండు వైపులా గ్రాండ్ పేరెంట్స్తో బాండింగ్ ఉండాలి. అమ్మమ్మ

తాతయ్యతో ఎంత మంచి బాండింగ్ ఉంటుందో నానమ్మ తాతయ్యలతోనూ అదే బాండింగ్ ఉంటుంది. వారి పెంపకాల్లో పెరిగితే పిల్లలకు మంచి విలువలు తెలుస్తూ ఉంటాయి. రెండు వైపుల నుంచి వారికి ప్రేమ అందడమే కాకుండా ఆ ప్రేమ విలువ కూడా తెలుస్తుంది. ఇలా తెలిస్తే మంచిదే గాని చాలా మటుకు ఏంటంటే విమెన్ ఇన్ ద ఫ్యామిలీస్ అబ్బా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉంటారండి, మా అమ్మే చాలా బాగా చూసుకుంటుంది అంటుంది. ఇన్ కపుల్స్ ఏంటంటే పేరెంట్స్ కొడుకు పిల్లల్ని బాగా చూసుకుంటారట, కూతురు పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఏదేమైనా వాళ్ళకే కాబట్టి అది బాగానే చూసుకుంటుంది. కానీ కోడలు వచ్చాక కొంచెం మారుతుంది. కోడలు ఏంటంటే ఎప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాలి అనేది. ఇవన్నీ రిలేషన్షిప్ డైనమిక్స్, ఇవన్నీ కొంచెం మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీకు ఇంట్లో ఎలా ఉంది, వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్, దట్ యూ హ్యావ్ టు వర్కౌట్. పేరెంట్స్ తమ పిల్లలను ప్రేమిస్తారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ మాత్రం అన్కండిషనల్ గా ఉంటుంది. వారి నుంచి పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది, అంతేకాదు మంచి భద్రత కూడా లభిస్తుంది. పిల్లల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగడానికి సహాయపడుతుంది. పేరెంట్స్ ఆఫీస్ వర్క్ తో హడావిడిగా ఉంటారు, పిల్లలతో సమయం గడిపే ప్రయత్నం చేసినా కూడా అది మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కానీ టైర్డ్ అయి వచ్చాక వాళ్ళకి అంత ఫోకస్ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఆ ఎంతూజియాజం కూడా ఉండదు. ఏదో వీకెండ్ దొరికిందో సండే దొరికిందంటే ఇంటి పనులన్నీ చూసుకోవాలి, వాళ్ళకు పెండింగ్ వర్క్ ఏమన్నా ఉంటే చేసుకోవాలి, నెక్స్ట్ మండేకి ఏదేం చేసుకోవాలి, ఆ ప్రిపరేషన్స్ అన్నిటితో పిల్లలకు, ఎందుకంటే వాళ్ళ వరల్డ్ చాలా చిన్నది, ఇంకా ఎక్స్పోజర్ రాలేదు వాళ్ళకు. పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్సే వాళ్ళ మొత్తం ప్రపంచం, అది కూడా లేకుండా ఉంటే దే ఫీల్ ఐసోలేటెడ్. అందుకే గ్రాండ్ పేరెంట్స్ ఇంపార్టెంట్ అంటారు. కానీ గ్రాండ్ పేరెంట్స్తో సమయం ఎక్కువ గడిపే అవకాశం ఉంటుంది పిల్లలకి. వాళ్ళు మనకు లైఫ్ లెసన్స్ చాలా నేర్పిస్తారు, వారి అనుభవాలు పంచుకుంటారు, మంచి కథలు చెప్తారు. అవి పిల్లలకు భవిష్యత్తులో ఎక్కువగా సహాయపడతాయి. పేరెంట్స్ ఎంత సరదాగా ఉన్నా ఏదో ఒక సమయంలో పిల్లలతో కఠినంగా వ్యవహరిస్తారు. కానీ గ్రాండ్ పేరెంట్స్తో ఉంటే అలా ఉండదు. వాళ్ళు పిల్లల్ని ఎప్పుడు సరదాగా ఉంచాలని, నవ్వించాలని, అవసరమైతే గేమ్స్ కూడా ఆడతారు. వారితో బంధం బలపడుతుంది, మధురమైన జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అమ్మలకు రాని ఎన్నో ట్రెడిషనల్ వంటలు గ్రాండ్ పేరెంట్స్ కి మాత్రమే తెలుస్తాయి. అదొకటే కాదు, గార్డెనింగ్ లాంటి ఎన్నో విషయాలు గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు నేర్పిస్తారు. పిల్లలకు కుటుంబ విలువలు తెలవాలన్నా, వారికి ప్రపంచాన్ని విభిన్న కోణంలో చూడాలన్నా, అన్ని విషయాలు నేర్చుకోవాలన్నా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరగాల్సిందే. పెరిగే పిల్లలకి కొన్ని నేర్పించాలి. తల్లిదండ్రులు బిజీగా ఉంటే గ్రాండ్ పేరెంట్స్ అయినా ఆ విషయంలో చొరవ తీసుకుని వంట చేయడం, తోట పని వంటి పనులు చేయడం, ఫ్యూచర్లో ఎవరు ఇంట్లో లేని టైంలో వారు ఇబ్బంది పడకుండా అన్ని పనులు నేర్పించాలి. అదేవిధంగా వారు ఏ విషయంపై ఇంట్రెస్ట్ పడుతున్నారో, పెయింటింగ్, ఫిషింగ్ వంటి వాటిపై, ఇంకా ఏమన్నా హాబీస్ ఉంటే అలాంటి విషయాలను కూడా నేర్పించవచ్చు. అట్ ద సేమ్ టైం వారికి అనేక నీతి కథలు, సాంప్రదాయాలు, కుటుంబం చరిత్ర వంటివి చెప్పడం వల్ల అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. దీంతో పాటు వాళ్ళ స్క్రిప్చర్స్, వాళ్ళ వాల్యూస్, ఎథిక్స్ కూడా నేర్పించవచ్చు. గ్రాండ్ పేరెంట్స్ చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే ఎదిగే పిల్లల్ని గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వైపు దృష్టి మళ్లించి వాళ్ళని రియల్ లైఫ్ లో ఎంజాయ్ చేసేటట్టు చేయాలి. కలిసి ఆడడం, పాడడం, మాట్లాడుకోవడం చేయాలి. దీంతో వారి మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ నైతికత, మర్యాద, విలువలు నేర్పించడం చేయొచ్చు. దీంతోపాటు వారిని ఎప్పటికప్పుడు కంటిరెప్పల్లా కాపాడుకోవడం ముఖ్యం. వారి అనుభవాలను వీరికి కథలుగా చెబుతూ భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం గ్రాండ్ పేరెంట్స్ తమ మనవళ్ళు, మనవరాళ్లతో ఆడడం, ఇండోర్ గేమ్స్, పెయింటింగ్ వేయడం, ఇలా సరదాగా ఏవైనా గేమ్స్ ఆడితే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రాండ్ పేరెంట్స్ యాజ్ కేర్ గివర్స్, this is Chetan saying bye for today, only with the promise that I'm going to get back to you in our next segment. Till then, have a pleasant time, my dear friends. Bye. Call or message us on 0951522709. That's 0951522709. Or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle, spice.lumhe.venela. That's spice.lumhe.venela. This program is produced and sponsored by Adventist Media Center.

0: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ల సమయం 6:49 దాటి 36 సెకండ్లు.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ

జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు. వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది.

0: ధారావాహిక తప్పక వినండి.
1: ఇప్పుడు విందాం ఫ్యామిలీ స్టార్ చిత్రానికి మంగ్లీ కార్తీక్ ఆలపించిన అనంత్ శ్రీరామ్ రచన, సంగీతం గోపీసుందర్.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు విందాం భరత్ అను నేను చిత్రానికి యాజిన్ నజీర్ రీటా ఆలపించిన పాట. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు విందాం అనంతపురం చిత్రానికి బెల్లిరాజ్ దీప ఆలపించిన ఈ పాట.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది $1 ట్రిలియన్ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్యా వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని

0: శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరనుందని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. వస్తు సేవల పన్ను జీఎస్టీని నిబంధనలలో పన్ను అధికారులకు ఉన్న అరెస్టు చేసే అధికారాలను ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా రెండూ విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థానాల నిర్ణయానికే వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులు ఆలస్యం చేసినా, పొరపాట్లు దొర్నినా లేదా చెల్లింపులు పెండింగ్లో ఉన్నా పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామాషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేసింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఈ సమావేశంలో వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు. నోటీసులు, విచారణ ప్రక్రియల నిర్వహణకు ఒకే రకమైన ప్రమాణాలను అనుసరించాలని కౌన్సిల్ సిఫార్సు చేసినట్లు తెలిపారు. 10,000 రూపాయలు అంతకంటే తక్కువ విలువ ఉన్న పన్ను వివాదాలకు ఎటువంటి నోటీసులు జారీ చేయకూడదని, అలాగే అంతకంటే తక్కువ మొత్తం కలిగిన పెండింగ్ నోటీసులను కూడా ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
1: జీఎస్టీ కౌన్సిల్ టుడే హస్ రికమెండెడ్ కామన్ స్టాండర్డ్స్ ఫర్ నోటీసెస్ అండ్ ప్రొసీడింగ్స్ అండ్ నో నోటీసెస్ బిలో ద ప్రిస్క్రైబ్డ్ మానిటరీ థ్రెషోల్డ్ ఆఫ్ 10,000 రూపీస్ including withdrawal of pending notices below the said threshold. We will not be issuing any notices for monetary threshold of 10,000 or below.
0: భారత్ గత ఏడాది 863 బిలియన్ డాలర్ల ఎగుమతులను నమోదు చేసిందని, ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ముందస్తు సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సదస్సు వచ్చే నెల 12-13 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ హెచ్చుదగ్గులకు గురవుతున్న నేపథ్యంలో ప్రపంచ వృద్ధి రేటు 3% కంటే తక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నప్పటికీ భారత్ ఎగుమతులు ఏడాదిలోనే దాదాపు 16% వృద్ధిని కనబరిచాయని గోయల్ స్పష్టం చేశారు. భారత్ 7% పైగా వృద్ధి రేటును కొనసాగిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
2: 16% growth in a year in which international trade is expected to barely grow by 2.5 or 3%, and we are very confident that the current year will give an upward of 7% growth, maintaining the fastest growing large economy.
0: న్యూఢిల్లీలో జరుగుతున్న మహిళా శిశు అభివృద్ది శాఖాధిపతుల ముగింపు సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఈ రోజు ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్ట్రాల నుంచి మహిళా శిశు అభివృద్ది రంగానికి చెందిన రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోషకాహారం, తొలిదశ విద్య, బాలల పరిరక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 కీలక అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తోంది. కృత్రిమ మేధ నియంత్రణపై సంప్రదింపుల పత్రాన్ని వచ్చే నెలలోపు విడుదల చేయనున్నట్లు ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2026 ది ప్రామిస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నివేదికను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ పత్రం ఏఐ భద్రత, సైబర్ సెక్యూరిటీ, ప్రయోజనాలు, నష్టాలపై దృష్టి సారిస్తుందని స్పష్టం చేశారు. సాంకేతికత ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా చూడాల్సిన అవసరాన్ని ఇది ప్రస్తావిస్తుందని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి రంగాలలో ఈ సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం వల్ల సమాజానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగానే ఈ విధానం ఉందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగమయ్యేందుకు యువత తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను పెంచుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పిలుపునిచ్చారు. నోయిడాలోని ఒక విద్యాసంస్థలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, పెరుగుతున్న అవకాశాలను అందుకోవడానికి నాణ్యమైన విద్య, నిరంతర అభ్యాసం, నైపుణ్యాభివృద్ది అత్యంత కీలకమని అన్నారు. దేశ నిర్మాణంలో యువత పాత్రను ప్రస్తావిస్తూ దేశ ప్రగతికి యువశక్తి అత్యంత కీలకమని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 విద్యను మరింత సరళంగా, నైపుణ్య ఆధారితంగా మార్చిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.

0: న్యూఢిల్లీలో జరిగిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ టీంలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రారంభించారు. టీబీ నివారణ, ముందస్తు నిర్ధారణ, సమయానుకూల వైద్యం, వివక్షతను నిర్మూలించడం వంటి సందేశాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి యువత శక్తిని ఉపయోగించుకోవడం ఈ జోష్ టీం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ, క్షయవ్యాధి నిర్మూలన అనే లక్ష్యం కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఫ్రంట్లైన్ కార్మికులు, ముఖ్యంగా దేశ యువత చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని అన్నారు. టీబీని నివారించవచ్చని, పూర్తిగా నయం చేయవచ్చని, వ్యాధి బారిన పడిన ఏ ఒక్కరూ వివక్షకు గురికాకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, పౌరులు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడినప్పుడే స్వస్థ నాగరిక్, స్వస్థ సమాజ్, స్వస్థ దేశ్ కల నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. భారత్ ఇంధన రంగంలో తయారీ కేంద్రంగా ఎదుగుతున్న తరుణంలో సాంప్రదాయేతర పవన విద్యుత్ రంగానికి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చెన్నైలో ఈరోజు నిర్వహించిన విండ్ ఎనర్జీ 2026 సదస్సు ప్రారంభోత్సవంలో నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో తయారీ రంగం వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. దేశ ఎగుమతులు 43.8 మిలియన్ డాలర్లకు పెరిగాయని, ఆర్థిక వ్యవస్థ 8% వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధినేతగా సుదీర్ఘ కాలంపాటు సేవలందిస్తూ రాజ్యాంగ పదవుల్లో 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఒక అరుదైన రికార్డని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ సందర్భంగా వారణాసిలోని రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన 2 రోజుల నమో బుక్ ఫెస్ట్లో జితేంద్ర సింగ్ మాట్లాడారు. నరేంద్ర మోదీ జీవితం, వ్యక్తిత్వం, నాయకత్వం, విధానాలకు సంబంధించిన 500కు పైగా పుస్తకాలను ఒకే వేదికపై ప్రదర్శించారు. స్మార్ట్ మీటర్లు కేవలం సాంకేతికత ఆవిష్కరణగానే మిగిలిపోకుండా వినియోగదారులకు, విద్యుత్ పంపిణీ సంస్థలకు మధ్య వారధిగా మారాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పంపిణీ విభాగ సంయుక్త కార్యదర్శి శశాంక్ మిశ్రా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన 11వ మీటరింగ్ ఇండియా 2026 సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత విద్యుత్ రంగాన్ని డిజిటలైజ్ చేసే క్రమంలో స్మార్ట్ మీటరింగ్ అత్యంత కీలక దశకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 20 కోట్ల స్మార్ట్ మీటర్లకు ఆమోదం లభించగా, ఇప్పటికే 7 కోట్లకు పైగా మీటర్లను అమర్చినట్లు వెల్లడించారు. ప్రాంతీయ ఇంధన సహకారం, ఇంధన భద్రతతో పాటు సురక్షితమైన, స్థిరమైన, అందరికీ అందుబాటులో ఉండే హరిత ఇంధన భవిష్యత్తు సాధనకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపద యస్సో నాయక్ అన్నారు. ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఈరోజు జరిగిన 20వ ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఎనర్జీ మినిస్టర్ సమావేశంలో ఆయన భారత్ తరపున పాల్గొన్నారు. భారత్ అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ విధానం ఆసియాన్ దేశాలతో ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తుచేస్తూ ఆసియాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఎనర్జీ కోఆపరేషన్ 2026-2030 మంత్రి స్వాగతించారు. ఆయుష్ సేవల రంగం మహిళలకు భారీగా ఉపాధి కల్పిస్తుందన్న ప్రధాన రంగంగా ఎదుగుతోందని ఆయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వెల్నెస్ కేంద్రాలతో సహా పలు కీలక విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం 50%కి పైగా నమోదైందని పేర్కొంది. ఈ రంగం కల్పిస్తున్న ఉపాధి అవకాశాల గురించి ఆయుష్ కేంద్ర సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, విస్తరిస్తున్న ఆయుష్ సేవల రంగం ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్, విద్యా రంగాలలో యువతకు అర్థవంతమైన ఉద్యోగావకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ఆకాశవాణి వార్తల ముగించే ముందు విశేషాలు మరొకసారి. వస్తుసేవల పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ ఈ ఏడాది 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. క్షయవ్యాధి నిర్మూలన కేవలం ప్రభుత్వ జోక్యంతో మాత్రమే నెరవేరదని, దేశ యువత ప్రజలు చురుగ్గా పాల్గొనడం అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:15 దాటి 18 సెకండ్లు. ఇది మన చట్టం. సైబర్ స్టాకింగ్ ఈ అంశం గురించి సీడాక్ ఐఎస్ఈఏ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఈ నరేష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త

0: శోధులకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈనాటి కార్యక్రమంలో సైబర్ స్టాకింగ్ ఈ అంశం గురించి తెలియజేయడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఐఎస్ఏఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈ నరేష్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నరేష్ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: సైబర్ స్టాకింగ్ అనే పదం ఈ మధ్యలో తరచుగా వింటున్నామండి. సైబర్ స్టాకింగ్ అంటే ఏమిటి?
1: సైబర్ స్టాకింగ్ అంటే ఇప్పుడు ఇంటర్నెట్ యూజ్ చేసుకుని వాళ్ళు ఒక హరాస్మెంట్ ఎలక్ట్రానిక్ డివైస్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేసుకుని ఒక హరాస్మెంట్ వాళ్లకు కమెంట్స్ రాయడము ఆన్లైన్ లో వేధించడాన్ని సైబర్ స్టాకింగ్ అంటారు. అంటే సైబర్ అంటే ఆన్లైన్, స్టాకింగ్ అంటే వేధించడం. అయితే దీనికి అఫెన్స్ యాక్చువల్ గా చాలా మందికి తెలియదు. వాట్సాప్ గ్రూప్లలో గానీ మధ్య టెలిగ్రామ్ గ్రూప్లలో గానీ చూస్తున్నట్టయితే ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పంపించడము. ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఏదైనా మంచి పోస్ట్ పెడితే దాని కింద చేసి ఇష్టం వచ్చినట్టుగా అబ్యూజ్ లాంగ్వేజ్ లో కమెంట్స్ పంపించడము, ఇవన్నీ చేయడము, తర్వాత బాడీ షేమింగ్ చేయడము, పర్సనల్ గా తిట్టడము. ఇప్పుడు ఒక మంచి పని గురించి వాడు చేస్తుంటే లేదు వీడు మోసగాడు అని చెప్పి అనుచిత వాక్యాలు చేయడం, అంటే మొత్తానికి అయితే హెరాస్ చేయడం, ఇదంతా హెరాస్మెంట్ కిందకి వస్తుంది. చాలా చేస్తున్నారండి, ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ అంతా సోషల్ మీడియా అయిపోయింది. ఇది ఒక వృత్తి, అంటే చాలా మందికి మంచి సంపాదన కలిగిస్తుంది. మంచి పని చేసినప్పుడు చాలా మంచి సంపాదన వస్తుంది వాళ్ళకి. కానీ కొందరు ఓర్చుకోలేకను కుతంత్రాల బుద్ధితోటో చాలా కామెంట్స్ మనల్ని ఎవరు పట్టుకుంటారులే అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నారండి. కానీ ఈ సైబర్ స్టాకింగ్ అనేది ఐపీసీ సెక్షన్ 354D ప్రకారం ఇట్స్ ఎ పనిషబుల్ యాక్ట్. దీనికోసం 6 నెలల జైలు శిక్ష, 1 లక్ష రూపాయల వరకు జరిమానా కూడా ఉంది. అది తెలియదు జనాలకి, ఏదో కామెంట్ చేసేసి వెళ్ళిపోవడం.
0: చేసిన నేర తీవ్రతను బట్టి వాళ్ళని చట్టపరంగా విచారించి ట్రయల్ చేసి పనిష్ చేసి జైలు పంపించే అవకాశం.
1: అవునండి అవునండి. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు, ఎలాంటి ఆధారాలు, వాళ్ళు ఏదైతే కమెంట్ చేశారో, వాళ్ళు ఏదైతే వాయిస్ క్లిప్స్ పంపించారో, వాళ్ళు ఏదైతే మన పరువుకు భంగం కలిగించే విధంగా మనని కించపరిచే విధంగా చేశారో దాన్నే మనం ప్రూఫ్ కింద ఈ సెక్షన్ లో ఆధారం కింద అప్లై చేసి నిరూపిస్తే తప్పకుండా జైలు శిక్ష పడుద్దండి.
0: నరేష్ గారు, ఎవరైనా ఇటువంటి పరిస్థితులకు గురి అవుతున్నట్టయితే వాళ్ళు కంప్లైంట్ చేయాలంటే ఏ నెంబర్ చేయాలి?
1: 1930 మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది, MHA మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళది, 1930 కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు.
0: అలాగే ఏదైనా ఆన్లైన్ లో కంప్లైంట్ చేసే అవకాశం ఉందంటారు?
1: ఆన్లైన్ లో MHA వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంది, cybercrime.gov.in లోకి వెళ్లి ఎక్కడెక్కడైతే ఇలాంటి అబ్యూజ్ లాంగ్వేజ్ లో ఇలాంటి కించపరిచే విధానం కమెంట్స్ వచ్చాయో, వీడియో క్లిప్స్ ఆడియో క్లిప్స్ వచ్చాయో వాటిని స్క్రీన్ షాట్ తీసుకుని అందులో అప్లై చేసి మన డీటెయిల్స్ అన్ని అందులో ఇవ్వడమే. తప్పకుండా వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు, దాని తీవ్రతను బట్టి పనిష్మెంట్ కూడా ఖచ్చితంగా పడుద్దండి.
0: ఇంకొకటి అండి, ఎవరికైనా ఎలా కంప్లైంట్ చేయాలి, ఎలా చేయాలన్న ఆలోచన కావాలనుకున్నప్పుడు ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ గైడెన్స్ కోసం ఉందంటారా?
1: మా ISCA ద్వారా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి. ఇప్పుడు శ్రోతలు ఎవరైనా వాళ్ళకి ఏదైనా అన్నోన్ కాల్ వచ్చినప్పుడు, అపరిచిత నుండి కాల్ వచ్చి ఇలా మీ పేరు పైన డ్రగ్ పార్సిల్ వచ్చింది, తర్వాత మేము ట్రాక్ చేశాము, నేను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాను అని చాలా మంది ఈ మధ్య ఫేక్ కాల్స్ చేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటివి వచ్చినా గానీ మీరు ఒక్క క్షణం ఆలోచించండి, శ్రోతలందరూ ఆలోచించి మా ISCA టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-6235 కి కాల్ చేయండి. కాల్ చేసి సార్ ఈ విధంగా వచ్చిందండి, మరి ఎలా చేయాలి ఏంటంటే దానికి సంబంధించిన ఈ వివరాలన్నీ మేము ఇస్తాం.
0: 1800-425-6235 ఈ నెంబర్ గనక ఫోన్ చేసినట్లయితే మీ పట్ల జరుగుతున్న ఏదైతే దుశ్చర్య ఉందో దానికి సంబంధించి ఎలా మీరు చర్య తీసుకోవాలి, దాన్ని ఎలా ట్రాక్ చేయాలి, మొబైల్లో దాన్ని ఎలా బ్లాక్ చేయాలో, రిపోర్ట్ అబ్యూస్ చేయాలో, అలాగే ఆన్లైన్ లో కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఏ ఆధారాలతో
1: ఎలా ఇవ్వాలో చెప్తా, గైడెన్స్ ఇస్తామండి.
0: మామూలుగా ఏ ఆధారాలను మన వద్ద పెట్టుకోవాలండి ఇలాంటి విషయాల్లో కంప్లైంట్ చేయాలనుకుంటే?
1: ఇప్పుడు హెరాస్మెంట్ అనుకోండి, ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు, సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో కావచ్చు, మెసేజ్ల రూపంలో కావచ్చు, తర్వాత వీడియో రూపంలో కావచ్చు, ఇవన్నిటికీ మనకు స్క్రీన్ షాట్స్, అంటే మన పేరు చెప్తూ మన ప్రొఫైల్ కనిపిస్తూ అలాంటి స్క్రీన్ షాట్స్ ఒకటి, అంటే మనం నిరూపించే విధంగా ఉండాలి స్క్రీన్ షాట్స్ కానీ అలాంటి సేవ్ వీడియోస్ కానీ, ఆ విధంగా మనం భద్రపరచుకుని ఆ డేటు సమయము అవన్నీ పెట్టుకుంటే సరిపోతుంది.
0: తర్వాత ఇలాంటి సందర్భాల్లో మనము కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకునే కంటే ముందే ఏ రకమైన జాగ్రత్తలు వహించాలంటే

0: ప్రతి పౌరుడు.
1: ఈ సోషల్ మీడియా సైబర్ స్టాకింగ్ కి మనం గురి కావద్దు అన్నప్పుడు చిన్న సింపుల్ మనకు తెలియని వ్యక్తులను మనకు పరిచయం లేని వ్యక్తులను మన వరల్డ్ లోకి ఆహ్వానించు, మొబైల్ ప్రపంచంలోకి రానివ్వకి. వాళ్ళను ఎప్పుడు కూడా అన్నోన్ ఫ్రెండ్స్ ని యాక్సెప్ట్ చేయడం గానీ అన్నోన్ ఛానల్స్ లో గ్రూప్స్ లో జాయిన్ అవ్వడం గానీ మనకు తెలియని మనకు సంబంధం లేని వాటిలో వెళ్లడం ద్వారా ఇట్లాంటివి ఎక్కువ అవుతాయంటే, అంటే కొందరు ఏదో టైంపాస్ అవుదిలే ఏదో మంచి కంటెంట్ వస్తుంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మంచి కంటెంట్ వస్తుంది అని అందరిని ఆహ్వానించి దాని తర్వాత వాడు చేయాల్సింది స్టార్ట్ చేస్తారు.
0: ఇంకొకటి గమనిస్తుంటాం నరేష్ గారు, ఈ యూట్యూబ్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలలో మనం ఏదైనా ఒకటి వీక్షించినప్పుడు తత్సంబంధమైన ఆడియోలు వీడియోలే మనకి అప్లోడ్ అవుతుంటాయి. దీన్ని బట్టి మనం వీక్షించేది ఇంకెవరైనా గమనిస్తుంటారా?
1: యాక్చువల్ గా ఇది వచ్చేసి కుకీస్ అండి మన సంబంధించి. అంటే ఇప్పుడు మనము ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసేటప్పుడే అది అడుగుద్ది, కెన్ ఐ ట్రాక్ యువర్ యాక్టివిటీ, యాప్ అడుగుద్ది అండి. మీకు తెలియదు, అక్కడ టిక్ మార్క్ ఒక్కటే కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఒక 10 ఐటమ్స్ ఉంటాయి. నేను మీ మైక్రోఫోన్ యాక్సెస్ తీసుకుంటాను, మీరు వేరే యాప్లలో చేసేటువంటి యాక్టివిటీస్ నేను తీసుకుంటాను అని అవన్నీ చెప్పుద్ది. ఒక యాప్ మన మొబైల్లో ఉన్నటువంటి మిగతా 15-20 యాప్స్ తోటి సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అండి, ఇప్పుడు మీరు ఒక వీడియో చూసినప్పుడు దానికి సంబంధించిన వీడియోనే వస్తుంటుంది మీకు. మీరు షాపింగ్ చేసినప్పుడు, మీరు మీ మొబైల్లో షాపింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే మీ మొబైల్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి తోటి బ్రౌజర్లో షాపింగ్ చేసినా కానీ మీరు ఆ షాపింగ్ ని సక్సెస్ఫుల్ గా చేయకపోయినట్టయితే మీరు ఏదైతే ఐటెం చూసారో మీరు ఎక్కడికి వెళ్ళినా అదే ఐటెం కనకూడదు. ఎక్కడికి వెళ్ళినా అలాంటి ఐటెంకి సంబంధించిన యాడే వస్తుంటుంది. ఒక మంచి షూస్ చూసారు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు షూస్ కనిపెడుతూనే ఉంటాయి.
0: అంటే మనం ఏదైతే వీక్షిస్తున్నామో దాని పట్ల ఇంకొక నిఘా నేత్రం ఒకటి మనకు తెలియకుండా ఉందంటారు.
1: నిఘా నేత్రం అని కాదండి, యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఫోన్ లో మనం పర్మిషన్స్ ఇస్తుంటాం. మామూలుగా ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది ఎక్కువ జరుగుతుంటది.
0: ఏదైనా మనం డౌన్లోడ్ చేసుకున్న యాప్ అన్నిటికి ఓకే ఓకే ఓకే కొడుతుంటాం, అయినా దాని వెనకాల ఏమేమి వాళ్ళు మనం యాక్సెస్ తీసుకుంటున్నారో అది మనం గమనించుకో,
1: అది గమనించుకుని ఆ పర్మిషన్స్ లోకి వెళ్ళి ఎప్పుడైనా కానీ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటివి జరగొద్దు అని అంటే మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ అని ఉంటుందండి సెట్టింగ్స్ లో, యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి పర్మిషన్స్ చూసి అసలు ఆ యాప్ ఎలాంటి పర్మిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఒక ఫోటో ఎడిటింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం, దానికి కావాల్సింది ఏంటి యాక్సెస్? మీ ఇమేజెస్ వరకే దానికి యాక్సెస్ కావాలి. అది నీ మైక్రోఫోన్ యాక్సెస్ తీసుకుంటుంది, నీ కెమెరా యాక్సెస్ తీసుకుంటుంది, గ్యాలరీ యాక్సెస్, ఎస్ఎంఎస్ యాక్సెస్, ఫోన్ పే యాక్సెస్, గూగుల్ పే యాక్సెస్, ఈమెయిల్ ఐడి యాక్సెస్, ఎవ్రీథింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ ఈ విధంగానే జరుగుతున్నాయి సార్, ఆన్లైన్ లో వాడు అబ్యూజ్ చేయడము, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. మీరు చూసినట్టయితే ఇట్లాంటి లోన్స్, ఫేక్ లోన్ యాప్ ఫ్రాడ్స్ ఇవన్నీ ఏంటంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఎలాంటి పర్మిషన్ మీరు ఇస్తున్నారు అనే దానిపైనే వాళ్ళు మనని ఆ బాధ తీవ్రత ఉంటుంది. ఇప్పుడు ఏపీకే ఫైల్స్ ద్వారా, అంటే మామూలుగా వాట్సాప్ లో ఫార్వర్డ్ గ్రూప్ ద్వారా వచ్చినటువంటి ఏదైనా యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే వాడు ఎలాంటి పర్మిషన్ తీసుకుంటారో మనకు తెలియదు. సో అది యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేయడానికి వీలు లేదు అన్నప్పుడు అది కొంచెం అబ్యూజివే ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఏదో వాట్సాప్ గ్రూప్ లో, టెలిగ్రామ్ గ్రూప్ లో ఈ జాయిన్ చేపించేసుకుని వాళ్ళు ఏదో చాట్ చేసి మాది వేరే ఆ ప్లేస్ అండి ఈ ప్లేస్ అండి అది ఇది అని ఏదో ఫ్రెండ్లీగా చాట్ చేసి వాళ్ళు ఏదో పంపిస్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉందా అండి ఇది యాప్ చేసుకోండి, లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒక రూపకంగా ఆ యాప్ ను ఆ లింక్ ను మనం క్లిక్ చేసే విధంగా వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అంటే మన ఇంట్రెస్ట్ తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ లో ఇంట్రెస్ట్ ఉందంటే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పంపించి, తర్వాత ఇంకా ఏదో షాపింగ్ ఇంట్రెస్ట్ అంటే ఆఫర్స్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పి, రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఇట్లా ఏదో ఒక రకమైనటువంటి పంపించి ఆ యాప్ ద్వారా ఆ లింక్ ద్వారా మన సమాచారం అంటే మన కాంటాక్ట్స్, మన ఎస్ఎంఎస్ఎస్, మనకు సంబంధించిన డాటా, ఫోటోస్, వీడియోస్ అన్ని వాళ్ళు తీసుకెళ్లిపోతారు. అంటే ఆన్లైన్ వెళ్ళిపోతాయి, మన ఫోన్లోకి వెళ్ళే మనం ఇచ్చిన పర్మిషన్స్ ద్వారా వెళ్ళిపోతుంటాయి.
0: ఒక విధంగా చెప్పాలంటే తెలిసి తెలియక అలాంటి లింకులు క్లిక్ చేసినప్పుడు మనం ఊబిలో కాలు పెట్టినట్టే అలా లోపలికి లాకేస్తుంది టోటల్ గా.
1: వెంటనే మనం ఎప్పటికప్పుడు మన పర్మిషన్స్, మన యాప్స్ ఏమున్నాయి, అవసరం అనవసర యాప్స్ ఎందుకండి మన మొబైల్లో? ఇప్పుడు ఒక యాప్ మనకు ఫోన్ కూడా చెప్తుంటుంది ఈ యాప్ నువ్వు ఒక 2 వారాల నుండి వాడలేదు, నీకు అవసరం లేకపోతే తీసేయని చెప్తూ ఉంటుంది. అన్యూజ్డ్ యాప్స్ అని చెప్పేసి అది చెప్తూ ఉంటుంది. దాన్ని మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ అనేది ఒకప్పుడు ఓన్లీ మాట్లాడుకోవడానికి, ఎస్ఎంఎస్ చూసుకోవడానికి, ఇప్పుడు ప్రతి పనికి ఫోనే.
0: అంతే, ఒక విధంగా చెప్పాలంటే మాయల ఫకీర్ ప్రాణం చేతిలో ఉన్నట్టు ప్రతి ఒక్కటి ప్రాణం ఆండ్రాయిడ్ ఫోన్ లోకి వచ్చేసింది.
1: ఫోన్ లోకి వచ్చేది అంటే ఇప్పుడు అందులోనే ఎర్న్ చేస్తున్నారు, ఫోన్ చూసి ఎర్న్ చేస్తున్నారు. ఇదే ఒక బజ్ పాయింట్ సైబర్ ఫ్రాడ్స్టర్స్ కి. మీరు వర్క్ ఫ్రం హోమ్ చేయాలనుకుంటున్నారా, అయితే మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది ఒక యాడ్స్ రన్ చేయడం. మన ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇక కొందరు మిడిల్ క్లాస్ కానీ వాళ్ళు కానివ్వండి, అరే ఏదో ఒక పని చేసుకుంటే
0: నాలుగు
1: డబ్బులు వస్తాయి కదండి అట్లా అని చెప్పేసి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక కేసు అండి, యాక్చువల్ గా తన ఏంటంటే తన హస్బెండ్ హెల్ప్ చేయాలనుకుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక యాప్ అదేదో తన మొబైల్స్ కి వచ్చింది. ఎందుకంటే అందరు స్మార్ట్ అయిపోయారు కాబట్టి స్మార్ట్ మొబైల్ కి వచ్చింది యాడ్, తనకు తెలియదు. సరేలే మా ఆయనకు నేను హెల్ప్ చేసినట్టుగా ఉంటది అని చెప్పేసి ఎవరికి చెప్పలేదు తను, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి రెస్పాన్స్ ఇచ్చింది. రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత మేడం మీ ఆధార్ కార్డు పంపాలి, మీ దాఖ

0: పంపాలి, ఇది మాది చాలా పెద్ద కంపెనీ, మేము మొత్తం నేవీకి సంబంధించిన యాక్టివిటీస్ చేస్తాము, చాలా కాన్ఫిడెన్షియల్ ఉండాలి మీరు అది ఇదని చెప్పేసి వాడు ఇంకా చాలా కబుర్లు చెప్పేసి ఆ అమ్మాయి దగ్గర అంత ఐడెంటిటీ కార్డ్స్ అవన్నీ తీసేసుకుని తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఏదో లింక్ పంపిస్తాడు మీరు ఇందులో ఉన్న యాక్టివిటీస్ చేసేయాలని. ఏంటి యాక్టివిటీస్ అంటే ఫస్ట్ ఒక కొన్ని ప్రొఫైల్స్ ఇచ్చి వీటికి అందరికి లైక్స్ చేయాలి, అందరికి గుడ్ కమెంట్స్ రాయాలి, ఈ విధంగా చెప్తాడు. దానికి ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తాడు. ఆ విధంగా నమ్మకం కలిగేంత వరకు వారం 10 రోజుల వరకు వాడు ఏదో మనకు 100-500 వరకు ఇస్తూ ఉంటాడు. దాని తర్వాత, మేడం మీరు చాలా బాగా వర్క్ చేస్తున్నారు, మా మేనేజర్ చాలా సాటిస్ఫై అయ్యారు మీ వర్క్ తోటి, మీరు ఈ గ్రూప్ లో జాయిన్ అయినట్టయితే ఇక్కడ ఇలాంటి మనకు ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇట్లా వస్తుంటే మీకు చాలా డబ్బు వస్తుంది అని చెప్పేసి వాళ్ళే చెప్పి వారు మన ఆ విధంగా తీసుకెళ్లిపోవడం. ఫస్ట్ నమ్మకాన్ని కలిగించి తర్వాత తీసుకెళ్లి మోసం చేయడం. ఆ విధంగా ఆ అమ్మాయి ఏదో ఫేక్ లోను దాంట్లో ఇరుక్కొని
1: కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాము, ఎవరికి చెప్పుకోలేక బాధపడి ఆత్మహత్య ప్రయత్నాలు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి.
0: అవునండి.
1: కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహకు లోను కాకుండా ఒక నిమిషం ఆలోచించి అటు ISCA వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ గానీ, లేదంటే సమీప పోలీస్ స్టేషన్ గానీ, లేదంటే ఈ cybercrime.gov.in గనక మీరు లాగిన్ అయ్యి కంప్లైంట్ చేసినట్లయితే మొట్టమొదటగా ఫర్దర్ డామేజ్ ని అరెస్ట్ చేయడం అవుతుంది, తర్వాత వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవడానికి కూడా మనము కార్యోన్ముఖం చేసినట్టు అవుతుంది.
0: అవునండి. ఇప్పుడు ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్టర్స్ నంబర్స్ కాల్స్ చాలా మందికి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. చాలా మందికి ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ అయిన వాళ్ళు ఏంటంటే కట్ చేస్తుంటారు. సరే, ఇప్పుడు వాళ్ళకు ఉంటుంది, అరే నేనైతే నాకు తెలిసి నేను కట్ చేశాను, మరి ఎవరైనా మోసపోతారు, వీడు ఇంకా ఇట్లా నా వాళ్ళకి అమ్మాయిలకు కాల్స్ చేస్తాడు, మరి వీళ్ళని మోసపోకుండా ఏ విధంగా కాపాడాలనే ఉద్దేశము మన శ్రోతలందరికీ వస్తూ ఉంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ, దీనికోసం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చక్షు అనే ఒక యాప్, చక్షు ఏంటంటే ఈ యాప్ లో మన ఈ వెబ్సైట్ లో చక్షు అని మనం గూగుల్లో టైప్ చేసి దానికి సంబంధించి మన ISCA యూట్యూబ్ ఛానల్లో మన ISCA అన్ని వెబ్సైట్ ISCA.gov.in వెళ్ళి చూసినట్టయితే అక్కడ చాలా మన సోషల్ మీడియా ఛానల్స్ లో అన్నిట్లలో మేము కొత్త కొత్తగా ఏ విధంగా మనల్ని మనం కాపాడుకునే విధానాలు చాలా చెప్తుంటాం. ఈ చక్షు అనే యాప్ వెబ్సైట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి ఫ్రాడ్ కాల్స్ అన్ని అక్కడ రిపోర్ట్ చేయొచ్చు. గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక డేటాబేస్ క్రియేట్ చేయడం. ఫ్రాడ్ లాంటి కాల్స్ అన్నింటినీ మనం కనుక గవర్నమెంట్ కి చెప్పినట్టయితే వాళ్ళు ఒక డేటాబేస్ క్రియేట్ చేసి చాలా మందిని ఇప్పుడు దానివల్ల వేరే వాళ్ళు సేవ్ అవుతారు. ఎందుకంటే అక్కడ ఫ్లాగ్ వస్తుంటది, ఫ్రాడ్లెంట్ మైట్ బి, ఫ్రాడ్లెంట్ మైట్ బి అంటే మోసపూరిత కాల్ కావచ్చు, మీరు ఆలోచించండి అని చెప్పి మనకు ఒక మైండ్ లో ఒక సెకండ్ లో ఆలోచిస్తాం.
1: ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా ఇలాంటి ఫ్రాడ్లెంట్ కాల్స్ కానీ ఫ్రాడ్లెంట్ రిపోర్ట్ రిపోర్ట్ చేసినట్లయితే
0: చక్షు అనే యాప్ లో రిపోర్ట్ చేయాలండి.
1: చక్షు యాప్ లో కనుక రిపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు వాటి డేటాబేస్ మెయింటైన్ చేసుకుని అలాంటి వాళ్ళ నుంచి వచ్చే కాల్స్ ని ముందే అలర్ట్ చేసి మనకు ఒక సెకండ్ థాట్ అంటే ఇది తప్పు అనే భావన కలిగించే ప్రయత్నం చేస్తారు.
0: అవునండి.
1: నరేష్ గారు, చట్టపరంగా మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏ రకమైన పనిష్మెంట్ వాళ్ళ పట్ల ఇవ్వడం జరుగుతుందంటారు?
0: అంటే ఫస్ట్ ఇప్పుడు మనం కంప్లైంట్ ఇస్తాం, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా ప్రూఫ్స్ అనేది మనం ఇవ్వాలి, అది నిర్ధారణ అవ్వాలి. నిర్ధారణ వచ్చిన తర్వాత తప్పకుండా ఎవరైతే కల్పెట్టు ఉంటాడో వాళ్ళకు శిక్ష పడుద్ది, వాళ్ళు అనుభవించాల్సిందే.
1: కాబట్టి నా రూమ్ లో నేనుండి నేను ఏమన్నా చేయగలను అన్న భావనలోంచి బయటికి రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆన్లైన్ లో రికార్డ్ అవుతుంది, అది ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారము ఒక ఎవిడెన్స్ గా కూడా అంగీకరించి వాళ్ళ పట్ల చర్యలు తీసుకునే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి సైబర్ స్టాకింగ్ బారిన పడేటట్లయితే ఖచ్చితంగా 1930 గానీ, లేదంటే cybercrime.gov.in గానీ, లేదంటే కనీసం ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే 1800-425-6235 ISCA వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్ కోసం గైడెన్స్ కోసం ఫోన్ చేయొచ్చు. అలా చేసినట్లయితే ఖచ్చితంగా వారి పట్ల చర్యను తీసుకోవడానికి మొదటి అడుగుగా మన వంతు మనం చేసినట్టు అవుతుంది. అలాగే ఎవరైనా ఇలాంటి సైబర్ స్టాకింగ్ బారిన పడినట్లయితే కూడా మనకు కాదులే అనుకోకుండా వాళ్ళను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం మనందరి పట్ల బాధ్యత ఉంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు నరేష్ గారు. నమస్కారం.
0: థాంక్యూ.

మీరింతవరకు ఇది మన చట్టం సీడాక్ ఐఎస్ఈఏ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఈ నరేష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026 లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 7:31 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో సరదా సాయంత్రం.

0: ఈరోజు రాత్రి 8:30 ఏకచిత్ర గీతాల్లో గీతాంజలి చిత్రపాటలు, ఈ చిత్రం నుండి ఉన్న అన్ని పాటలు విశేషాలు మీకోసం 8:30 నుండి 9:15 వరకు మన ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: సరదా సాయంత్రం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియోనిస్తం పద్మిని. ఈ గంట సేపు సరదా సరదా కబుర్లు చెప్పుకుంటూ కొన్ని ప్రశ్నలు నేను అడిగితే మీకు తెలిసిన సమాధానాలు హెల్లో వివిధ్ భారతి @gmail.com మెసేజ్ చేయండి, మెయిల్ చేయండి. మరి బోలెడని కబుర్లు, బోలెడని ప్రశ్నలు, సమాధానాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ వినాలంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సరదా సాయంత్రంలో ఒక ఫస్ట్ గా ఒక తీపి కబుర్తో మొదలు పెడతాం ఈ కార్యక్రమాన్ని. మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చుట్టూ చూస్తే కనీసం ఒక 10లో ఒక 6-7 వస్తువులైనా ప్లాస్టిక్ వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. మరి దీనివల్ల పర్యావరణానికి ఎంతో ముప్పు కలుగుతుంది. దీన్ని తగ్గించడానికి మన తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం దేవ్నగర్ గ్రామ సర్పంచ్ వారు ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. అదేంటో తెలుసా? మీరు ప్లాస్టిక్ ఇస్తే మేము చక్కెర ఇస్తామంటున్నారు. అవునా? ఏంటిది, ఇదేదో గమ్మత్తుగా ఉందే. మరి ఆ సంగతి ఏంటో చెప్తాను. ముందుగా మీ అందరికీ ఒక ప్రశ్న. ఈ ప్రశ్న ఏంటంటే, ఈరోజు నటి మంచు లక్ష్మి గారి పుట్టినరోజు. వారికి సంబంధించి ఈ ప్రశ్న. ఉత్తమ ప్రతి నాయకురాలిగా నంది పురస్కారం అందుకున్న చిత్రం ఏది? మంచు లక్ష్మి గారు ఉత్తమ ప్రతి నాయకురాలిగా నంది పురస్కారం అందుకున్న చిత్రం ఏది? మరి మీకు సమాధానం తెలిస్తే hellovividhbaratihyd@gmail.com hellovividbharati.hyd@gmail.com ఈ మెయిల్ ఐడికి మీరు సందేశం పంపించండి. మరి ఆ సంగతి ఏంటో, ప్లాస్టిక్ ఇస్తే చక్కెరిస్తానంటున్నారు, ఆ సంగతి ఏంటో చెప్తాను. మీరు సమాధానం పంపించండి. ఒక మంచి పాట వస్తుంది. ఈ పాట తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సరదా సాయంత్రం వింటున్నారు. మరి మంచి హుషారైన పాట వినేశాం కదా. సాయంకాలం సాగర తీరమంటూ ఛాలెంజ్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జానకమ్మ ఆలపించారు. సంగీతం ఇళయరాజా. మరి నేను ఇందాకలు అడిగిన ప్రశ్నకి చాలామంది సమాధానాలు పంపిస్తున్నారు. పంపించండి, ఇంకా ఎవరు పంపిస్తున్నారో మీకు ఆ విషయం ఏంటో చెప్తాను.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

0: ఎంతో ఉత్సాహంగా బోలెడన్ని సమాధానాలు పంపిస్తున్నారు మెయిల్స్ ద్వారా. మరి ఎవరెవరు పంపిస్తున్నారో వాళ్ళందరి పేర్లు కూడా చెప్తాను. కానీ ముందు నేను ఇందాక మీకు చెప్పాను కదా, మరి తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఒక వినూత్నమైన ఆలోచన చేశారు దేవ్నగర్ గ్రామ సర్పంచ్ మరియు ఆ పంచాయతీ వాళ్ళందరూ అన్నాను. అది ఏంటంటే వాళ్ళు ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. గ్రామస్తులు ఎవరైనా 1 కిలో ప్లాస్టిక్ కవర్లు సేకరించి గ్రామ పంచాయతీకి అప్పగిస్తే వారికి 1 కిలో చక్కెర ఉచితంగా ఇస్తామని చెప్పారట. ఇంకా గ్రామస్తులు పండగ చేసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళలో మంచి స్పందన వచ్చింది అంటున్నారు కూడా ఈ గ్రామ పంచాయతీ వాళ్ళందరూ. ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ని రోడ్డు మీద పడేయకుండా ఎక్కడో చెత్తలో వేయకుండా జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టి తీసుకెళ్లి గ్రామ పంచాయతీకి ఇస్తే వాళ్ళు 1 కిలో ప్లాస్టిక్ కవర్లకి 1 కిలో చక్కెర ఇస్తున్నారట. ఈ తీపి కబురు చాలా బాగుందంటున్నారు గ్రామస్తులందరూ. ప్లాస్టిక్ రహిత గ్రామం వైపు అడుగులు వేయాలనే వీరి ఆలోచన నిజంగా ప్రశంసించాల్సిందే. మరి మీ ఊళ్ళో కూడా ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే నాకు ఈమెయిల్ చేయండి, మాట్లాడుకుందాం. ఇక ప్రశ్నకి ప్రశ్న సమాధానం అనుకున్నాం కదా, మరి ప్రశ్న అడిగాను నేను ఏంటంటే ఈరోజు నటి మంచులక్ష్మి గారి పుట్టినరోజు, వారికి సంబంధించి ఉత్తమ ప్రతి నాయకురాలిగా నంది పురస్కారం, మంచులక్ష్మి గారు నంది పురస్కారం అందుకున్న చిత్రం ఏది అని అడిగాను. చాలామంది శ్రోతలు వండర్ఫుల్గా స్పందించి రాశారు. ముందు ఎవరెవరు సరైన సమాధానాలు పంపించారో వాళ్ళ పేర్లు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్తా గారు, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత సంతోష్ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే ప్రొద్దుటూరు కడప నుండి దస్తగిరి సంధ్య, గోధుమగొండ గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, ఇక ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా గారు, గోదావరి గుప్తా గారు, పంతాడి శ్రీనివాసరావు గారు కోనసీమ జిల్లా మోరుపల్లి నుండి, జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి పంపించారు, ఇంకా చాలామంది పంపించారు. ఎవరెవరంటే నిజామాబాద్ నుండి మురహరి యశోద పంపించారు, జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుండి సరైన సమాధానం పంపించారు, సేర్ల వెంకటేష్ గారు పంపించారు, మనకి సుగుణ రామ్ప్రసాద్ రామ్ చరణ్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ గజ్వేల్ నుండి పంపించారు. మరి రైట్ ఆన్సర్ ఏంటో చెప్పాలి కదా, చెప్పేస్తా. ఇంకొక సమాధానం కూడా వచ్చింది మనకి, ఎవరు రాశారంటే గిరిజ గారు ములకల్పల్లి నుండి సరైన సమాధానం పంపించారు. ఇంకా చాలామంది మెయిల్స్ పంపిస్తున్నారు, మరి వెయిట్ చేద్దామా, సమాధానం రివీల్ చేసేసుకుందామా? సరే, మరి ఉత్తమ ప్రతి నాయకురాలిగా మంచు లక్ష్మి గారు నంది పురస్కారం అందుకున్న చిత్రం 2011 సంవత్సరంలో అనగనగా ఒక ధీరుడు ఏరేంద్రి పాత్రలో ఆమె నటించిన నటనకు గాను ఈ నంది పురస్కారం అందుకున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఒక గమ్మత్తైన విషయం ఉంది, అదేం చెప్పనా, 3 లెజెండ్స్ నటవారసులు నటించారు ఈ సినిమాలో. కె రాఘవేంద్రరావు గారి అబ్బాయి అయిన ప్రకాష్ దీనికి దర్శకులు, మోహన్ బాబు అమ్మాయి అయిన మంచులక్ష్మి, అలాగే కమల్ హాసన్ గారి అమ్మాయి అయిన శృతి హాసన్ కూడా దీంట్లో నటించారు. అదనమాట సరదా సాయంత్రంలో మొదటి ప్రశ్న. మరి ఇంకా బోలెడన్ని వండర్ఫుల్ ప్రశ్నలు ఉన్నాయి, సిద్ధమైపోండి నాకు మెయిల్ చేయడానికి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

సరదా సాయంత్రం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. ఈరోజు అక్టోబర్ 8వ తారీఖు కదా. అక్టోబర్ 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ అంటే జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు జరుపుకుంటున్నాం మన దేశమంతా. అటవీ ప్రాంతాలను కాపాడడం, వన్యప్రాణుల రక్షణ, జీవ వైవిధ్యం పట్ల అవగాహన పెంచడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి సంబంధించి ఒక ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటి జాతీయ నేషనల్ పార్క్ అంటే నేషనల్ పార్క్ జాతీయ పార్క్ ఏది? ప్రశ్న మరొకసారి, భారతదేశంలో మొట్టమొదటి వన్యప్రాణుల జాతీయ పార్క్ ఏది? మీకు సమాధానం తెలిస్తే హెల్లో వివిధ్ భారతి @hyd@gmail.com ఈమెయిల్కి మీ మెయిల్ పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కూలీ నెంబర్ 1 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర అలపించిన ఆ బ్యూటిఫుల్ పాట విన్నారు కదా. మరి సరిత, సాయంత్రంలో నేను రెండవ ప్రశ్నగా అడిగాను భారతదేశంలోనే మొట్టమొదటి వన్యప్రాణుల జాతీయ పార్క్ ఎక్కడుంది అని. చాలామంది శ్రోతలు మనకి మెయిల్స్ పంపిస్తున్నారు, వెయిట్ చేద్దాం, ఇంకొక నిమిషం వెయిట్ చేసి చూద్దాము. ఇంకా చాలామంది పంపిస్తూనే ఉన్నారు, ఎంతో ఉత్సాహంగా పంపిస్తున్నారు. సో

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: సరదా సాయంత్రం.

0: ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: సరదా సాయంత్రం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మనితో. మరి సరదా సాయంత్రంలో నేను 2వ ప్రశ్న, వన్యప్రాణివా మా వారోత్సవాలు జరుపుకుంటున్నాం 2 నుండి 8 వరకు, దానికి సంబంధించి ఒక ప్రశ్న అడిగాను. భారతదేశంలోనే మొట్టమొదటి జాతీయ వన్యప్రాణుల పార్క్ ఎక్కడుంది అని శ్రోతలందరూ సరైన సమాధానాలు పంపించారు, ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందు అసలు ఎవరు సరైన సమాధానాలు పంపించారో చూద్దాము. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి నుండి పంపించారు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత గారు మరియు వారి కుటుంబ సభ్యులు, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, ఇంకా గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు, కోనసీమ జిల్లా మోరిపల్లి నుండి పంతాడు శ్రీనివాసరావు గారు, బుచ్చయ్య గారు తరాలపల్లి నుండి పంపించారు, ఇంకా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్ శ్యామల మరియు వారి కుటుంబ సభ్యులు, మురహరి యశోద నిజామాబాద్ నుండి పంపించారు. ఇంకా ఎవరు పంపించారంటే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త గారు మరియు వారి స్నేహ బృందం అందరూ పంపించారు. మరి నిజామాబాద్ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా గారు, గోదావరి గుప్తా గారు కూడా పంపించారు. వీరందరూ పంపించిన సరైన సమాధానం ఏంటో తెలుసా? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఉత్తరాఖండ్లో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ భారతదేశంలోనే మొదటి జాతీయ పార్క్. 1936 హేలీ నేషనల్ పార్క్గా స్థాపించబడింది. మరి ఆ పార్క్ సరే, మన రాష్ట్రంలో ఉన్న పార్కుల సంగతి ఏంటి? తెలంగాణలో కూడా 2 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి, 7 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, 3 జాతీయ పార్కులు ఉన్నాయి. అయితే టైగర్ రిజర్వ్కి ఆ విషయం చెప్పుకుంటే 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయన్నాను కదా. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నల్లమల కొండల్లో విస్తరించి ఉంది. భారతదేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రంలో ఇది ఒకటి. ఇక్కడ పులులు, చిరుత పులులు, అడవి కుక్కలు ఇవన్నీ ఉంటాయి. ఇక 2వ టైగర్ రిజర్వ్ ఏంటో తెలుసా? కవాల్. కవాల్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలో విస్తరించి ఉంది. అడవి పులులు, చిరుతలతో పాటు అరుదైన పక్షులకు ప్రసిద్ధి. అన్నిటికన్నా ఒక విషయం మనం తప్పకుండా చెప్పుకోవాలి, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ఏటూరు నాగారావు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన సంరక్షణ కేంద్రం. 1952-53 మధ్యకాలంలో ఏర్పాటు చేశారట. ఇది ఎంత విస్తీర్ణంలో ఉంటుందో ఊహించగలరా? 812 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంటుందిట ఈ ఏటూరు నాగారం. బాగుంది కదా. మరి సరదా సాయంత్రంలో ఇంకా బోలెడన్ని సంగతులు ఉన్నాయి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ధర్మక్షేత్రం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు. ఇందాక నేను అడిగిన ప్రశ్నకి దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప నుండి సరైన సమాధానాలు పంపించారు. మరి మీ ఊళ్ళో కూడా ప్లాస్టిక్ తీసుకొని ఏమైనా ఇస్తారా అంటే, మనకి బండారు త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం నుంచి రాస్తున్నారు, ప్లాస్టిక్ వస్తువులు తీసుకొని మాకు ఉల్లిపాయలు ఇస్తారమ్మా అంటున్నారు. చాలా బాగుందండి ఈ ఆలోచన కూడా. మరి ప్లాస్టిక్ని ఎక్కడ పెడితే అక్కడ పడేయకండి, జాగ్రత్తగా దాచిపెట్టండి. ఇలాంటివి ఏదైనా ప్లాస్టిక్ ఇచ్చి ఏదైనా వస్తువు మనం తీసుకోవడం అంటే మనం కూడా పర్యావరణానికి హితం చేసిన వాళ్ళం అవుతాం. స్టూడియో క్లబ్ల సమయం 8 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు. తిరిగి సరదా సాయంత్రాన్ని కంటిన్యూ చేద్దాం 8 గంటల 3 నిమిషాల నుండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జీఎస్టీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కామర్స్లో విక్రయించే చిరు వ్యాపారులకు నిబంధనలు సులభతరం చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఓటు కోసం 488,417 దరఖాస్తులు వచ్చాయని సీఈఓ కార్యాలయం తెలిపింది. చిరునామా ఇతర వివరాల మార్పుల కోసం 504,782 దరఖాస్తులు, ఓటు తొలగింపు కోసం 24,323 ఫారం 7లు నమోదైనట్లు వెల్లడించింది. ప్రజాస్వామ్య వ్యవస్థల అధ్యయనం ద్వారా పార్లమెంటరీ విధానాలపై మరింత అవగాహన పెంపొందించుకోవచ్చని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారం ప్రజాప్రతినిధుల బాధ్యత అని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమాచారాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల వివరాలన్నీ ఒకే డిజిటల్ వేదికపై అందుబాటులోకి తేవాలని సూచించారు. బీఎస్ఎన్ఎల్ 164వ విడత ఫ్యాన్సీ మొబైల్ నెంబర్ల ఈ వేలాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు eauction.bsnl.co.in వెబ్సైట్లో ఉచితంగా నమోదు చేసుకుని వేలంలో పాల్గొచ్చానని తెలిపింది. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 2026-27 సంవత్సరానికి పథకం కోసం 147,99,00,000 రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, ఇండీ కూటమి రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల సవరణను తప్పుపట్టడం సరికాదన్నారు. మీడియా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలంగాణ రాష్ట మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచించారు. నిర్మల్లో ఈరోజు 2 రోజుల జర్నలిస్టుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్లో 37, భద్రాచలం, మహబూబ్ నగర్లో 36.2 డిగ్రీలు, హైదరాబాద్లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, వడ్డీ రేట్ల భయాలతో స్టాక్ మార్కెట్ ఇవాళ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ 1045 పాయింట్ల నష్టంతో 71,593 వద్ద ముగిసింది. నిఫ్టీ 371 పాయింట్లు క్షీణించి 22,231 వద్ద ముగిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@AIRnews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 8:04 దాటి 43 సెకండ్లు.

ఈరోజు రాత్రి 8:30 నుండి 9:15 వరకు ఏకచిత్ర గీతాల్లో మనం వినబోతున్నాం గీతాంజలి చిత్రం నుండి పాటలు మరియు కొన్ని విశేషాలు. మరి వినాలంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. సరదా సాయంత్రం వింటున్నారు మీ రేడియో నిస్తం పద్మినితో. మరి మీ అందరి కోసం ఇంకొక మంచి ప్రశ్న సిద్ధంగా ఉంది. ప్రశ్న ఏంటంటే, మన దేశ ప్రస్తుత మహిళా క్రికెట్ కెప్టెన్ ఎవరు? ప్రశ్న మరొకసారి, మన దేశ ప్రస్తుత మహిళా క్రికెట్ కెప్టెన్ ఎవరు? మీకు సమాధానం తెలిస్తే హలో వివిద్ భారతి @gmail.com ఈమెయిల్ ఐడికి మీ సమాధానాన్ని మెయిల్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శివ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా. సరదా సాయంత్రం వింటున్నారు. స్టూడియోలో టైం పరిగెట్టేస్తోంది. 8:10 దాటి 30 సెకండ్లు అయిపోయింది. మరి నేను సరదా సాయంత్రంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, మన దేశ ప్రస్తుత మహిళా క్రికెట్ కెప్టెన్ ఎవరు అని. చాలామంది సరైన సమాధానాలు పంపిస్తున్నారు. మరి కాసేపు వెయిట్ చేద్దాం. ఈ లోపల ఒక వైరల్ ట్రెండింగ్ న్యూస్ ఇప్పుడు జరుగుతోంది, దాని గురించి మాట్లాడుకుందాం. గత 2 రోజులుగా బాగా వైరల్ అవుతున్న విషయం ఇది, మీరందరూ కూడా చూసే ఉంటారు. ఏంటంటే, గెలవాలనుకున్న సంకల్పం పట్టుదల ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని నిరూపించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కవితా మహతో అనే ఒక శక్తిశీలి. ఎవరైనా పరిగెట్టాలన్నా, లేకపోతే ఒక మంచి రన్కి వెళ్ళాలన్నా, ఫిట్నెస్ టెస్ట్కి వెళ్ళాలన్నా ఏం చేస్తారు? చకచక షూస్ వేసుకుంటారు, మంచి ట్రాక్ సూట్ వేసుకుంటారు, పరిగెడతారు కదా. కానీ పేదరికం విక్రిస్తున్న ఎలాగైనా పరుగు పందెం పూర్తి

పూర్తి చేయాలనే ఒకే ఒక ప్రయత్నంతో కనీసం చెప్పులు కూడా లేకుండా చీర కట్టుకొని కేవలం 6 నిమిషాల్లో 1600 మీటర్ల పరుగుపందెం పూర్తి చేసి నిరూపించారు 27 సంవత్సరాల కవిత. మరి ఏంటి ఆవిడ వెనుకున్న ఆ సంగతులేంటి, అసలు ఏంటి ఆవిడ గురించి, ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం మన సరదా సాయంత్రంలో. మరి చాలామంది ప్రశ్నలకి సరైన సమాధానాలు పంపించేశారు, ఎవరెవరు పంపించారో చూద్దాం. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి, బండి కృష్ణగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు కీసర్ మండలం గోధుమకుంట గ్రామం నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపొలం నుండి పంపించారు, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, రామ్ చరణ్, సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు, గిరిజ గారు ములకల్పల్లి నుండి మనకి బ్యాట్ సింబల్ వేసి కూడా పంపించారు, ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి మనకు సరైన సమాధానం పంపించారు, ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా గారు, గోదావరి గుప్తా గారు మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి పండార్ త్రిమూర్తుల గుప్తా గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా సరైన సమాధానం పంపించారు. ఇంతకీ సరైన సమాధానం ఏంటో తెలుసా? స్మృతి మందన్న, ప్రస్తుత కెప్టెన్ స్మృతి మందన్న గారు మన భారతదేశ మహిళా క్రికెట్ కెప్టెన్గా ఉన్నారు. మరి ఇంతకీ ఈ కవిత మహతో సంగతి ఏంటి, ఆవిడ వెనుకున్న చాలా విశేషాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఒకే ఒక్కడు చిత్రానికి శంకర్ మహదేవన్, కవితా సుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన ఏఎం రత్నం, శ్రీగణేష్. సరదా సాయంత్రం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 8:18 దాటి 30 సెకండ్లు. ఇందాకలా నేను అడిగిన ప్రశ్నకి ఇంకొంతమంది శ్రోతలు మనకు సందేశాలు పంపించారు. వారెవరంటే మురహరి యశోద గారు నిజామాబాద్ నుండి పంపించారు, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, బుచ్చయ్య గారు తరాలపల్లి నుండి పంపించారు, అలాగే హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణం గారు కూడా సరైన సమాధానం పంపించారు. మీ అందరికీ కూడా మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. ఎంతో ఓపిక, చక్కగా ఈమెయిల్లో మీ సమాధానాలు పంపిస్తూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు మన సరదా సాయంత్రంలో. మరి ఇందాకల కవిత గారి గురించి, ఏం విషయం వైరల్ అయిన విషయం గురించి చెప్తానన్నాను కదా, కడు పేదరికం. 3 సంవత్సరాల క్రితం భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలు అత్తమామలు పోషించడానికి ఇటుక బట్టిలో పనిచేసేవారు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని హోంగార్డ్ ఉద్యోగ నియామకాల పరీక్షల కోసం నిర్వహించిన ఆ పరుగు పందెంలో 1600 మీటర్ల ట్రయల్లో ఎలాంటి రన్నింగ్ షూస్ లేకుండా, స్పోర్ట్స్ డ్రెస్ లేదు, చిరిగిన చీరతో, చెప్పులు లేకుండా కేవలం 10 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన రికార్డ్ని ఆవిడ కేవలం 6 నిమిషాల్లోనే పూర్తి చేసి చూపించారు. ఈ వీడియో చాలా ఎక్కువగా వైరల్ అవుతోంది గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో. ఇదంతా మనం చూస్తే మనకు ఒకటి అనిపిస్తుంది, ఆమె పట్టుదలకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు, కానీ దాని వెనుకున్న ఆవిడ సంకల్పం, నేను ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే సంకల్పం చూసి అందరూ సాహో అంటున్నారు, సెల్యూట్ చేస్తున్నారు. త్వరలోనే ఆమె అనుకున్న ఉద్యోగం సాధించాలని అందరూ అభినందనల వెల్లువ తెలియజేస్తున్నారు కవిత గారికి.

0: వకీల్ సాబ్ చిత్రానికి సిద్ శ్రీరామ్ అలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. సరదా సాయంత్రం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 8:24 దాటి 18 సెకండ్లు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 MHz పై.
2: మీట్ ద స్టార్
0: సరదా సాయంత్రం వింటున్నారు. మరి ఇందాకల కవిత గారు అలాగా 10 నిమిషాల్లో పరిగెట్టాల్సిన 6 నిమిషాల్లోనే పరిగెట్టి ఒక రికార్డుని సాధించారని చెప్పాను కదా. మరి భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన మహిళా రన్నర్ ఎవరో తెలుసా? కేవలం 11.17 సెకండ్లలో 100 మీటర్ల పరుగుతో జాతీయ రికార్డు హోల్డర్ ఆవిడే ద్యుతి చంద్. జూన్ 21, 2021 పాటియాలాలో జరిగిన ఇండియన్ గ్రాండ్ పిక్స్ 4లో ఈ రికార్డు స్థాపించారు ద్యుతి. ఎంత గొప్ప విషయం ఊహించండి, 100 మీటర్లని 11.17 సెకండ్లలో. అసలు ఆ రికార్డు ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎవరూ ఛేదించలేదుట. ఇంటర్నేషనల్గా అయితే రికార్డు ఉంది. ఒక మహిళ ఎవరో 10.7 సెకండ్స్లోనో ఎంతో నాకు సరిగ్గా గుర్తులేదు, ప్రపంచ రికార్డు ఉంది కానీ మన భారతదేశంలో అయితే రికార్డు లేదు. ఈ రికార్డు నెలకొల్పింది కేవలం ద్యుతి చంద్. మరి ఇది ఇవాళ సరదా సాయంత్రం. సరదా సరదాగా హాయిగా మంచి మంచి కబుర్లు, పాటలు, ఎన్నో సంగతులు, ప్రశ్నలు, సమాధానాలతో గడిచిపోయింది కదా. రోజు ఇలాగే సరదా సాయంత్రం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనండి. మీ జవాబుల్ని అంతే ఉత్సాహంగా పంపించండి. అందరికీ పేరు పేరున అనేకానేక ధన్యవాదాలు అంటోంది మీ రేడియోనిస్తం పద్మిని. మరి 8:30 మీ

0: ఫిట్నెస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 8:31 దాటి 20 సెకండ్లు అవుతోంది.

చిత్ర గీతాలుకి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఈరోజు 1989 విడుదలైన ఒక ప్రేమ కథ, ఒక అద్భుతమైన క్లాసిక్ అనొచ్చు, గీతాంజలి చిత్ర గీతాలు వింటారు. దర్శకులు మణిరత్నం అందించిన ఒక అందమైన ప్రేమ కథ గీతాంజలి. ఇద్దరు ప్రేమికుల గుండె చప్పుడు. ప్రకాష్గా హీరో నాగార్జున, గీతాంజలిగా గిరిజా శెట్టర్ నటించారు ఈ గీతాంజలి చిత్రంలో. మైస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం, రాజశ్రీ గారి సంభాషణలు, వేటూరి సుందరరామూర్తి గారి అత్యద్భుతమైన రచన పాటలు, ఇక పిసి శ్రీరామ్ గారి ఫ్యాసినేటింగ్ ఫోటోగ్రఫీ ఈ సినిమాని ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ లవ్ స్టోరీగా నిలబెట్టాయి. మరి ఆ చిత్రగీతాలు మీ అందరి కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

టక టక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం, అగడ రగడ రగడం తుండేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరణ మరణ జననం రానీరా, మరణ మరణ మరణం నింకేస్తాం, భగల భగల గరణం మా పిలుపే ఢమరుకం.

బాలసుబ్రహ్మణ్యం గారు బృందం కలిసి ఆలపించిన పాట విన్నారు కదా. ఈ పాట మొత్తం ఫ్లడ్ లైట్స్లో, మారుతి సుజుకి వ్యాన్లో ఫ్లడ్ లైట్స్లో చిత్రీకరించారు. ఏక చిత్రగీతాలు వింటున్నారు, గీతాంజలి చిత్రగీతాలు వింటున్నారు. ప్రకాష్ ఒక సాధారణ యువకుడు, కాలేజ్ చదువు పూర్తి చేసుకొని ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఈ పాట వస్తుంది సినిమాలో. ఆ రాత్రి ఒక చిన్న రోడ్డు ప్రమాదం జరుగుతుంది. హాస్పిటల్లో టెస్టులు, డాక్టర్లు చెప్పిన మాటలు. ప్రకాష్ చాలా చలించిపోతాడు. ఏంటంటే, ప్రకాష్కి నయం చేయలేని ఒక క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు తెలుస్తుంది డాక్టర్ ద్వారా. కేవలం 6 నెలల సమయం ఉంది అంటారు వైద్యులు. ప్రకాష్ మనసులో 2 భావాలు, బాధ, ఆశ. చనిపోతాననే బాధ లేదు, కాకపోతే మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనే ఆశతో ఊటీలో ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్తాడు. అక్కడ గీతాంజలి హీరోయిన్ అక్కడ ఉంటుంది గీతగా. మరి తర్వాత బోలెడని సినిమా విశేషాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఎప్పుడు నవ్వుతూ పాడుతూ తన చెల్లెళ్ళు, నాయనమ్మ, ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఆట పట్టిస్తూ సంతోషంగా ఉండే అమ్మాయి గీత. మరి ఆ తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం. చల్లంత కవ్వింత కావాలిలే పాటొస్తోంది, వినేసేయండి.

గీతాంజలి ఏకచిత్ర గీతాలు వింటున్నారు. మనం గమనిస్తే హీరో ఇంట్రడక్షన్ పాటకి, హీరోయిన్ ఇంట్రడక్షన్ పాటకి ఎంత వైవిధ్యం ఉంటుందో. చాలా వైవిధ్యాన్ని చూపించారు దర్శకులు మణిరత్నం గారు. ఇక హీరోయిన్ గీతాంజలి గురించి చెప్పుకున్నాం కదా. ప్రకాష్ ఊటీ తన గెస్ట్ హౌస్కి వచ్చేస్తాడు. ప్రకాష్ ఏకాంతంగా గడపాలని అనుకుని ఊటీ వారి గెస్ట్ హౌస్కి వెళ్ళి ప్రకృతిలో, ఊటీలో ఉండే మబ్బుల్లో మైమర్చి హాయిగా ఏకాంతంగా పాడుకుంటూ ఉంటాడు. అందరినీ ఆట పట్టించే గీత తన చెల్లెలతో పాటు ప్రకాష్ని కూడా ఆట పట్టిస్తూ ఉంటుంది. హాయిగా పాట పాడుతూ ఉంటే వెనక నుంచి వెళ్ళి గీత కూడా ప్రకాష్ని ఆట పట్టిస్తూ ఉంటుంది. మరి ఆ పాట వినేద్దామా?

చెవుల్లో అమృతం పోసినట్టుంటుంది బాలుగారి గొంతు. ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎప్పుడు విన్నా మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది ఇలాంటి పాట. ఇక ఏకచిత్ర గీతాలు వింటున్నారు, గీతాంజలి చిత్ర పాటలు వింటున్నారు. దర్శకులు మణిరత్నం గారు గీత, హీరోయిన్ గీత క్యారెక్టర్ని ఎంతో అల్లరిగా సంతోషంగా ఉన్నట్టు చూపిస్తారు. తుళ్ళుతూ ఆడిపాడే అమ్మాయి గీత ఒకసారి మార్కెట్లో కలిసిన ఒక అబ్బాయిని చర్చి దగ్గర కలవమని చెప్పి దెయ్యంలా వేషం వేసుకొని భయపడుతుంది. అచ్చం అలాగే ప్రకాష్తో కూడా చేయాలని అనుకుంటుంది. కాకపోతే ఇదంతా ముందే తెలుసుకున్న ప్రకాష్ ఏం చేస్తారు, తను కూడా ఒక రకమైన వైవిధ్యమైన వేషం వేసుకొని గీతాంజలిని రివర్స్లో భయపడతాడు. కానీ ఎక్కడో ఈ పాట అయిపోయిన ఆఖరి లైన్లోని గీత అంటే ఇష్టం మొదలవుతుంది ప్రకాష్కి. మరి ఆ భయపెట్టిన పాట మీ అందరికోసం.

ఏకచిత్ర గీతాలు వింటున్నారు. గీతాంజలి సినిమా నుండి పాటలు వింటున్నాం. వేటూరి సుందరామూర్తి గారు ఛందస్తో చమత్కారాలే చేసేశారు ఈ పాటలో. అప్పట్లో చిన్నపిల్లలు భయపడేవారట, ఈ పాట వస్తే, ఈ పాట ఆ మ్యూజిక్ వింటేనే భయపడేవారట. అలాంటి పాట ఇది. ఇక కొన్ని సంఘటనల తర్వాత ప్రకాష్, గీతాంజలి మీ ఒకరికొకరు ఇష్టపడడం మొదలెడతారు, ప్రేమలో పడతారు. ఆమె జీవితాన్ని ఎంజాయ్ చేసే తీరు ప్రకాష్కి చాలా నచ్చుతుంది. వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఎంత అందంగా చిత్రీకరించి చూపించారు మణిరత్నం గారు. ఇద్దరు ఊటీ మబ్బుల్లో ఆ దృశ్యాల మధ్య ఎంత అందంగా ఉంటుంది. ఇద్దరు ప్రేమికుల గుండె చప్పుడు ఒక పాటగా చిత్రీకరించారు మణిరత్నం. అంతే అందంగా దానికి మ్యూజిక్ కంపోజ్ చేశారు ఇళయరాజా గారు. మరి ఆ పాట మీ అందరి కోసం.

ఎంత అద్భుతమైన పాట కదా. ఏకచిత్ర గీతాలు వింటున్నారు. గీతాంజలి సినిమా నుండి పాటలు వింటున్నాం మనం. స్టూడియో క్లాక్లో సమయం 8:58 దాటి 22 సెకండ్లు. ప్రకాష్, గీత ప్రేమలో పడతారు. ఇద్దరు ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉండదు. ప్రకాష్ తల్లి ఊటీకి వస్తుంది. ప్రకాష్ సంతోషానికి గీత కారణమని తెలిసి గీతను కలుసుకుంటుంది. గీతాంజలితో ప్రకాష్కి క్యాన్సర్ ఉన్న విషయం చెప్తుంది. చాలా ఆశ్చర్యపోతుంది, షాక్కి గురవుతుంది గీత. ఎందుకంటే అప్పటి వరకు ప్రకాష్కున్న జబ్బు గురించి గీతకు తెలియదు. కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో బాధ ప్రకాష్నే నిలదీస్తుంది. నా వల్ల కాదు, దూరంగా ఉండు అంటూ దూరంగా వెళ్ళిపోతుంది గీత. అప్పుడే ప్రకాష్కి కూడా తెలుస్తుంది గీతకి గుండె జబ్బు ఉందని, ఆవిడ ఎక్కువ రోజులు బతకదు అని. అది తెలిసి చాలా తల్లడిల్లిపోతాడు ప్రకాష్ కూడా. ఈ విషయం గీత తండ్రే స్వయంగా చెప్తాడు.

బాలుగారు పాడిన లాలిపాట ఎప్పుడు విన్నా కూడా ఎంతో బాగుంటుంది. మరి సినిమా విషయానికి వస్తే గీతాంజలి, గీతకి హార్ట్ సర్జరీ చేస్తారు, గుండె జబ్బు ఉంది అని చెప్పుకున్నాం కదా. సర్జరీ తర్వాత గీతాంజలి ప్రకాష్ని కలవాలని కోరుకుంటుంది. అతన్ని కలవాలి, నా ప్రేమను చెప్పుకోవాలి అని. మరోపక్క ప్రకాష్ ఊటీ నుండి, గీత నుండి దూరంగా వెళ్ళిపోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్తాడు. రైలు ఎక్కబోతూ ఉంటాడు. తర్వాత ఏమైంది ఈ పాట తర్వాత చెప్తాను.

0: గీతాంజలి ఏకచిత్ర గీతాలు వింటున్నారు. మరి ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రకాష్ ఊటీ నుండి గీత నుండి దూరంగా వెళ్ళిపోవాలని రైల్వే స్టేషన్కి వెళ్తారు. రైలు ఎక్కబోతూ ఉంటాడు, కానీ గీతని స్ట్రెచర్ మీద రైల్వే స్టేషన్కి తీసుకొస్తారు. వారిద్దరూ కలుసుకుంటారు. ప్రేమ గెలిచింది, ప్రేమ గెలుస్తుంది, మరణం ఓడింది. సినిమా ఆద్యంతం వచ్చే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్, నేపథ్య సంగీతం చూసేవారిని మరింత దగ్గర చేస్తుంది ఈ ప్రేమ కావ్యం. గీతాంజలి సినిమా ఒక జ్ఞాపకం, మనసుని తట్టే ఒక ప్రేమ గీతం. మరణం ముందు కూడా ప్రేమ గెలుస్తుందని చెప్పే సినిమా ఇది. జీవితం చిన్నదైనా ప్రేమ పెద్దదని చెప్పే సినిమా గీతాంజలి. ఇది ఇవాల్టి ఏకచిత్ర గీతాలు, గీతాంజలి సినిమా పాటలు విన్నారు. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీ రేడియోని ఇస్తాం పద్మిని. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 9:11 దాటి 3 సెకండ్లు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

0: మధురిమ.
1: తప్పకుండా ట్యూన్ చేసి వినండి ఈరోజు రాత్రి నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ 10 గంటలకు మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
2: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 9:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు. 9:30 వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. తిరిగి 10 గంటలకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిములో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 10 గంటలు దాటి 30 సెకండ్లు. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. కడవరకూ తోడుండేది కలిమేనని, అదే కలవారింటిగా పేరుప్రఖ్యాతలు సంపాదించి పెడుతుందని కలలుగనే కన్నబిడ్డలు ఒకవైపు, కలిమికి మించిన కలిమి వెలలేని కూరిమేనని, అదే చిరస్థాయిగా మనుషుల మదిలో నిలిచిపోతుందని భావిస్తూ పెంచిన వారిని కన్నవారిగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న బిడ్డ మరోవైపు, స్వార్థారాటం ఒకపక్క, నిస్వార్థమైన ప్రేమ మరోపక్క. ఒక రాజు కథను ఈరోజు కథకు అన్వయిస్తూ కుటుంబ జీవన స్థితిగతులను, మానవ సంబంధ బాంధవ్యాలలోని మార్పును ఆవిష్కరిస్తూ సాగిపోయే ఈ ప్రబోధాత్మక గీతానికి సి నారాయణ రెడ్డి సాహిత్యం అందించారు. సంగీత దర్శకులు కెవి మహదేవన్ హరికాంభోజిరాగంలో స్వరపరిచిన ఈ పాటను ఘంటసాల, పీసుశీల హృద్యంగా గానం చేశారు.

అది దేవసభలో అప్సరసలతో కలిసి నాట్యానికి ఉపక్రమించిన సమయం. ఇంతలో భూలోకం నుండి జయంతుని మృదుమధుర మురళీగానం. ఏలినవారి కొలువులో ఉన్నానని, ఓయని బదులు పలకలేనని, పరిస్థితిని అర్థం చేసుకుని తనని మన్నించమని ప్రేమపూరితమైన పలుకులతో జాలిగా అభ్యర్థిస్తుంది సుందరి. బాళి, మోడి, చలమున వంటి అచ్చతెలుగు పదపారిజాతాలు ఈ పాటకు అద్దిన పరిమళ ద్రవ్యాలు. అలతి అలతి పదాలతో లలిత భావస్ఫోరకంగా సముద్రాల రాఘవాచార్య సాహిత్యం అందించిన ఈ గీతం లావణ్యంగా భాసిల్లింది. ఆదినారాయణరావు హిందోళ రాగంలో స్వరపరిచిన ఈ పాటను సుశీలా బృందం ఆలపించింది.

ఎటు చూసినా చీకటే కనిపిస్తోందని తన మనోవ్యధను వివరిస్తున్న ఓ అమ్మాయికి అంత చీకటిలోనూ తారలు వెలుగుతూనే ఉన్నాయని ఆశాజనకంగా బదిలిస్తాడు ఓ అబ్బాయి. దారి కనిపించకపోయినా దూరం నుండి ఊరించే తారలు మన ఆశల్లాంటివని మాట్లాడుతూ చెయ్యూతనందిద్దామనుకున్న ఆ యువకుడి సదాలోచన సున్నితంగా తిరస్కరిస్తూ తన కాళ్లపై తాను నిలబడే పరిష్కారమేదైనా చూపమని వ్యక్తిత్వ ప్రకటన చేస్తుందా అమ్మాయి. చూపిన పరిష్కారంతో సమస్యలు దూరమయ్యాయి, మనసులు దగ్గరయ్యాయి. కలుసుకోవడానికి వీలు లేకుండా కొందరి కోరచూపుల కళ్ళు కాళ్లకు బంధనాలు వేస్తున్నాయని విరహవేదనను వివరిస్తూ లేఖ రాస్తాడు ఆ ప్రియుడు. చివరికి ఓ వనంలో కలుసుకున్న ఆ జంట ఆనందోత్సాహాల నడుమ పాడుకుంటున్న ఈ పాట సి నారాయణ రెడ్డి కలంలో నుండి జాలువరిన అక్షరాలు సాలూరి రాజేశ్వరరావు స్వరాలలో ఒదిగిపోగా ఘంటసాల పీసుశీల గలాలు మృదుమధురంగా గానం చేశాయి.

జగదేక వీరుని కథ చిత్రంలోని ఈ పాటలో కథానాయకుడు ఎన్టీఆర్ ఏకకాలంలో వివిధ వాద్యాలను వాయిస్తూ తెరపై అభినయించారు. దర్శకులు కెవీ రెడ్డి, సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు గారితో మాట్లాడుతూ, ఈ ఘట్టంలో నాయకుని గానానికి శిల కరిగిపోవాలి, మీ సంగీతంతో ఎలా కరిగిస్తారో మీ చేతిలోనే ఉంది, ఈ సన్నివేశం రక్తి కట్టించే బాధ్యత మీది అన్నారట. ఆ బాధ్యత ఎలా నిర్వహించడమా అని అహర్నిశలు ఆలోచించి కర్ణాటక హిందుస్థానీ రాగాలను సమపాళ్లలో మేళవించి సన్నివేశాన్ని అనుసరించి 15 రోజులలో శ్రావ్యమైన పాటను రూపొందించారట పెండ్యాల. పాట మొత్తం నిడివి 13 నిమిషాలు కావడంతో దర్శకులు కెవీ రెడ్డి పాటను సగానికి కుదించమని చెప్పారట. అలాగే అని 4-5 రోజుల్లో పాటను సగానికి కుదించి ఘంటసాల గారితో పాడించి మెప్పించారట పెండ్యాల. పాట రచన పింగళి నాగేంద్రరావు.

0: சிவசங்கரி.
1: శిల్పి కల్పన శిల్పరూపంలో ప్రస్ఫుటమై మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కవిభావన శబ్దార్థాల ద్వారా హృదయానికి హత్తుకొని ఆనందాన్ని పంచుతుంది. శిల్పి కల్పనకు కవిభావనకు ప్రేరణనిచ్చిన సౌందర్య సంపద తనలో ఉందని, ఎల్లోరా గుహలోని పిల్లను శిల్పి కల్పన కోసం ఎంకి, కిన్నెర, శశికళ, కళ్యాణి, శకుంతల అనే ఐదుగురు కథానాయికలను కవిభావనల కోసం స్వీకరిస్తూ కథానాయకుడి మనోగతాన్ని సాహితీ గరిమతో ఆవిష్కరిస్తూ సాగిన ఈ గీతం 1964 విడుదల

నరుడా, ఏమి నీ కోరిక? సాహసం శాయరా డింబక? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా మహారాజా? ఇలాంటి సంభాషణలు పింగళివారి కళ్ళ నుండి జాలువారాయి. ఎవరూ సృష్టించకపోతే భాష ఎలా పుడుతుంది అంటూ తెలుగు చలనచిత్రసీమలో చిరస్థాయిగా నిలిచిపోయే మాటలను, పాటలను అందజేశారాయన. చిరుగాలి తరగలపై మెల్లమెల్లగా ఊగిసలాడుతున్న ప్రియురాలి ఎదమాటు ఎడబాటు ప్రియుని రాకతో చిరునవ్వుల తోటలో చేరి మరుమల్లెల మాటలా మారి ఎలదేటి పాటలా సాగిపోతోంది. ఆమణి రాలేదు కాని మదిలో వసంత కోకిల పంచమిస్తోంది. శరత్తు కాదు, సుధాకరుడు లేడు కాని ఎదలో సిరివెన్నెల కురుస్తోందని పరవశించిన మనసు భీంపలాసరాగంలో పాడుకుంటోంది. 1959 విడుదలైన అప్పు చేసి పప్పుకూడు సినిమా కోసం పి లీల, పి సుశీల ఈ పాటను గానం చేశారు. రచన పింగళి నాగేంద్రరావు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

మూడు సంస్కృత పదాలతో కూడుకున్న సమాసం సామాన్య వ్యవహారంలో పీటవేసుకోవడం ఆ గీత స్రష్టకు ఆనందాన్ని పంచే విషయం. ఇక్కడ వీరాగ్రణి సముదాత్త ప్రవృత్తి కలిగి స్త్రీజాతికి స్మరణీయుడైన మహనీయుడు. మరి కలభాషిని, సౌందర్యంతో పాటు సౌశీల్యం కూడా నెలకొన్న తరుణీమణి. రెండవ చరణంలో లయస్వరూపులైన పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వర తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన సినారే గీతరచనను సాలూరి రాజేశ్వరరావు హిందోళ గౌరీ మనోహరి రాగఛాయలలో శ్రవణ భావుకంగా స్వరపరిచారు. సుశీల జేసుదాసు సుస్వరంగా పాడిన ఈ పాట 1986లో విడుదలైన తాండ్ర పాపరాయుడు చిత్రంలోనిది.

చదువు జ్ఞానం కోసం, సంపాదన బ్రతకటం కోసం. చదువుతోనే సంపాదించాలనే స్వాభిమానాన్ని పక్కన పెట్టి దొరికిన పనిచేస్తూ కాలం గడుపుతున్న ఆ యువకుడు మంచి గాయకుడు కూడా. ఓరోజు యజమానపజెప్పిన పని శృతిమించి రాగాన పడుతున్న తరుణంలో తెలియని ఓ తరుణి తెలివిగా వ్యవహరించి ఆ ప్రమాదాన్ని తప్పించింది. మనోవైకల్యమున్న మనుషుల మాటలు వినపడకుండా ఉండే అదృష్టాన్ని ప్రసాదించాడు దేవుడు ఆమెకు. ఆ విషయం తెలియని యువకుడు మదిలో మాటల మాలికలను పాటగా మార్చి ఆ పాట పల్లవి పల్లకిలో ప్రేమించిన ఆ అమ్మాయిని ఆరాధిస్తూ తన ప్రణయాన్ని వ్యక్తపరుస్తూ పరవశించిపోయి పాడుతున్నాడు. కోకిలమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

పట్టుదలతో ప్రయత్నించి పశ్చిమానికి పనికోసం వెళ్ళి ప్రేమించిన పడతిని పరిణయమాడి ప్రాగ్భూమికి తిరిగొచ్చాడు. ఎల్లలు దాటి ఏకమైన ఆ మనసులు పరిధి దాటని సాంప్రదాయపు మనుషుల మాటలను గౌరవిస్తూ మెలగసాగాయి. పతిని దైవంగా భావిస్తూ, పద్ధతులను పాటిస్తూ, ఉన్నంతలో జీవిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. సరిహద్దు దాటినా సమసిపోని సంస్కారం సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేసింది. అర్ధాంగిగా జీవితాన్నే కాక బాధ్యతలు పంచుకొని

పాసటగా నిలిచిన భార్య ఔన్నత్యాన్ని అభినందిస్తూ మురారి వాయిస్తున్న మురళీస్వరాలకు మృదుమధురంగా ఆలపిస్తున్న రాధ పదాలు తోడయ్యాయని, రేరాజు పసిడి చినుకులు రారాణి కంటి వెలుగుకు సరికావని, విరబూసిన మరుమల్లెలు చెలినవ్వుకు సరితూగవని, హృదయాకాశంలో తారకల అనురాగజ్యోతిని వెలిగించిందంటూ శుద్ధ ధన్యాసిరాగంలో స్వరకల్పన చేయబడిన ఈ పాట అమెరికా అమ్మాయి చిత్రంలోనిది. గానం జి ఆనంద్, రచన మైలవరపు గోపి, సంగీతం జి.కె. వెంకటేష్.

ఏకంలో పరమాత్మ నిర్వహింపజేసిన పాత్రకు సమర్పణాభావంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనోవల్మీకానికి మరుపనే తాళం వేసి రోజంతా రెపరెపలాడిన రెప్పలమాటున రేరాజును ప్రతిబింబించే నీలికనులకు విశ్రాంతినిచ్చి రేపటి జీవన నౌకాయానానికి సంసిద్ధులమవుదాం. తలపుల తలుపులు మూసి తనువును తనివితీరా సేదతీరనిద్దాం. వెలుగునీడలు చిత్రం కోసం ఘంటసాల పాడిన ఈ పాట రచన శ్రీశ్రీ, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

దేశం కాని దేశానికి పయనమైన మాతృభూమి సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎనలేని అభిమానమున్న ఓ మనసు నిత్యం రామనామ రసార్ణవ సుధాకరంలో తేలియాడుతూ ఆనందాష్ఠువుల వెల్లువతో భక్తిభావనామయ జగత్తులో సంచారం చేస్తూ ఆర్ద్రంగా పాడుకుంటోంది. తన మధురమైన గాత్రంతో పరమాత్మను స్వరప్రసూణాలమాలతో అర్చిస్తోంది. వాగ్గేయకారుడు సదాశివ బ్రహ్మేంద్ర ఈ సంస్కృత గీతాన్ని రచించి అహిర్భైరవి రాగంలో స్వరకల్పన చేశారు. అదే గీతాన్ని పడమటి సంధ్యారాగం చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:57 దాటి 12 సెకండ్లు. మీరింతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11 గంటలు దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 102.8 MHz పై మా ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.